ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 20వ తేదీ, సోమవారం. శుభోదయం.

క్షేత్రదర్శిని వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. సోమవారం అనగానే శివాలయం గుర్తొస్తుంది కదా. శివాలయం గుర్తుకు రాగానే ఆ పరమేశ్వరుని లింగరూపం అలా ఒక్కసారి మనసులోనే మనకు దర్శనమిస్తుంది. అలాంటి ఆ శివుని లింగరూపాలలో మరకత లింగం అత్యంత మహిమాన్వితము, శక్తివంతమైనది. కానీ అన్ని శివాలయాలలో ఈ మరకత లింగ దర్శనం మనకు లభించదు. కేవలం కొన్ని ఆలయాలలో మాత్రమే పరమేశ్వరుణ్ణి మరకతలింగ రూపంలో దర్శించుకోగలం. అలాంటి ఎంతో మహిమాన్వితమైన మరకతలింగం కొలువై ఉన్న ఆలయం హైదరాబాద్ నగరం నాగోల్లోని మమతానగర్లో ఉంది. శ్రీ భ్రమరాంబ సమేతంగా ఆ మల్లికార్జునుడు కొలువై ఉన్న ఈ ఆలయం విశేషాలు తెలుసుకుందాం ఈనాటి క్షేత్రదర్శినిలో.

క్షేత్రదర్శినిలో నాగోల్ మమతానగర్లో వెలిసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున మరకతలింగస్వామి ఆలయం విశేషాలు తెలుసుకుంటున్నాం. భ్రమరాంబ మల్లికార్జునులు అనగానే గుర్తొచ్చేది శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైలం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఎందరో మహారుషులు, మహాత్ములు తపస్సు చేసుకున్న పవిత్ర స్థలం శ్రీశైలం. అలాంటి శ్రీశైల పుణ్యక్షేత్ర పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ శ్రీమద్ చెన్నసిద్ధరామ పండితారాధ్యుల వారిచే ప్రతిష్ఠింపబడిన నాగోల్లోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయం ఎంతో మహిమాన్వితమైనది. సాక్షాత్తు ఆ శ్రీ

క్షేత్ర పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ శ్రీమద్ చెన్నసిద్ధరామ పండితారాధ్యుల వారిచే ప్రతిష్ఠింపబడిన నాగోల్లోని భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయం ఎంతో మహిమాన్వితమైనది. సాక్షాత్తు ఆ శ్రీశైల స్వామివారే అమ్మవారి సమేతంగా ఇక్కడ కొలువుదీరారేమో అనిపించేలా ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

క్షేత్రదర్శిని వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. నాగవల్లిలోని మరకతలింగ ఆలయం గురించి తెలుసుకుంటున్నాం ఇవాళటి మన క్షేత్రదర్శినిలో. తెలంగాణలో ఉన్న అతి కొద్ది మరకతలింగ శివాలయాలలో ఈ ఆలయం ఒకటి. శివలింగాలలో మరకతలింగం ఎంతో ప్రత్యేకమైనది, మహిమాన్వితము, శక్తివంతమైనది. మరకతం అంటే పచ్చ. సాధారణంగా నల్లటి లింగరూపంలో దర్శనమిచ్చే శివయ్య ఈ ఆలయంలో మాత్రం ఆకుపచ్చటి మరకతలింగంగా దర్శనమిస్తాడు. ఈ లింగానికి అభిషేకం చేస్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ శాంతులు కలుగుతాయని చెబుతారు. ఈ గుడిలో మరో ప్రత్యేకత ఏమిటంటే సాంప్రదాయ దుస్తులతో వచ్చిన వారికి స్వయంగా స్వామివారిని అభిషేకించుకునే భాగ్యం కలుగుతుంది. మరి భక్తులకు అంతటి భాగ్యాన్ని ప్రసాదించిన ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

నాగోల్ మమతానగర్లోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున మరకతలింగ ఆలయం విశేషాలు తెలుసుకుంటున్నాం క్షేత్రదర్శినిలో. ఈ ఆలయ నిర్మాణం సిమెంట్తో కాకుండా పూర్తిగా రాతితో నిర్మించబడింది. ఇంకో 1000 సంవత్సరాలైనా ఆలయం చెక్కు చెదరకుండా ఉండాలని కృష్ణశిలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ గోపురం, ధ్వజస్తంభం, అలాగే ఆలయ గోడలు, స్తంభాలపై చెక్కిన దేవతామూర్తుల విగ్రహాలను చూడగానే మనసు భక్తిభావనతో నిండిపోయి ప్రశాంతత చేకూరుతుంది. ఈ ఆలయానికి మరో విశిష్టత, ఒక పక్క రుద్రభూమి, ఆ పక్క గంగా ఉండటం వలన ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్న భావన కూడా కలుగుతుంది. ప్రధాన ఆలయంతో పాటు శ్రీ మహాత్మా బసవేశ్వర స్వామి ఆలయం, శ్రీ అక్కమహాదేవి ఆలయం, నవగ్రహాలు మొదలగు ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వెలిసిన అక్కమహాదేవి ఆలయం గురించిన విశేషాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

నాగోల్లోని మరకతలింగ శివాలయం విశేషాలు తెలుసుకుంటున్నాం క్షేత్రదర్శినిలో. ఇక్కడి అక్కమహాదేవి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. అక్కమహాదేవి ఆ పరమశివుడినే తన భర్తగా భావించి ఆ శివయ్య కోసమే తనువు మనసు అర్పణ చేసి ఒక గుహలోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ అక్కడే శివైక్యం చెందుతుంది. శివుడినే తన జీవితంగా అనుకుని తన జీవితాన్ని ఆ పరమేశ్వరుడికి అంకితం చేసిన శివశరణి కాబట్టి శ్రీశైల మహాక్షేత్రంలో అక్కమహాదేవికి స్థానం ఇచ్చి ఆమెకు నిత్య పూజలు జరుపుతారు. అదేవిధంగా నాగోల్లోని ఆలయంలో కూడా ఆ అమ్మకు ప్రత్యేక ఆలయం నిర్మించి స్థానం కల్పించారు. ఈ ఆలయం గురించి, పూజా విశేషాల గురించి మాట్లాడుకుందాం.

నాగూర్లోని శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున మరకతలింగ స్వామి ఆలయం విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈ ఆలయంలో ప్రతి నెల విశిష్టమైన పూజలు నిర్వహిస్తారు. ప్రతి సోమవారం శ్రీ మల్లికార్జున స్వామికి ప్రత్యేక అభిషేకం, ప్రతి శుక్రవారం భ్రమరాంబ

దేవికి శ్రీచక్ర సహిత కుంకుమార్చన, పౌర్ణమి రోజు శివుడికి అన్నపూజ, వినాయకుడికి అష్టోత్తర మూల పూజ, ఆరుద్రా నక్షత్రం రోజున స్వామివారికి చందనంతో అభిషేకం, మాస శివరాత్రి రోజున మహాన్యాస రుద్రాభిషేకం జరుగుతాయి. ఇవే కాకుండా సంకటహర చతుర్థి వినాయక పూజలు, త్రయోదశికి నందీశ్వరుని అభిషేకం, ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక అభిషేకం, శనివారం శ్రీ ఆంజనేయ స్వామి అభిషేకం జరుగుతాయి. ఇంకా శివరాత్రి పర్వదినాన లింగోద్భవ కార్యక్రమం, జ్వాలాతోరణం కార్యక్రమం, శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతాయి.

నాగూల్ మమతానగర్లో వెలిసిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి మరకతలింగ ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం. మీరు కూడా ఆ మరకతలింగం రూపంలో కొలువై ఉన్న శివయ్యను దర్శించుకోవాలి అనుకుంటే నగరం నడిబొడ్డులో ఉండి కూడా పురాతన ఆలయాలను తలపిస్తూ తెలంగాణ శ్రీశైలంగా వెలుగొందుతూ భక్తుల కోరికలు తీరుస్తున్న నాగోల్ మమతానగర్లో కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలి. ఈ ఆలయంలో కొలువైన మరకతలింగేశ్వరుడు అందరికీ సుఖశాంతులు ప్రసాదించాలని కోరుకుంటూ ఇది ఇవాళటి క్షేత్రదర్శిని. ఓం నమ శివాయ, శివాయ నమః.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం కానున్నాయి. 13 వరకు కొనసాగే ఈ 25 రోజుల సమావేశాల్లో మొత్తం 19 సిట్టింగులుంటాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా సవరణ బిల్లు 2026, రాజ్యసభలో జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే సవరణ బిల్లు 2026 చర్చకు రానున్నాయి. వీటితో పాటు జనన మరణాల నమోదు సవరణ బిల్లు, ఆదాయం పన్ను సవరణ బిల్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026 కూడా చర్చ జరుగుతుంది. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనికి 40 రాజకీయ పార్టీల నుండి 50 మందికి పైగా నాయకులు హాజరయ్యారు. పార్లమెంటు సజావుగా సాగేలా సహకరించి కీలక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీలను కోరారు.
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें.
0: अलगे లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఎస్సీ సమావేశం జరిగింది. సభలో జరగాల్సిన శాసనసభాపరమైన పనులపై ప్రభుత్వం, వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటిస్తూ అర్థవంతమైన చర్చలు జరపడం చాలా ముఖ్యమని ఓం బిర్లా తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా హౌరా జిల్లాలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 14 గోదాములకు శంకుస్థాపన, 2 గోదాములను ప్రారంభించడంతో పాటు WBERCS సహకార పోర్టల్ను కూడా ఆవిష్కరించారు. క్యాబ్ డ్రైవర్ల సాధికారత కోసం కోఆపరేటివ్ భారత్ ట్యాక్సీ పథకంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా,
2: बंगाल की समग्र जनता को भरोसा दिलाने आया हूं. भारतीय जनता पार्टी ने पूरे लंबे चुनाव अभियान के अंदर जो एक एक वादा किया था और सोनार बांग्ला की संकल्पना को बंगाल की जनता के सामने रखा था, वो सोनार बांग्ला की संकल्पना को जमीन पर उतारने का काम मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता करेगा.
0: ముఖ్యమంత్రి సువేందు అధికారి నాయకత్వంలో బెంగాల్ పూర్వ వైభవాన్ని సాధిస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఉన్నతాధికారులతో కలిసి శాంతి భద్రతలపై సమీక్షించారు. సిలిగురి

లో కొత్త క్రిమినల్ చట్టాలు, సరిహద్దు భద్రతపై చర్చించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించారు. కోల్కతా నేషనల్ లైబ్రరీలో మ్యూజియం ఆఫ్ వర్డ్ను ప్రారంభించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ గత 3 వారాలుగా బొగ్గుగనుల పరిధిలో జరిపిన ముమ్మర తనిఖీల్లో 1 కోటి రూపాయల విలువైన చట్టవిరుద్ధంగా తవ్విన, నిల్వ ఉంచిన 1700 మెట్రిక్ టన్నులకు పైగా బొగ్గును స్వాధీనం చేసుకుంది. ఈ తనిఖీల్లో భాగంగా 84 వాహనాలను సీజ్ చేయడంతో పాటు బొగ్గు అక్రమ రవాణా, మైనింగుకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం తర్వాత ఈ చర్యలను తీవ్రతరం చేసినట్టు సిఐఎస్ఎఫ్ తెలిపింది. దేశంలోని బొగ్గు వనరుల అక్రమ తవ్వకాలు, దొంగతనాలకు అడ్డుగట్టవేస్తూ జీరో కోల్ లీకేజీ సాధించడానికి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన చర్యలు చేపట్టాలని హోంమంత్రిత్వశాఖ ఆదేశించింది. బొగ్గు సరఫరాలో లీకేజీలను అరికట్టడానికి, నేరగాళ్ల బారి నుండి విలువైన ఖనిజ వనరులు రక్షించడానికి ఈ సమన్వయ చర్యలు కొనసాగుతున్నాయని సిఐఎస్ఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టేందుకు, అలాగే వాటి కోసం 16 ఇంధనం నింపే కేంద్రాల ఏర్పాటుకు 12 పైలట్ ప్రాజెక్టులను మంజూరు చేసినట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దేశాన్ని స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా భవిష్యత్తు వైపు నడిపించడంలో హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తోందని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. దేశంలోని హైవేలు, పట్టణ రవాణా కారిడార్లలో ఉద్గారాలు లేని రవాణా సౌకర్యం కల్పించడానికి ఈ పైలట్ ప్రాజెక్టులు మార్గం సుగమం చేస్తున్నాయని, దేశవ్యాప్తంగా పలు వ్యూహాత్మక మార్గాల్లో వీటిని అమలు చేస్తున్నామని చెప్పారు. స్వచ్ఛమైన, స్థిరమైన, స్వావలంబన కలిగిన భవిష్యత్తును సాధించడం కోసం భారతదేశం బలమైన క్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని జోషి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న మోల్దవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ 3 యూరోపియన్ దేశాల పర్యటన ద్వారా ఆయా దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. నిర్ణీత 90 నిమిషాల ఆటలో ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేకపోయాయి. ఆ తర్వాత ఎక్స్ట్రా టైంలో స్పెయిన్ ప్లేయర్ ఫెరాన్ టొరెస్ 106వ నిమిషంలో అద్భుతమైన గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో స్పెయిన్ పురుషుల విభాగంలో 2వసారి ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఒకే సమయంలో పురుషుల, మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ టైటిల్స్ను కలిగి ఉన్న ఏకైక దేశంగా స్పెయిన్ చరిత్ర సృష్టించింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన 3వ వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ 27 తేడాతో భారత్ను ఓడించింది. 2-1 తేడాతో వన్డే సిరీస్ను గెలుచుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గాను, జో రూట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గాను నిలిచారు. 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో 4 బంగారు పతకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచస్థాయి పోటీల్లో భారతదేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని మోదీ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు.
నేషనల్ గ్రీన్ హైడ్రో

0: హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫిఫా ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15 దాటి 45 సెకండ్లు. ఇది మన చట్టం. తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్, ఈ అంశం గురించి శ్రీమతి ప్రవీణ జయరామ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

ఇది మన చట్టం. తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్, ఈ అంశం గురించి శ్రీమతి ప్రవీణ జయరాం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు కార్మిక చట్టాలు లేబర్ లాస్ విభాగంలో విశేష అనుభవం కలిగిన శ్రీమతి ప్రవీణ జయరామ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రీమతి ప్రవీణ జయరామ్ గారు, ఆకాశవాణి స్టూడియోస్కి స్వాగతం అండి. మీకు
1: నమస్కారం అండి. థ్యాంక్ యూ.
0: తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988లో ఎవరైనా ఎంప్లాయర్గా షాప్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రొసీజర్ ఏంటి? రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ ఫామ్ లో ఏమేమి ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది?
1: ఒక సంస్థ లేదా షాప్ వ్యాపారం చేయదలుచుకున్నప్పుడు వారు ప్రప్రథమంగా తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందాలి. వాళ్ళ సంస్థ స్టార్ట్ చేసిన 30 రోజుల లోపల ఈ ప్రక్రియ జరిగిపోవాలి, ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. దానికి ముందుగా కావాల్సింది ఫామ్ 1 అని ఉంటుంది. దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే ఆ సంస్థ పేరు, ఆ ఎంప్లాయర్ పేరు, ఫాదర్ పేరు, అతడి వయసు, తర్వాత ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, దీనికి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఆ సంస్థ, ఇలాగా మొత్తము వివరాలన్నీ ఫిల్ చేసి దానికి తోడు మనము ఎంప్లాయర్ ఆధార్, తెలుగు నేమ్ బోర్డు ఆఫ్ ద కంపెనీ, తర్వాత మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్, తర్వాత సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటారు. సో అది కొన్ని సంస్థలకు ఏంటంటే వాళ్ళ ఎంప్లాయర్ వేరే రాష్ట్రంలోనో వేరే సిటీలోనో ఉంటారు, అలాంటప్పుడు ఇక్కడ ఉన్న అతనే బ్రాంచ్లో ఉన్న పవర్ ఆఫ్ అటర్నీ ఎవరికి ఇస్తున్నారో వారి డీటెయిల్స్ అన్ని అనుసంధానం చేసి ఇవన్నీ డీటెయిల్స్ ఫర్నిష్ చేసి
0: కొత్తగా ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రుసుము ఎంత చెల్లించాలి?
1: రుసుము కంపెనీ యొక్క హెడ్ కౌంట్ ని బట్టి ఉంటుంది. ఎంప్లాయీస్ ఇప్పుడు 0 ఉన్నా కూడా మనం సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, అప్పుడు 100 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అదే 1 నుండి 5 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళకి 500 రూపాయలు చెల్లించాలి. ఒకళ్ళున్నా ఇద్దరున్నా 5 మంది ఉన్నా 500 చెల్లించాలి.
0: ఇప్పుడు నిజంగానే నేను ఒక సంస్థ లేదా ఒక షాప్ పెట్టాలనుకుంటున్నాను, ఒక 10 మందిని రిక్రూట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుగానే 10 మంది అని ఆలోచించుకొని పర్మిషన్ తీసుకున్నాను, అది వ్యాపారం మంచిగా జరగడం వల్ల కావచ్చు, ఎక్కువ మంది ఉద్యోగులు అవసరమై నేను ఈ గ్యాప్ లో ఎక్కువ మందిని తీసుకున్నాను, మళ్ళీ దానికి సంబంధించిన ఆ అనుమతులు మరి ఎక్కువ మంది అయిన తర్వాత మళ్ళీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందా, ఎలా మార్పు?
1: దాన్ని అమెండ్మెంట్ అంటారండి, అమెండ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది.
0: ఎలాంటి చేంజెస్ ఉంటే అమెండ్మెంట్ కెళ్ళాల్సిన అవసరం ఉంటుంది చెప్పండి.
1: అమెండ్మెంట్ అంటే మీరు అన్నట్టు ముందుగా హెడ్ కౌంట్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఎనీ చేంజ్ ఇన్ ద హెడ్ కౌంట్, ఎందుకంటే దాన్ని బట్టి మనము ప్రతి ఏడాది రెన్యూ కూడా చేయించుకుంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బట్టే మనకి పేమెంట్ ఆఫ్ ఫీ కూడా ఉంటుంది కాబట్టి పెరిగినా తగ్గినా మనము దానికి అమెండ్ చేసుకోవాలి. మనము అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తాం. సెకండ్ సిచ్యుయేషన్ ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయర్ ఉన్నాడు, ఆ ఎంప్లాయర్ ప్లేస్ లో ఇంకో అతను వచ్చాడు, సమ్ ఎక్స్ వై జెడ్ ఉన్నాడు,
0: నెంబర్ సేమ్ గానీ మనిషి మారారు.
1: ఎస్, అది ఇంకో వే ఆఫ్ అమెండ్మెంట్ అన్నమాట. అండ్ మూడోది ఏంటంటే ఉద్యోగులు ఎక్కువ పెరిగారు, మీకు ఉన్న ప్రిమైసెస్ సరిపోవట్లేదు, ఇంకో ప్రిమైసెస్ మార్చారు, సో అడ్రస్ మారుతుంది. అడ్రస్ మారినప్పుడు మూడే చోట్ల, ఒకటి హెడ్ కౌంట్ పెరిగినా తగ్గినా అప్పుడు, తర్వాత ఎంప్లాయర్ నేమ్ చేంజ్ అయినప్పుడు, థర్డ్ అడ్రస్ ఆఫ్ ద ఎంప్లాయర్.
0: అయితే ఈ మూడు కాకుండా ఉదాహరణకి నేచర్ ఆఫ్ వర్క్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాసెసింగ్ యూనిట్ లాంటిది ఏదైనా పెట్టుకున్నాను, ఏదైనా పిండి మరో లేదా

0: ఈ మధ్య బ్యాటర్ లాంటివి అమ్ముతా ఉన్నారు. ఆ సేల్స్ ప్రాసెసింగ్ పెట్టుకున్న నేను ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా అమ్మడానికి కుదిరింది. అంటే మేబీ డిమాండ్ ఫ్రమ్ ద పబ్లిక్ వల్ల కావచ్చు, వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందని ఇప్పుడు నేను ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా అమ్మదలుచుకున్నాను. నేచర్ ఆఫ్ వర్క్ ఆర్ సేల్ ఆఫ్ ప్రోడక్ట్ మారినప్పుడు అమెండ్మెంట్ అవసరం ఉంటుందా? దానికి ఏమైనా అనుమతులు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
1: దానికి ఏమీ ఉండదండి, ఎందుకంటే మీది కంపెనీ అలాగే ఉంది, ఎంప్లాయర్ అలాగే ఉన్నాడు. అమెండ్మెంట్స్ కి వెళ్లేది ఈ మూడు మార్పులు ఉన్నప్పుడే.
0: మీరు అన్నట్టు మార్పులు ఏం లేకపోతే అమెండ్మెంట్ అవసరం లేదు. అలాగే మరి రెన్యువల్ ఎన్ని రోజులకు ఒకసారి చేయించాల్సి ఉంటుంది?
1: ఇది మనము రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ గురించి చెప్పినప్పుడు లైక్ మనం ఇట్ గోస్ బై క్యాలెండర్ ఇయర్ అండి. మీరు May 3rd చేయించవచ్చు రిజిస్ట్రేషన్, లేకపోతే 23rd August చేయించవచ్చు, లేకపోతే 18th November చేయించవచ్చు. ఎప్పుడైనా దాని వ్యాలిడిటీ 31st December ఆ ఏడాది వరకే ఉంటుంది. వచ్చే సంవత్సరానికి మళ్ళీ మీరు రెన్యువల్ చేసుకోవాలి.
0: మీరు అన్నట్టు నాకు అమెండ్మెంట్ ఏం అవసరం లేదు, ఎలాంటి మార్పులు ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం రెన్యువల్ మాత్రం చేయించుకోవాల్సిందే.
1: తప్పనిసరి.
0: ఏదైనా పరిస్థితుల్లో రెన్యువల్ మిస్ అయితే పెనాల్టీస్ ఏ రకంగా ఉంటాయి?
1: ఇప్పుడు రెన్యువల్ అన్నది 1st November నుంచి 30th November దాకా అప్లికేషన్ ఓపెన్ గా ఉంటాయండి. అప్పుడు మీరు రెన్యువల్ కి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు రెన్యువల్ ఇమీడియట్ ఆటో రెన్యువల్. ఒకవేళ మీరు రెన్యువల్ చేసుకోలేకపోతే ఆ టైంలో 1st December నుంచి 31st December దాకా మీకు 25% పెనాలిటీ పడుతుంది. అదే 1st January నుంచి తర్వాత ఎప్పుడు చేసుకున్నా 50% పెనాలిటీ పడుతుంది.
0: సో ఎంప్లాయర్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్ పొందుతారో వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా టైం టు టైం రెన్యువల్ చేయించుకోవాలి, చేంజెస్ ఏమైనా ఉంటే అమెండ్మెంట్స్ కి వెళ్ళాలి
1: తప్పనిసరిగా.
0: వీటితో పాటు ఎవరైతే ఎంప్లాయర్ తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వారు వారి ఉద్యోగుల పట్ల, వారికి ఇవ్వాల్సిన జీత భత్యాల పట్ల, మినిమం వేజెస్ కావచ్చు, వారి పని సమయం కావచ్చు, వర్కింగ్ అవర్స్ కావచ్చు, ఎలాంటి విధి విధానాలు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుందంటారు?
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వాళ్ళు నోటీస్ బోర్డులో కొన్ని ఐటమ్స్ డిస్ప్లే చేయాలి. అవి ఏంటంటే మినిమం వేజెస్, తర్వాత అన్ని చట్టాల యొక్క అబ్స్ట్రాక్ట్స్, లోకల్ లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్, రెండు రకాలుగా డిస్ప్లే చేయాలి. తర్వాత వాళ్ళ పని వేళలు, అలాగే ఈ మన షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, తర్వాత ఎవరైతే ఈ సర్టిఫికెట్ ఇచ్చారో ఆ అధికారి పేరు, వాళ్ళ సెలవు దినాలు, లిస్ట్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్ హాలిడేస్, ఇవి కాకుండా వాళ్ళ గ్రాట్యుటీ అవి ఉన్నప్పుడు వాటికి సంబంధించిన కొన్ని ఆథరైజ్డ్ పర్సన్ ఎవరు అన్నది, ఇవన్నీ మనము వాళ్ళ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి. తర్వాత మినిమం వేజెస్ వచ్చేటప్పటికి ప్రతి 6 నెలలకి ఒకసారి గవర్నమెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రైస్ ఇండెక్స్ బేస్ మీద VDA వేరియబుల్ డిఎన్ఎస్ అలవెన్స్ ని రివైజ్ చేస్తూ
0: ఉంటారు. ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని
1: రివైజ్ చేస్తూ ఉంటారు. అది ఎవ్రీ 6 నెలలకి April 1st to 30th of September దాకా ఒకటి ఉంటుంది. 1st October నుంచి మళ్ళీ రివైజ్ చేస్తారు. ఆ రివైజ్ చేసిన వెంటనే వీళ్ళు ఎంప్లాయర్ కూడా ఇమీడియట్ గా చూసుకోవాలి. వెంటనే అతను వాళ్ళ ఉద్యోగులది జీతపత్యాలు కూడా జాగ్రత్తగా ఆయన కనీస వేతనాలు ఇస్తున్నారో లేదో చూసుకోవాలి. అది మీట్ అయ్యేటట్టు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. వర్కింగ్ అవర్స్ జనరల్ గా మనకి ఇది వరకు 2024 దాకా కూడా 8 గంటలు ఉంటాయి పని వేళలు. ఎవరైనా ఉద్యోగి 8 గంటలు పని చేయాలి. కాకపోతే ఈ మధ్యన కొత్తగా ఈ ITIES వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కంపెనీస్ ఏంటంటే ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీస్, వెస్టర్నైజ్ ఇది ఉండడం వల్ల వాళ్ళు 5 రోజులు మాత్రమే పనిచేస్తారు వారానికి. సో వారానికి 5 రోజులే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఎగ్జెంప్షన్ వచ్చింది. 8 నుంచి 10 గంటల దాకా పని చేయొచ్చు వాళ్ళు. అది ఆ వెసులుబాటు ప్రభుత్వం కార్మిక శాఖ కల్పించింది.
0: ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఎలాంటి సౌకర్యాలు సదుపాయాలు కలిగించాల్సి ఉంటుంది? ముఖ్యంగా మెటర్నిటీ విషయానికి వస్తే ఎలాంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ తరపున షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రొవైడ్ చేస్తుంది?
1: విమెన్ ఎంప్లాయీస్ కి మీరు అన్నట్టు గర్భం దాల్చినప్పుడు మెటర్నిటీ బెనిఫిట్స్ కల్పించాలండి. అంతకు ముందు 13 వారాలు సెలవు ఇచ్చేవారు, ఇప్పుడు 26 వారాలు సెలవు తీసుకుంటున్నారు. ఎక్స్ట్రీమ్ కేసెస్ లో వాళ్ళకి ఇంకా ఏమన్నా అవసరం ఉండి డెలివరీ టైంలో ఏమన్నా కాంప్లికేషన్

0: పేషెంట్స్ వస్తే మటుకు వాళ్ళకు ఇంకో నెల సెలవు పెంచుకోవచ్చు. బేబీకి 15 నెలలు వచ్చేదాకా వాళ్ళు ఒక క్రెష్ ఫెసిలిటీ వాళ్ళ ప్రిమిసెస్ లో పెట్టుకోవచ్చు. వాళ్ళ ప్రిమిసెస్ లో లేని పక్షంలో వాళ్ళు 500 మీటర్ల రేడియస్ లో వాళ్ళు ఎక్కడైనా క్రష్ తీసుకుంటే ఎంప్లాయర్ వాళ్ళకి పే చేయాలండి. అదే కాకుండా ఇప్పుడు కొంతమంది మహిళలు కొంచెం లేట్ గా పనిచేస్తున్నారు. ఇదివరకు అయితే 8:30 తర్వాత పనిచేయడానికి పర్మిషన్ లేదు, కానీ రీసెంట్ గా 2024 లో 2023 లోనూ ఏం చేశారంటే విమెన్ వర్క్ చేయొచ్చు లేట్ అవర్స్ లో, కానీ వాళ్ళకి సెక్యూరిటీ ఒకటి, ట్రాన్స్పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేయాలని ఖచ్చితంగా చెప్పారు.
1: సో మీరు అంటే చట్టం ప్రకారం విమెన్ ఎంప్లాయీస్ లేట్ అవర్స్ వరకు పనిచేయాల్సి వస్తే అది ఎంప్లాయర్ బాధ్యత.
0: సరిగ్గా చెప్పారు, అది కరెక్ట్, ఎంప్లాయర్ బాధ్యత.
1: ఒక ప్లాన్ తో వ్యాపారం చేద్దామని పెట్టుకున్న నేను, అది వ్యాపారం సరిగ్గా వృద్ధి చెందక కావచ్చు, లాభసాటిగా లేదని కావచ్చు, నేను క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ క్లోజర్ ఇంటిమేషన్ ఎప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది, దాని తాలూకు ప్రొసీజర్ ఏంటి, ఎంత సమయంలో నేను క్లోజ్ చేయొచ్చు?
0: మీరు క్లోజ్ చేద్దామని అనుకున్న వెంటనే వాళ్ళకి క్లోజర్ నోటీస్ పంపించండి. అంటే మీరు ఇంకా ఏమి కార్యకలాపాలు అక్కడ చేయట్లేదు అని కార్మిక శాఖకి మీరు ఒక నోటీస్ పంపిస్తున్నారు. వాళ్ళు అది పరీక్షించి మీరు ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకుని అది మీ దగ్గర భద్రపరచుకున్నచో, ఏమన్నా తర్వాత ఏమన్నా నోటీసులు వచ్చినా ఏవచ్చినా మీరు సేఫ్ గా ఉంటారు.
1: షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గవర్నమెంట్ ఇచ్చే ఫెస్టివల్ డేస్ కాకుండా ఏమేం పరిస్థితుల్లో ఎలాంటి హాలిడేస్ తీసుకునే హక్కు ఉద్యోగులకు ఉంది?
0: ఉద్యోగులు 240 రోజులు ఒక సంవత్సరంలో పనిచేసినప్పుడు వాళ్ళకు 15 రోజులు ఎర్న్ లీవ్ అంటారండి. అది వాళ్ళకి ఆ లీవ్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఆ సంస్థ యాజమాన్యం పే చేస్తుంది. అలాగే 12 రోజులు క్యాజువల్ లీవ్ ఉంటుంది, 12 రోజులు సిక్ లీవ్ ఉంటుంది. ఇవి 39 రోజులు వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాల్సిన సెలవులు. అది కాకుండా నేషనల్ ఫెస్టివల్ హాలిడేస్కి వస్తే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆయన ఒక నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎప్పుడంటే నవంబర్ ఆఖరి వారంలో కానీ డిసెంబర్ 1-2 వారాల్లో కానీ, దాన్ని బట్టి ఆయన లిస్ట్ ఆఫ్ హాలిడేస్లో 9 హాలిడేస్ ఇస్తారు. 5 మాత్రం మ్యాండిటరీ, తప్పనిసరిగా పాటించాల్సినవి. అవి ఏంటంటే August 15, 26 జనవరి, October 2, అది కాకుండా మే డే కార్మికుల దినం, తర్వాత తెలంగాణ ఫార్మేషన్ డే June 2. ఇవి కాకుండా మిగతా 4 ఆ ఎంప్లాయర్ అతని పరిస్థితిని బట్టి లైక్ ఒకదానికి ఒకటి మార్చుకోవచ్చు, మార్చుకుని అతనికి సౌకర్యంగా ఉన్నవి ఇచ్చుకోవచ్చు.
1: బాగుంది ప్రవీణ గారు. చివరగా శ్రోతలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి, ఏమేం జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారు?
0: ఎప్పుడైనా మీరు సంస్థ కానీ షాప్ కానీ తీసుకున్నప్పుడు లైక్ ఏదో కొంచెము ఓవర్ టైమ్ చేయించేద్దాము వాళ్ళతోటి, ఉద్యోగులతోటి పర్వాలేదు కాస్త ఎక్కువ 1 గంటే కదా, ఇలాంటివి అసలు చేయొద్దండి. తర్వాత మీకు ప్రాబ్లమ్స్ వచ్చి ఏదైనా యాక్సిడెంట్ అయిన తర్వాత మనం చేసేది ఏమీ ఉండదు. అలాగే రిజిస్టర్స్, రికార్డ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడైనా మీకే మంచిది, అది ఇన్స్పెక్షన్స్ వచ్చి అప్పుడు కంగారు పడి ఇది చేసేది ఏమీ లేదు. యాక్ట్ ప్రకారం వెళ్ళండి, లాని ఫాలో అవ్వండి, లెట్ అస్ సేవ్ ద వర్క్ ప్లేస్.
1: బాగుందండి, యాక్ట్ ప్రకారం వెళ్ళండి, లాని ఫాలో అవ్వండి, సురక్షితంగా ఉండండి అని చెప్తున్నారు ప్రవీణ జయరామ్ గారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారండి, ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ఈ అంశం గురించి శ్రీమతి ప్రవీణా జయరామ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:30 దాటి 40 సెకండ్లు. శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని వింటారు.

మరి జనరంజనిలో మీరు కూడా మీకు నచ్చిన, మీరు మెచ్చిన సినీ గీతాలు వినాలనుకుంటే మా వాట్సాప్ నంబర్ 0402324-0852కు మీకు నచ్చిన పాట వివరాలను, మీ పేరును మెసేజ్ చేయండి. మరి ఈరోజు జనరంజనిలో ముందుగా పాటను కోరుతున్న శ్రోతలు ఎవరో చూద్దాం. కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, భువనగిరి మండలం రాయగిరి నుండి మాదాన్ సత్యనారాయణ, కవిత, ప్రేమ్ కుమార్, శ్రీలత, ప్రణీత్, భవ్యశ్రీ మరియు గోగికార్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట మాంగళ్య బలం చిత్రం నుండి ఘంటసాల సుశీల ఆలపించిన గీతానికి రచన శ్రీశ్రీ, సంగీతం మాస్టర్ వేణు.

జాబిలి, అందాల జాబిలి అనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మనము ఇవాళ చంద్రుడి గురించి ఒక్క నిమిషం చిన్న విషయం మాట్లాడుకుందాం. చిన్నప్పుడు అమ్మ చేతి గోరుముద్దల దగ్గర నుంచి పెద్దయ్యాక ప్రేయసితో పాడే డ్యూయెట్ల వరకు మన జీవితాలలో విడదీయరాని బంధం ఏర్పరచుకుని ఏకంగా మన ఇంట్లో మనిషి అయిపోయాడు ఆ చందమామ. ఆనాడు అద్దంలో శ్రీరాముణ్ణి అలరించిన చంద్రుణ్ణి నేడు అంతరిక్షంలో ఆలింగనం చేసుకుంటున్నాం. ఒకప్పుడు చందమామ రావే, జాబిల్లి రావే అంటూ ఆప్యాయంగా పాడుకున్న మనం మొన్న చంద్రయాన్3తో ఆ చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి మేనమామ ఇంటికి వెళ్ళినంతగా సంబరపడ్డాం కదా. ఎందుకంటే మిగతా దేశాలకు చంద్రుడు ఒక సైన్స్ ప్రాజెక్ట్, కానీ మనకు మాత్రం చంద్రుడు మన మామ. 1969 జూలై 20న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ బజ్ ఆల్డ్రిన్లు మొదటిసారి చంద్రుడిపై అడుగుపెట్టిన దానికి జ్ఞాపకంగా ఈ రోజును అంతర్జాతీయ మూన్ డేగా జరుపుకుంటున్నాం. మరి ఈ బిజీ లైఫ్లో ఆకాశం వైపు చూసి మన మామ చంద్రుడికి తారలకు హాయ్ చెప్పి ఎంతకాలమైంది కదా. ఈరోజు రాత్రికి ఒక్కసారి అలా ఆకాశం వైపు చూసి చందమామకు హ్యాపీ మూన్ డే చెప్పేద్దాం, ఓకేనా? మరి ఇప్పుడు చందమామ మీద ఒక మంచి పాట విందాం, ఓకే?

సిరివెన్నెల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన గీతానికి సంగీతం కెవి మహాదేవన్, సాహిత్యం సీతారామశాస్త్రి. పాటను కోరిన శ్రోతలు మేడ్చల్ జిల్లా కీసర మండలం నుండి మానస మాధురి, మాలక్ష్మి మాధవి, రెడ్డి శేఖర్, బబితా కీర్తి, హరిశ్రిత కుటుంబ సభ్యులు కుప్పం జిల్లా చిత్తూరు నుండి, కుప్పం కర్ణాటక అలగాపురం నుండి పూర్ణచంద్ర తేజస్వి, చిన్నరాజు పూర్ణిమ, అరుణ్ కుమార్, ఉచ్చేగౌడ కెంపం వీరందరూ కోరిన పాట సిరివెన్నెల చిత్రం నుంచి విన్నారు.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: జనరంజని వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ ఆర్జే అనిత. జనరంజనిలో తర్వాత పాటను కోరిన శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుడితి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, దోర్నాల రేణుక, బాలరాజు, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప, వనస్థలిపురం హైదరాబాద్ నుండి, పెద్ద అంబర్పేట నుండి గుండు అంబదాస్, లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట సత్యకాలపు సత్యయ చిత్రం నుండి. ఆరుద్ర రచించిన గీతానికి సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, గానం ఘంటసాల సుశీల.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుడ్ మార్నింగ్ పిల్లలు, ఇవాళ మన టాపిక్ ఋతుస్రావం, అంటే పీరియడ్స్ కి సంబంధించిన పరిశుభ్రత.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

తరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని వింటున్నారు. జనరంజనిలో తర్వాత పాటను కోరిన శ్రోతలు వడ్లమాని రవికుమార్ ఆల్మాస్గూడ నుండి, భోగ మార్కండేయ అనిత, సాయి యశ్వంత్, విజయ్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు భూదాన్ పోచంపల్లి నుండి, వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, బండి శివాజీ మరియు కుటుంబ సభ్యులు, అలాగే ఎద్దుమైలారం నుండి దేవునూరి వీరయ్య. వీరంతా కోరుతున్న పాట ప్రేమనగర్ చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన గీతానికి సంగీతం కెవి మహదేవన్, గీతరచన ఆత్రేయ.

పట్టుపల్లి నుండి కస్తుడి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, అబేద ఆయిషా కోరుతున్న పాట. సిరి సంపదలు చిత్రం నుండి ఘంటసాల ఎస్ జానకి ఆలపించిన ఆత్రేయ గీతానికి సంగీతం మాస్టర్ వేణు.

0: हम जय, अब गरीबों की जय।
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: రాగరంజితమై రసరమ్యలోకంలో విహరింపజేసే మహతి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8 గంటలకు వస్తుంది. సమాచార్ ప్రభాత్, హిందీలో వార్తలు వింటారు.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఉదయం చిరునవ్వులతో, మనసుకు నచ్చిన స్వరాలతో నిండిపోవాలి. పాటతో పయనిద్దాం, మాటలతో మురిసిపోదాం. మన అందరి ఇష్టమైన జనరంజని.
1: నమస్కారం అండి, జనరంజని కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్కారం, నా పేరు రాజు, ఊరు నిజామాబాద్.
1: ఇంతకు మీరు ఏం చేస్తుంటారు? సంతోషం రాజు గారు,
2: మేము ప్రతిరోజు జనరంజని వివిధ భారతి ఉంటాం, గుర్తుకొస్తున్నాయి అవి ఇవి చాలా ప్రోగ్రామ్ బాగా ఉంటాయి. రేడియో చాలా చేసినామంటే సాయంత్రం దాకా బంద్ అయ్యాం సార్. మాకు అంతా వివిధ భారత్ అంటే మాకంతా ప్రేమ.
1: మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. రోజంతా కుట్టు మిషన్ మీద బిజీగా ఉంటూ మా కార్యక్రమాలు వింటున్నారన్నమాట. మీలాంటి శ్రోతలే మాకు అసలైన బలం. రాజుగారు, కత్తెరతో బట్టల్ని కట్ చేసినంత స్పీడ్ లో మాకు లైన్ కలిపేశారు. మరి ఈ రోజు మీకోసం, మీ తోటి దర్జీల కోసం ఏ పాట ప్లే చేద్దాం?
2: దేవుడు చేసిన మనసులు సినిమాలోంచి బాలసుబ్రహ్మణ్యం వాడింది, దూర వయసు చిన్నది భలే జోరుగున్నది దీని తసదీయ కసమంటున్నది కవ్విస్తున్నది దూర వయసు చిన్నది
1: భలే పాడారు రాజుగారు. మీ గొంతులో మంచి మాధుర్యం ఉంది. మరి మీరు అడిగిన సూపర్ హిట్ దూర వయసు చిన్నది పాటని ప్లే చేస్తున్నాం, ఎంజాయ్ చేయండి.

0: హలో నమస్కారం, ఇది మన జనరంజని. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు నాగే నాయుడు, జూనియర్ కాలనీ.
0: నమస్కారం నాయుడు గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్?
0: మీ మాటలు వింటూ చాలా ఉత్సాహంగా ఉన్నానండి. అసలు రోజు ఎలా మొదలవుతుంది, మీ దినచర్య ఏంటి?
1: నేను రిటైర్ సార్, నేను పొద్దున్నే లెగ్గానే వాకింగ్ వెళ్తాను సార్. పొద్దున్న వచ్చిన తర్వాత పేపర్ చదువుకుని తర్వాత జనరంజని జనరేటర్.
0: నాయుడు గారు, చిన్న ప్రశ్న. ఇప్పటికాలం పిల్లలకి టెక్నాలజీ దగ్గరయ్యి మనుషులు దూరం అవుతున్నారంటారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి?
1: పాత రోజుల్లో ఏంటంటే మనం ఈ ఫోన్లు ఏముండే కావు, అసలు ల్యాండ్ ఫోన్ కూడా లేదు ఎవరికి, సెవెంటీస్ నుంచి కూడా. ఇప్పుడు మేము హాయి పొద్దున్న లేచి మాట్లాడుకుంటాం, చుట్టుపక్కల ఉంటారు కదా ఫ్రెండ్స్, అలా తిరగటం సరదాగా. ఇప్పుడు అలా లేదు, పిల్లలకి దగ్గరని సెల్ఫోన్ తప్పించి ఇంకో ఫోన్ ఇవ్వకపోయినా కూడా ఇప్పుడు పిల్లలు గొడవ చేయడం కూడా వచ్చింది.
0: అవునండి,
1: టెక్నాలజీ పెరిగితే మంచిదే, కానీ మరీ దానికి అతికిపోవటం కానీ మంచిది కాదు.
0: ఖచ్చితంగా టెక్నాలజీతో పాటు మానవ సంబంధాలు కూడా ఉండాలి. సూపర్ పాయింట్ చెప్పారు సార్. సరే నాయుడు గారు, మరి ఈ రోజు జనరంజన్ లో మీ చాయిస్ ఏంటో చెప్పండి.
1: అది అచ్చెన్నాయ నాగేశ్వర గారు నటించింది రాజా రమేష్ సినిమా. అది నేల మీది జాదిలి నింగిలోని సిరి మల్లి నా చెలి నెచ్చెలి
0: అద్రిపోయింది నాయుడు గారు. మీరు కోరుకున్న పాటని తప్పకుండా ప్లే చేస్తాం, ఎంజాయ్ చేయండి.

0: నమస్కారం, జనరంజని కార్యక్రమానికి స్వాగతం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి?
1: నా పేరు రవికుమార్ వడ్లమాని, అలమార్పు నుంచి మాట్లాడుతున్నాను.
0: రవికుమార్ గారు నమస్కారం అండి. మీరు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం అండి, మీరు ఎలా ఉన్నారు సార్?
0: నేను చాలా బాగున్నానండి.
1: సార్ నాకు అప్పు చేసి పప్పు కూడా సినిమాలో నుంచి
0: తప్పకుండా ప్లే చేస్తాం సార్. కానీ పాట ప్లే చేసే ముందు అసలు మీరు ఏం చేస్తుంటారు?
1: రిటైర్డ్ ప్రైవేట్ ఎంప్లాయీ అండి.
0: ఓ, రిటైర్డ్ ప్రైవేట్ ఎంప్లాయీ అయితే మిమ్మల్ని ఒక మంచి ప్రశ్న అడగాలి. ఇప్పటి రోజులంతా చాలా ఫాస్ట్ అయిపోయింది, ఎవ్వరు కోపుకుండడం లేదు. కానీ మీ తరం వాళ్ళు ఎంతో సహనంతో జీవితం గడిపేవారు. ఈ ఓపిక, సహనం గురించి ఇప్పటి యువతకి మీరేం చెప్తారు?
1: మా చదువుకున్న రోజుల్లో కానీ మా గురువులు కానీ ఏం చెప్పినా వినేవారు. ఆ విని ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నామంటే ఆ రోజు మా గురువులు చెప్పిన మంచి చుట్టులు అవన్నీ విని నేర్చుకుని, ఇంకా తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో స్కూల్లో గురువులు కానీ చెప్పింది విని నేర్చుకుని ఇప్పుడు ఈ స్టేజ్ లో కొంచెం బాగుపడ్డామంటే వాళ్ళు పెట్టిన భిక్ష అని నేను నా అభిప్రాయం.
0: చాలా గొప్పగా చెప్పారు సార్. పెద్దల నుంచి, గురువుల నుంచి నేర్చుకోవాలని చాలా మంచి సందేశం ఇచ్చారు. ఇక మీ పాట విషయానికి వస్తే, అప్పు చేసి పప్పుకూడులో నుంచి ఎగ్జాక్ట్ ఏ పాట వేయమంటారు?
1: చల్లని గాలి.
0: అద్భుతమైన పాట అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఎంజాయ్ చేయండి.

0: పట్ల సతీష్, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం.
1: నమస్తే సతీష్ గారు, ఎలా ఉన్నారు?
0: బాగున్నా సార్. మంచి కార్యక్రమాలతో మాకు శ్రోతలకు పట్టడానికి సంతోషం ఉంది. ఎన్నో తెలియని విషయాలు కూడా మేము రేడియో ద్వారా తెలుసుకుంటున్నాం. మాకు వివిధ భారతి పరిచయం ఏంటంటే, వేములవాడ పుణ్యక్షేత్రం వెళ్ళినప్పుడు అక్కడ ఒక మెసేజ్ పెట్టాను నేను. ఆ దర్శనం జరుగుతా ఉంటే ఒదికి రేడియో వింటున్నా, ఒదికి దేవుణ్ణి మొక్కుతా ఉంటే మా పాట వచ్చింది. అసలు ఆ సంతోషం వెలకట్లేదు ఇప్పటికీ, అది బాగా గుర్తుండిపోతుంది అట్లా మాకు.
1: వా, చాలా సంతోషం సతీష్ గారు. మీరు కోరుకున్న పాట దేవుడి దర్శనం సమయంలో రావడం నిజంగా మీ అదృష్టం. మీరు ఇలా గుడిల గురించి మాట్లాడుతుంటే అందరికి తెలిసిన మన క్షేత్ర దర్శిని కార్యక్రమం గుర్తొస్తుంది. అందులో మనం ఎన్నో ఆలయాల విశేషాలు శ్రోతలకు అందిస్తున్నాం కదా. భద్రాద్రి జిల్లా అంటేనే ఆలయాలకి పెట్టింది పేరు. మీ ఊరి దగ్గర ఒక దేవాలయం విశేషాలు చెప్పాలంటే ఎలా చెప్తారు?
0: ఎలా అంటే, ఇప్పుడు మాకు పెనగడపలో ఉంది, మా పక్కన విలేజ్ ఒక 2 కిలోమీటర్ దూరంలో మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉంది. అక్కడ సాక్షాత్ అమ్మవారి పాదుకలు ఉన్నాయి. ఎక్కడైతే వెలిసిందో అక్కడ పాదుకలు అలా ఉన్నాయి. ఆ విగ్రహం కూడా అట్లే ఉంచారు. పక్కన ఏం చేశారంటే, గుడి విస్తరణలో భాగంగా ఎప్పుడైతే అది ప్రతిష్ట ఇదివరకు చేసిరో అది అలాగనే ఉంది. చాలా మంది భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నారు అమ్మవారి కాడికి రాగానే. ఆ గుళ్ళోకు అట్లా అడుగు పెట్టగానే మనసు ఎంతో నిర్మలంగా ఉంటది, ప్రశాంతం అనిపిస్తుంది, ఎలాంటి టెన్షన్ కూడా ఉండదు. వచ్చిన వాళ్ళు కూడా, మన గుడి చాలా విశాలంగా ఉంటది కాబట్టి అక్కడ వచ్చి బస చేస్తారు. కొంతమంది వంట వార్పు చేసుకునే వాళ్ళు కూడా వంట చేసుకుని అక్కడే అమ్మవారికి నైవేద్యం సమర్పించి తర్వాత తీర్థప్రసాదం తీసుకొని ఫంక్షన్లు కూడా చేసుకుంటారు. అన్నప్రాసన అని ఆ అక్షరభ్యాసం చేసినప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వార్షికోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. చాలా భక్తులు కూడా అశేషంగా పాల్గొంటున్నారు. ఎందుకంటే ఇది చూడాల్సిన పుణ్యక్షేత్రమే అనుకో ఒక విధంగా చెప్పాలండి. ఎందుకంటే అది 100 సంవత్సరాల చరిత్ర గలది మహాలక్ష్మి అమ్మవారి ఆలయం మా కాడ ఉన్నది.
1: చాలా అద్భుతంగా చెప్పారు సతీష్ గారు. ఆ అమ్మవారి దర్శనం చేసుకున్న అనుభూతి కలిగింది మాకు. మరి ఈ రోజు ఎలాంటి పాట విందాం అనుకుంటున్నారు
0: సార్? మాకు అమ్మవారి సినిమాలో దండాలు దండాలు అమ్మవారు తల్లి అనే పాట వినిపించండి సార్.
1: మీకోసం, మన శ్రోతలందరి కోసం అమ్మవారు చిత్రం నుంచి ఈ పాట వినేద్దాం.

పాటలు నవ్వులు కలిసిన ఈ సందడి ఎంతో హాయిగా అనిపించింది. స్వరాలతోడు ఎప్పుడు మనసుకు హత్తుకొనే ఉంటుంది. ఇది మన జనరంజని. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరింతవరకు శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్.

0: సొసైటీ నోడల్ ఏజెన్సీగా జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎన్ఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ని సంప్రదించగలరు.
2: జనరంజని కార్యక్రమంలో పాటను కోరుతున్న శ్రోతలు పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య, ఆండాలు చంద్రశేఖర్, శ్రీకాంత్, సుచిత్ర నుండి మీనా కుమారస్వామి, వనపర్తి నుండి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని మరియు కుటుంబ సభ్యులు, కృష్ణా జిల్లా పెడన నుండి వీర కనకారావు, పార్వతి, బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా నుండి చౌటుపల్ నుండి హేమలత, విశ్వనాథ్, వీరంతా కోరుతున్న పాట అభిలాష చిత్రం నుండి వేటూరి రచించిన గీతానికి సంగీతం ఇళయరాజా, పాడినవారు SP బాలసుబ్రహ్మణ్యం, జానకి.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. జనరంజనిలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. నేను మీ ఆర్జే అనిత. జనరంజనిలో మాకోసం మంచి పాట అంటూ ఓల్డ్ సిటీ శివనగర్ నుండి ధనరాజ్ సునీత, హైదర్ షాకోట్ నుండి నరేందర్ రెడ్డి, కర్ణశ్రీ దామోదర్ రెడ్డి, భారతమ్మ, సీతాఫల్ మండి నుండి అనిత, రాజకోట రహస్యం చిత్రం నుండి పాట వినిపించగలరు అంటూ రంగారెడ్డి జిల్లా రావిర్యాల గ్రామం నుండి లక్ష్మీ, జయలక్ష్మి, వరలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు గౌడ్, రాములమ్మ కోరుతున్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసం రాజకోట రహస్యం చిత్రం నుండి ఘంటసాల సుశీల ఆలపించిన సి నారాయణ రెడ్డి గీతానికి సంగీతం విజయ కృష్ణమూర్తి.

రాజ్యాలు ఉండవు, యుద్ధాలు ఉండవు, కత్తులు తుపాకులు అస్సలుండవు. కానీ యుద్ధానికి కావలసిన మంది మార్బలం మొత్తం ఉంటుంది. యుద్ధం రెండు దేశాల మధ్య జరగదు, కానీ రాజులు, మంత్రులు, సిపాయిలు అందరూ ఉంటారు. ఎత్తులు, పైఎత్తులు, ఎదుటివారిని చిత్తు చేసే వ్యూహాలు అన్నీ ఉంటాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య మెదడుకు పదును పెట్టే యుద్ధం ఇది. 64 గళ్ల చిన్న బోర్డుపై ఆలోచనలకు పదును పెడుతూ ప్రత్యర్థి ఎత్తులను ముందే పసిగట్టి చిత్తు చేసే పదునైన బుద్ధితో చేసే యుద్ధం అదే మన చదరంగ యుద్ధం. ఇంగ్లీష్లో చెప్పాలంటే చెస్ గేమ్. ఇట్స్ అ కంప్లీట్ మైండ్ గేమ్. ఇంతకీ నేను సడన్గా చెస్ గురించి ఎందుకు చెప్తున్నాను అనే కదా మీ సందేహం. దానికి ఒక కారణం ఉంది. ఇవాళ జూలై 20 అంతర్జాతీయ చదరంగ దినోత్సవం. 1924 సరిగ్గా ఇదే రోజున ప్రపంచ చెస్ సమాఖ్య స్థాపించబడిన రోజు కాబట్టి ఈ రోజును మనం ప్రపంచ చెస్ దినోత్సవంగా జరుపుకుంటామన్నమాట. సో చదరంగంలో మన విశ్వనాథన్ ఆనంద్, గ్లోబల్ స్టేజ్ మీద దూసుకుపోతున్న యంగ్ స్టార్స్ గుకేష్, ప్రజ్ఞానంద లాంటి ఆటగాళ్ళు చదరంగంలో భారత పతాకాన్ని ప్రపంచ స్థాయిలో ఎంతో గర్వంగా ఎగురవేశారు. వీళ్ళంతా మన బుద్ధి బలానికి బ్రాండ్ అంబాసిడర్లు. మరి వీరందరికీ మనందరి తరపున మన రేడియో ద్వారా హ్యాపీ చెస్ డే తెలుపుదాం.

ఈ పాటను కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ డిఎన్ రెడ్డి నుండి మౌనిక, ఆంధ్రప్రకాష్, వినయ్ కుమార్, ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి, ఎర్రగడ్డ నుండి సౌజన్య శ్రీనివాస్, ప్రణవ్ వెంకట్ కుటుంబ సభ్యులు, దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా, పొద్దుటూరు కడప జిల్లా నుండి, దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, నల్గొండ జిల్లా చంద్రపేట నుండి, మూర్తి మంగమ్మ, బెంగళూరు నుండి.

0: మీరు విన్న ఆ పాట ఆరాధన చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. సంగీతం ఇళయరాజా, గీతరచన వేటూరి. ఇదే పాటను కోరిన మరికొంతమంది శ్రోతలు గజ్వేల్ నుండి సీర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రామ్చరణ్, భువనగిరి నుండి కవిత, కల్పన, కళ్యాణి, క్రాంతి, సత్యం, కామారెడ్డి నుండి మహమ్మద్ ఇనాయతుల్లా, ఇస్రతుల్లా, ఇబాదతుల్లా, అల్మాస్గూడ నుండి దమ్మోజ్ మధుసూదనాచారి, శ్రీవాణి, రవీంద్ర, రాధిక కుటుంబ సభ్యులు, దాసరి రవి రాయగిరి నుండి, కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు, పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్ రవలి కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ నుండి, ఆంజనేయులు రాజలక్ష్మి, గీతు, సిద్ధు, దీపు హైదరాబాద్ ప్రగతి నగర్ నుండి, వినోద్ సికింద్రాబాద్ నుండి, అలాగే సికింద్రాబాద్ నుండి నాగరాజ్, నవీన, శ్రీకాంత్, సంహిత మరియు వారి కుటుంబ సభ్యులందరూ కోరారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 9:30 వివిధ భారతి ముంబై కేంద్రం నుండి ప్రసారాలు విందాం. తిరిగి 10 గంటలకు వార్తల విశేషాలనంతరం ఎవర్ గ్రీన్ హిట్స్లో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు కొనసాగే ఈ 25 రోజుల సమావేశాలకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. సభలో జరగాల్సిన శాసనసభాపరమైన పనులపై ప్రభుత్వం, వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. పార్లమెంటరీ సాంప్రదాయాలు పాటిస్తూ అర్థవంతమైన చర్చలు జరపడం చాలా ముఖ్యమని ఓం బిర్లా తెలిపారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో పేద, దిగువ, మధ్యతరగతి ప్రజల కోసం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకం ఈరోజు లాంఛనంగా ప్రారంభం కానుంది. సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సహచర మంత్రులు పొద్దం ప్రభాకర్, శ్రీధర్బాబు, అజారుద్దీన్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద

0: రైతులను కోరారు. 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో 4 బంగారు పతకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ స్థాయి పోటీల్లో భారతదేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని మోదీ పేర్కొన్నారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టేందుకు, అలాగే వాటి కోసం 16 ఇంధనం నింపే యంత్రాల కేంద్రాల ఏర్పాటుకు 12 పైలట్ ప్రాజెక్టులను మంజూరు చేసినట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దేశాన్ని స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా భవిష్యత్ వైపు నడిపించడంలో హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్లో ఇటీవల పెరిగిన అస్థిరత, ఘర్షణ పరిస్థితుల దృష్ట్యా టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయుల కోసం ఒక అడ్వైజరీని జారీ చేసింది. భద్రతా పరిస్థితులు మెరుగుపడేంతవరకు ఏ అవసరం కోసమైనా ఇరాన్కు ప్రయాణించాలనుకునే భారతీయులు తమ ప్రయాణాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఇరాన్లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న విమాన సేవలు ఉపయోగించుకుని తాత్కాలికంగా అక్కడి నుంచి బయటకు వెళ్లడాలని పరిశీలించాలని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04 దాటి 25 సెకండ్లు. ఎవర్గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీరు మెచ్చిన సినీ గీతాలు వింటారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఈనాటి ఎవర్గ్రీన్ హిట్స్లో 1995 నుండి 2015 వరకు విడుదలైన చిత్రాల నుండి సూపర్ హిట్ సాంగ్స్ విందాము. మరి ఈ సంవత్సరాల్లో వచ్చిన సినిమాల నుండి సూపర్ హిట్ సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు మెసేజ్ చేయవలసిన మా వాట్సాప్ నంబర్ 0402324 0852, ఈ నెంబర్కు మీ పేరు, మీకు ఇష్టమైన పాట వివరాలను మెసేజ్ చేయండి. మరి ఈనాటి ఎవర్గ్రీన్ హిట్స్ని ఈ సూపర్ హిట్ సాంగ్తో మొదలు పెట్టేద్దాం.

0: బొమ్మరిల్లు చిత్రం నుండి సిద్ధార్థ్ పాడిన సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. మరి ఇలాంటి మరిన్ని సూపర్ హిట్ సాంగ్స్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, ఆర్మూర్ చేనేత కాలనీ నుండి జిందం నరహరి, లక్ష్మీ జిందం, భానుతేజ మృదుల, జిందం ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, అంగుర్ భాను, రియాన్ సన్మహిత్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు మాకోసం మంచి పాట అంటూ. అలాగే బుధన్ పోజంపల్లి, గాంధీనగర్ నుండి ఎలగందుల, పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, అమ్మవాయి కోరుతున్నారు మాకోసం కూడా ఒక మంచి పాట అంటూ. తప్పకుండానండి, మీ అందరి కోసం తులసి చిత్రం నుండి వీణు సునీత పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. కార్యక్రమంలో మాకోసం తర్వాత ఒక పాట వినిపించండి అంటూ కోరుతున్నారు నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, అబేద ఆయేష, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుండి, వెంకటేష్ నందిపేట నుండి, దివాకర్ విమల యష్ణ ఉమ్మడి నిజామాబాద్ నుండి, సఫిల్గూడ నుండి దుర్గా సారథి కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట సంపంగి చిత్రం నుండి వరికుప్పుల యాదగిరి పాడిన పాట.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నుండి వహీద్ రుమాని, మహమ్మద్ జమీర్, ఫసీ, జునేద్, జుబేర్ ముక్రమ్, నోమాన్ ఫర్ఖాన్, జాకీర్ ఫాజిల్ కోరుతున్నారు మంచి పాట అంటూ. అలాగే అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి శాంత, అభి వైష్ణవి, హాసిని నితిన్, జబ్లిక్ పల్లి నుండి చిక్కీ చందన చక్రపాణి, చిలకలగూడ సికింద్రాబాద్ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల, మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవిష్ బాబు, విధుబాబు, రాగ్ విభాస్, విభు వీరంతా కోరుతున్న పాట పెద్దన్నయ్య చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: చిత్రకథల వివరణం, గాయని గాయకుల స్వర నీరాజనం.
1: పమ పని గమ పని సని సగ పని సగ గమ గ స.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు రాజేశ్వర్, శ్రావ్య, రాజు, వర్షిణి నందిపేట నుండి, హస్తినాపురం నుండి కన్నెగారు సత్యనారాయణ, ఇంద్రవేణి, మాదాన్ష్, అనిరుద్ధ్, శ్రేయాంశ్, సంఘవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక నిజామాబాద్ నుండి, మిద్య నవీన్ నిజామాబాద్ నుండి, నాగ్నాథ్ గుప్తా గోదావరి, రవి, రాజు, కళ్యాణి, అలాగే మాకోసం ప్రేమించుకుందాం రా చిత్రం నుంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు మేర సంతోష్, నవదీప్, మయూరి, సత్యయ్య, కళావతి, ధర్మారావుపేట, కామారెడ్డి నుండి. తప్పకుండానండి, మీ అందరి కోసం ప్రేమించుకుందాం రా చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఎవర్గ్రీన్ హిట్స్లో మాకోసం మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు ధర్మవరం పార్థసారథి నగర్ నుండి సంకారపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత, అలాగే పడిగెల రాజు, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత్, అక్షయ్ నిజామాబాద్ నుండి, అజీజ్ భాయ్, మతీన్, షేక్ చాంద్, ఫరీక్, సయ్యద్, ఖలీల్, మబీన్, యసీన్, ముసాకరీం, సలీం నిజామాబాద్ నుండి, నందిపేట నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్ష్, వంశీ, కృష్ణ, పోచంపల్లి నుండి కోరుతున్నారు. వీరందరూ కోరుతున్న పాట అమ్మాయి కోసం చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, స్వర్ణలత పాడిన పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు యాదాద్రి వలిగండ మండలం గొల్లేపల్లి గ్రామం నుండి ఈదునూరు లక్ష్మయ్య, జంగమ్మ పూర్ణ తేజశ్రీ, వినోద్ కుమార్ నిహారిక, తనుజశ్రీ, హరిదీక్షిత్, సురేష్, శ్రావణి, నాగాంష్ కోరుతున్నారు ఏదైనా పాట అంటూ. అలాగే పార్షిగుట్ట సికింద్రాబాద్ నుండి స్వర్ణలత శ్రీనివాస్, పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాస్, కృష్ణవేణి సునీత, పూర్ణ భవిత, రుద్విన్ రామానుజమ్మ, నీలేంద్ర హరిణి, లక్ష్మణ్ బాలమణి రమాదేవి పటేల్ నగర్ నుండి, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, లతిక్ ప్రీతి, శకుంతల గౌరవ్, అనురాధ, వికాస్, దృష, శ్వేత, విఠోభా, సరోజ కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗೆ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కాటారం నుండి రవి శ్రీనివాస్, నోముల భాగ్యమ్మ వెంకటేష్ పార్శిగుట్ట సికింద్రాబాద్ నుండి శ్రీరామ హనుమానులు వసంత హరీష్ అరుణ్ అజయ్ హార్దిక్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే యాంటోనీ బేగంపేట నుండి కోరుతున్నారు ఏదైనా పాట అంటూ. అలాగే భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ ఎలగందుల పద్మశాలి సిద్ధులు శారదా పూజ, మనోజ్ రాజయ్య అమ్మవాయి, ఎల్లంకి గ్రామం జోగు ప్రవీణ్ సంధ్య అక్షయ గుణ కోరుతున్నారు. వీరందరూ కోరుతున్న పాట సుస్వాగతం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట.

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. మాకోసం ఏదైనా పాట అంటూ అరుణ ఇబ్రహీంపట్నం నుండి కోరుతున్నారు. అలాగే ప్రవీణ్ కుమార్ ప్రసాద్ భాను చిరు కూడా ఇబ్రహీంపట్నం నుండే కోరుతున్నారు. భువనగిరి నుండి సుదర్శన్ మాదర్స్ విజయ కోరుతున్నారు ఏదైనా మంచి పాట అంటూ. మాకోసం కూడా ఏదైనా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డి పల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, స్వాతి, శ్వేత, మౌలిక, పరిమళ టీనా కోరుతున్నారు. వీరందరి కోసం స్వయంవరం చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ స్వర్ణలత పాడిన ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు చిసినావులో మోల్దావా అధ్యక్షురాలు మయ్యా సాండుతో ప్రతినిధి బృందం స్థాయి చర్చల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి ముర్ము మోల్దావా పార్లమెంటు అధ్యక్షులు ఇగోర్ గ్రోస్సుతో కూడా సమావేశమవుతారు. భారత రాష్ట్రపతి మోల్దావాలో పర్యటించడం ఇదే మొదటిసారి. రాష్ట్రపతి ముర్ము మోల్దావా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా మూడు దేశాల అధికారిక పర్యటనలో ఉన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ వర్షాకాలం సీజన్తో పాటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా దేశ ప్రయోజనాల దృష్ట్యా అత్యంత ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు. సభలో అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు చాలా నిర్మాణాత్మకమైన చర్చల్లో పాల్గొనాలని కోరిన ప్రధాని ప్రజల సమస్యలపై లోతైన విశ్లేషణలు, చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. ఈరోజు ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల దృష్ట్యా న్యూఢిల్లీలో ఎలాంటి నిరసన ప్రదర్శనలు, ఊరేగింపుల కోసం అనుమతి మంజూరు చేయలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఢిల్లీలో భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023లోని సెక్షన్ 163 అమలులో ఉందని తెలియజేశారు. అందువల్ల జంతర్మంతర్ మినహా ఆ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు, ఊరేగింపులు, ప్రదర్శనలు, 5 లేదా అంతకంటే ఎక్కువ మందితో కూడిన సమావేశాలను నిషేధించారు. రాష్ట్రంలో నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, యువ సంగ్రామం, యూత్ డిక్లరేషన్

పేరిట యువతను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. రాబోయే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 రోజుల పాటు లద్దాఖ్, విదర్భ, కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 11:04 దాటి 39 సెకండ్లు, కొద్ది క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చేపకళ్ళ సోయగం, నిలువెత్తు పాలరాతి సౌందర్యం, చూపు తిప్పలేని అందం, నటనలో ఎనలేని ప్రతిభ, భరతనాట్యంలో మేటి, అగ్ర నటీమణులందరికీ అప్పట్లో పోటీ, ఆమె దాతృత్వానికి ఎవరు రారు సాటి, మనోధైర్యంలో ఘనాపాటి. టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన అగ్రనటి, కుటుంబం కోసం మగ మహారాణిలా ఎయిర్ హోస్టెస్ విధులు నిర్వహిస్తూ నాటకాలు, సినిమాల పట్ల అభిరుచితో కథానాయికగా ఒక ప్రత్యేక గుర్తింపు ఈ మధ్యకాలంలోనే. 100 కోట్లకు పైగా తన ఆస్తులను వెంకటేశ్వర స్వామికి తృణప్రాయంగా ధారాదత్తంగా రాసిచ్చిన వెండితెర అభినయ నర్తకి మన కాంచన గారు. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆమె సినీ జీవిత విశేషాలు విన్నాము.

జీవితం అంటే పూలబాట కాదు. రంగుల ప్రపంచంలో కనిపించేవి వింతగా, అందంగా, ఎంతో ఆహ్లాదకరంగా, చూడముచ్చటగా ఉంటాయి. కనిపించని కోణాలు అంతే భలే చేదుగా, కటువుగా ఉంటాయి. అవి మనకు కనిపించవు. కాంచన గారి కెరీర్ కూడా అంతే. మంచి సంపన్న కుటుంబంలో పుట్టి కళ్ళ పట్ల ఆసక్తిని పెంచుకొని చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకుని 9 ఏళ్ల వయసులోనే ఆరంగేట్రం చేసి అద్భుత నాట్యంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. మంచి నర్తకిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక ప్రదర్శనలు ఇచ్చారు. మంచి పేరుతో పాటు మంచి డాన్సర్గా, మంచి హావభావాలు పలికించే నటిగా, హావభావాలతో మెస్మరైజ్ చేసే ఒక నర్తకిగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. అంతటి ప్రతిభాశాలి కాంచన గారు.

0: గమనించండి. అందగచ్చననే అహంకారంతో మిమ్మల్ని అపకీర్తి పాలు చేయాలని ప్రయత్నించాను. మిమ్మల్ని ఓడించాలనుకుని నేను ఓడిపోయాను. మీరు నా హృదయంలోని చీకటి తెరలను తొలగించారు. పొరలు కమ్మిన నా కళ్ళు తెరిపించారు. స్వామి, ఇక మీరే నాకు శరణ్యం. ఈ నరక కూపం నుండి తప్పించి నాకు వెలుగుబాట చూపించండి.
1: బహిన, పతిత పావనుడైన పాండురంగడే మనందరికీ శరణ్యం. ఆ దేవదేవుని సేవించి తరించు.

ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్నాం గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటి నటి కాంచన గారి సినీ జీవిత విశేషాలు వింటున్నాము. మరి అందానికి తోడు విశేష ప్రతిభ కాంచన గారి సొంతం. కాలేజీ రోజుల్లోనే రంగస్థల నాటకాలతో అందరినీ మెస్మరీ చేశారు. ముఖ్యంగా యాజ్ యు లైక్ ఇట్ నాటకంలో సిలియా పాత్ర ఆమెకు చాలా పేరు తెచ్చిపెట్టిందన్నమాట. అలాగే ప్రసిద్ధ నాటకం లంకేశ్వరంలో కూడా సీత పాత్రకు జనాలు మురిసిపోయి ముగ్ధులైపోయారు, నిరాజనాలు పలికారు. ఆ నాటకము అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అందానికి తోడు, ప్రతిభకు తోడు ఆమె అకుంఠిత నటన పట్ల, రంగస్థల నాటకం పట్ల ఉన్నటువంటి తీరు చూసి అందరూ కూడా ముగ్ధులయ్యారు. ఆమె రూపం ఎలా ఉందో హృదయం కూడా అలాగే ఉందన్నమాట. అంత గొప్ప నటీమణి మన కాంచన గారు. అలా మంచి నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించడంతో సినిమా వైపు ఆమె దృష్టి మళ్ళిందన్నమాట. కానీ ఎలాంటి గట్టి ప్రయత్నాలు చేయకుండానే, ఎలాంటి బ్యాక్ బోన్ లేకుండానే ఆమె అందానికి పరవశులై చాలామంది దర్శకులు మరి చిత్రాల వైపు లాక్కెళ్లారు.

గుర్తింపు సంపాదించడంతో సినిమా వైపు ఆమె దృష్టి మళ్ళిందన్నమాట. కానీ ఎలాంటి గట్టి ప్రయత్నాలు చేయకుండానే, ఎలాంటి బ్యాక్ బోన్ లేకుండానే ఆమె అందానికి పరవశులై చాలామంది దర్శకులు మరి చిత్రాల వైపు లాక్కెళ్లారన్నమాట. కాకతాళికంగా జరిగినటువంటి విషయం ఆమె నటన తర్వాత ఆమె ప్రతిభను చూసి, ఆమె వర్చస్సును చూసి అలా అనుకోకుండానే ఆమె మరి సినిమాల వైపు వచ్చారు. వచ్చారు కాదు, ఏ ప్రయత్నం చేయకుండానే ఆమెకు దాసోహమయ్యే సినిమాల్లోకి తీసుకువచ్చారనమాట దర్శకులు. అది కూడా ఎయిర్ హోస్టెస్ విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆమెను చూసి, సో వీళ్ళు మనకు సినిమాలకు పనికొస్తారు, జనాలు నీరాజనాలు పలుకుతారని చెప్పేసి ముందు చూపుతూ చూశారనమాట. అలా సినిమాల వైపు తీసుకొచ్చారు. సినిమాల్లోనూ అగ్ర నటీమణిగా ఒక వెలుగు వెలిగారు మన కాంచన గారు.

1963లో కలిసి వచ్చిన అదృష్టం సినిమా కోసం ఎన్టీఆర్తో కలిసి ఆడిపాడారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నటువంటి సమయం ఇది, కళ్ళకు కట్టినట్టుగా ఇప్పుడు గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుందో, ఎంత ఆనందంగా, ఎంత కష్టజీవులు ఎంత ఉత్సాహంగా ఆ పనులు చేస్తారో ఈ సినిమా, ఈ పాట దృశ్యంలో వీరిద్దరూ అద్భుతం అన్నమాట.

గారి అందానికి ఫిదా అయిన మల్లీశ్వరి సినిమా డైరెక్టర్ సినిమాల్లో నటిస్తావా అని అడిగారట. మరి అంత అందం ఆమె సొంతం. తన తండ్రితో కలిసి తన పొలం దగ్గరే ఉన్నటువంటి ఒక ల్యాండ్లో సినిమా షూటింగ్ చేస్తున్నటువంటి సమయంలో వీరిద్దరూ నాన్నతో కలిసి వెళ్ళారట. వెళితే అక్కడ ఆ డైరెక్టర్ గారు చూసి, కొంతమంది ఎలా ఉంటారు చూడగానే ఇలా ఆకర్షించే విధంగా ఉంటారు కదా, అందరిని మెప్పించే విధంగా ఉంటారు, ఆ కళ్ళు ఆ ముఖం, తర్వాత ఆ కళలు మనకు తెలిసిపోతాయి. వీళ్ళంతా కూడా నటులు నటీమణులు కాదు, సినిమాల్లో జీవించే నటులని మనం అనుకుంటాం, కానీ వీళ్ళు రేపటి భవిష్యత్ భావి తరాల వారికి మార్గదర్శకులు, వారు వెలుగురేకులు అన్నమాట. సినిమా పరంగా, కళల పరంగా, ఈ నాటకం పరంగా చూసినట్లయితే అంతలా ఆ సినిమా పాత్రలకు జీవం పోసి మనందరినీ కూడా ముక్తుల్ని చేశారు. అంత గొప్ప నటీమణులు వీళ్ళు. అలా అడగడంతో మరి 9 ఏళ్లకే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు బాలనటిగా. కానీ కొన్ని కారణాల చేత కాలేజీ విద్యను మధ్యలోనే ఆపేసి కుటుంబ పోషణ కోసం ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ హోస్టెస్గా చేరి బాధ్యతను మెడలో వేసుకున్నారు. అలా కుటుంబ బాధ్యతల మెడలో వేసుకుని అందరికీ ఆదర్శ నారీమణిగా, ఆదర్శ నటిగా నిలవటం గొప్ప విశేషం. 1966లో మంచి కుటుంబం సినిమాలో ఆమె చేసిన నటన, ఆ స్క్రీన్ మీద ఆమె పాడినటువంటి ఆ విధానం నిజంగా ఆల్ టైమ్ హిట్గా ఆ మూవీ, తర్వాత ఆమె పాట కూడా ఎప్పటికీ మరవలేము. అలా వీణలై ఆ వీణల తంతులై మన గుండెల్ని ఎప్పుడూ మీటుతూనే ఉంటాయి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటినటి కాంచన గారి సినీ జీవిత విశేషాలు వింటున్నాం. కాంచన గారి అసలు పేరు వసుంధరాదేవి. అప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో వసుంధరాదేవి పేరు మరో పేరు ఉండటంతో తన పేరును కాంచనగా మార్చుకున్నారు, మార్చారు కూడా మరి ఆ డైరెక్టర్స్. నిజానికి కాంచన

కొన్ని జీవితాలను పరిశీలిస్తే కారణజన్ములుగా పుడతారు అని అంటుంటారు కదా, నిజంగా కాంచన గారి జీవితంలో కూడా అలాగే జరిగింది. ఎయిర్ హోస్టెస్లోనూ ఉద్యోగం చేస్తున్నప్పటికీ మరి అక్కడ తన ఉద్యోగం తన పని తాను చేస్తూ వెళుతూ ఉంది. మరి అలా వెళ్ళాలి కదా, కానీ అక్కడ కూడా సినిమా తల్లి వదలలేదు. అలా ఉద్యోగం చేసినటువంటి సమయంలో అందులో ఒక డైరెక్టర్ ప్రయాణిస్తున్నప్పుడు ఈ మందానికి ముగ్ధులైపోయి ఆకర్షితులై, ఈమె ఇక్కడ కాదు ఉండేది, సినిమాలో పనిచేయాలి, సినిమా తెర మీద మెరుస్తారు, అందరూ కూడా బ్రహ్మరథం పడతారు, జీజీలు పలుకుతారని చెప్పేసి అనుకుని సినిమాల్లోకి రమ్మని అవకాశాలు ఇచ్చారు. అలా స్క్రీన్ టెస్ట్కి రమ్మని చెప్పేసి ఒక ఆఫర్ ఇచ్చారనమాట. అయితే తను ఒక కండిషన్ పెట్టారు, ఏమని అంటే నా సొంత

ఇండియాలో స్క్రీన్ టెస్ట్ చేస్తాను, షూటింగ్ కూడా అక్కడే చేయాలి అని చెప్పేసి కండిషన్ పెట్టారు. అలా ఆ సినిమాల్లోకి వచ్చారు. అయితే మరి అంజలి పిక్చర్స్ బ్యానర్లో తెలుగు తమిళ ఏకకాలంలో సినిమా తీసి విడుదల చేశారు. సినిమా సక్సెస్ అయింది, బంపర్ హిట్ అయింది. అందులో నాగకన్యగా కాంచన గారి పాత్ర నవ్వుతున్న భవిష్యత్ అంటే రావటం రావటంతోనే మంచి పాత్ర దొరకటం, తర్వాత ఆ హీరోయిన్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి, కథానాయక లక్షణాలు ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా ఆమె పాత్రను చూసి, ఆమెను చూసి అందరూ కూడా ముక్తులైపోయారు, పరవశులైపోయారు. సో సినిమాలో నిలదొక్కుంటుంది, మంచి అగ్రనటిగా వెలుగుతుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు ఇండస్ట్రీలో. అలా తన కెరియర్ మలుపు తిప్పినటువంటి సినిమా అని చెప్పవచ్చు. ఇంకా మరి అందులో పాటలన్నీ చెప్పలేము, మీకు మరొక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అనమాట. పి ఆదిరణరావు స్వరపరిచారు. అయితే మరి అందులో ఈమెపై చిత్రీకరించిన పాట లేదు కాబట్టి 1972లో నీతి నిజాయితీ సినిమాలో ఆమె పై చిత్రీకరించినటువంటి, ఆమె నటించినటువంటి సినిమాలో సూపర్ హిట్ సాంగ్ విందాం.

తమిళ, హిందీ, తెలుగు భాషల్లో 60 సినిమాలకు దర్శకత్వం చేసిన అప్పటి ప్రముఖ దర్శకులు సివి శ్రీధర్ కాంచన గారి ప్రతిభను గమనించి తన సినిమాకు స్క్రీన్ టెస్ట్కు పిలిచారట. విమానాశ్రయంలో చూసి, అంటే ఆమె ఎలా ఉండేదో ఒకసారి ఊహించండి. అలా వారిచ్చిన అవకాశంతో తన సొంతూరులోనే తన సినీ కెరీర్ను మొదలుపెట్టి సినిమాలోకి వచ్చారు. అలా తెరకెక్కిన సూపర్ హిట్ తమిళ మూవీ కాదలిక్క నేరమిళ్ళే. ఈ మూవీలో మెయిన్ రోల్గా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ ఆమె విజయానికి వేదికగా మారి వరుస అవకాశాలు మరి రావటం, వచ్చిన ప్రతి అవకాశాన్ని తన వైపుగా

మలుచుకొని, విజయానికి వేదికగా మలుచుకొని, సక్సెస్కి కెరాఫ్ అడ్రస్గా మలుచుకొని ఆమె దూసుకెళ్లారనమాట. ఆగ్ర హీరోయిన్ల సరసన చేరిపోయారు. 60-70 దశకంలో ఒక వెలుగు వెలిగారు మరి తన అందచందాలతో. అలా ఏఎన్ఆర్ ఆత్మగౌరవం సినిమాలో మరి మంచి నటనతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అలాగే హీరో శోభన్ బాబుగా పరిచయమైనటువంటి సినిమా వీరాభిమన్యు. వీరాభిమన్యులో శోభన్ బాబు పక్కన ఆమె జోడి నిజంగా ఇద్దరు ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా నటించారనమాట. పాత్రలకు జీవం పోశారు. ఆ సినిమా ఆల్ టైమ్ హిట్గా నిలిచింది. ఎప్పుడు విన్నా అదిగో నవలోకం అన్నట్లుగానే ఉంటుంది.

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటినటి కాంచన గారి సినీ జీవిత విశేషాలు మనం వింటున్నాం. తొలి రోజుల్లోనే కెరీర్ ఆరంభంలోనే మంచి గ్లామర్ పాత్రలో అదరగొట్టారు కాంచన గారు. అల్లరి, హాస్యం, శృంగారం, భక్తి, జానపద పౌరాణిక పాత్రల్లోనూ అందరిని కూడా తన నటనతో కట్టిపడేశారు. సూపర్ స్టార్ కృష్ణతో చాలా సినిమాల్లో నటించారు. తర్వాత వారి జోడి కూడా అందరూ చూసి మరి వారి జోడిని మళ్ళీ మళ్ళీ కావాలనుకున్నారు. కాబట్టి ఆ దర్శకులు కూడా వారిద్దరితో కలిసి సినిమాలు తీశారు. చాలా సినిమాలు కూడా ఇట్టి సినిమాలు. అయితే మంచి జోస్తో నటించినటువంటి సినిమా అవే కళ్ళు. ఈ మూవీలో కాంచన గారి గ్లామర్ అండ్ రొమాంటిక్ పాత్ర నిజంగా అందరినీ అప్పట్లో కుర్రకారని గిలిగింతలు పెట్టిందనమాట. అంత అద్భుతంగా నటించారు. అలాగే భలే మాస్టారు, జరిగిన కథ, ఇంద్రధనస్సు, తర్వాత ఇంకా వింత కాపురం, అలాగే తల్లి కొడుకులు, ఇలా చాలా సినిమాల్లో కృష్ణ గారితో తన తొలినాళ్ళలో సినిమాలు నటించారనమాట. మంచి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సినిమాలకు కూడా ప్రేక్షకులు మంచి రిసీవ్ చేసుకున్నారు. తర్వాత వీళ్ళ కెరీర్ పరంగా కూడా మంచి గుర్తింపు వచ్చిందనమాట. అలా అగ్ర నటీమణిగా రాణిస్తున్నటువంటి రోజుల్లో అందరూ దర్శకులు ఆమె పాత్ర కావాలి, ఆమెనే తీసుకోవాలి, ఈ పాత్రకు ఆమెనే సూటబుల్ అని చెప్పేసి అంత స్థాయికి ఎదిగారనమాట. కేవలం ఆమె యొక్క వెనకాల ఎవరో ఉన్నారు, తోడు ఉన్నారు, వెనకాల ఎవరో సినీ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుంటే కాదు, కేవలం ప్రతిభ, తన అందం, తన హావభావాలు, అభినయం ఇవి మాత్రమే నమ్ముకున్నారనమాట. ఆమె హృదయం కూడా, ఆమె బయటికి ఎలా అందంగా ఉన్నారో ఆమె హృదయం కూడా అంత అందంగా ఉంది. తర్వాత ఆమె మనసు కూడా అలా అనమాట. ఎందుకు అంటే తన వెనకాల, తెర వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, తెర వెనకాల ఉన్నటువంటి వారు పడినటువంటి కష్టం చూస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది.

మా ఊళ్ళో ఒక పడుతుంది ధైర్యం అంటే భయం అన్నది. మా ఊళ్ళో ఒక పడుతుంది ధైర్యం అంటే భయం అన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. చెమటక చెమటక చెమటక హోయ్ మల్లి మొగ్గ మల్లి మొగ్గ మల్లి మొగ్గ హోయ్ చెమటక చెమటక చెమటక హోయ్ మల్లి మొగ్గ మల్లి మొగ్గ మల్లి మొగ్గ హోయ్ ఫలే ఫలే.

0: కంటి మీద కునుకురాదు బాబాంది, కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో ఎవ్వంటూ అరిచిందయ్యో.
0: హటకే హటకే హటకే, అరే బతికే బతికే బతికే, హటకే హటకే హటకే, అరే బతికే బతికే బతికే. ఓయ్ భలే భలే భలే భలే భలే,
1: ఆ ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది, ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నానే పదమన్నాడు.

0: చుర్రిపిట్ట చుర్రుమంటే బాబో అంది. అత్త కొడుకుని అరవబోకులే పిల్ల అన్నాడు. బుర్రిపిట్ట చుర్రుమంటే బాబో అంది. అత్త కొడుకుని అరవబోకులే పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో ఎవ్వంటూ అరిచిందయ్యో.
0: హటకే హటకే హటకే,
1: అరే బతికే బతికే బతికే,
0: హటకే హటకే హటకే,
1: అరే బతికే బతికే బతికే.
0: ఓయ్ భలే భలే భలే భలే భలే,
1: ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు.

ఏఎన్ఆర్తో ప్రేమించి చూడు. ఆత్మగౌరవం, ప్రాణమిత్రుడు, ప్రేమ్నగర్, ధర్మదాత, మహాకవి క్షేత్రయ్య, భక్త తుకారం వంటి ఆణిముత్యం లాంటి సినిమాలు ఆడిపాడి మురిపించారు కాంచన గారు. మరీ ముఖ్యంగా నటులు నాగభూషణం కాంచన గారుల ప్రధాన తారాగణంతో తెరకెక్కిన ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ నాటకాల రాయుడు. ఈ మూవీలోని కాంచన గారిపై, తర్వాత నాగభూషణ్ గారిపై చిత్రీకరించినటువంటి పాట ఎప్పుడు విన్నా కూడా, ఎప్పుడు చూసినా కూడా సరికొత్త హుషారు రావడం, తర్వాత ఎంత అందంగా ఉంది, తర్వాత ఎలా భావంతో రాశారు కవి అని అనిపిస్తూ ఉంది. పైగా కాంచన గారి యొక్క హావభావాలు, కాంచన గారి యొక్క నటన, ఆ ఒయ్యారితనం, తర్వాత ఇంకా ఆ రొమాంటిక్ సాంగ్ విందాం.

సీనియర్ ఎన్టీఆర్తో నటించిన, ఆయనతో కలిసి ఆయన సినిమాలో నటించినటువంటి బ్లాక్ బస్టర్ మూవీ దేవుడు చేసిన మనుషులులో మరి ఆమె గీతగా మంచి పాత్రలు నటించారు. అన్నదమ్ములు అనుబంధం సినిమాలో, అలాగే దానవీర సూర్యకర్ణలో సుభద్రగా, డ్రైవర్ రాముడు సినిమాలో కళావతిగా, నాదేశం సినిమాలో ఒక వీర నారిమణిగా, అదేవిధంగా శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాలో కూడా గోవిందమ్మగా ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు నటించి జీవించారు కాంచన గారు.

ఆమె నటన విశ్వరూపం చూడాలంటే మరి అన్ని పాత్రల్లో ఆమె మెరిశారు, అందరినీ మెప్పించారు, అన్ని పాత్రలు వేశారా లేదా అని చెప్పడానికి, ఎందుకంటే ఆమె నర్తకిగా ఎన్ని హావభావాలు పలికిస్తారు, ఎన్ని ముద్రికలను చూపిస్తారు, ఎన్ని భంగిమలను చూపిస్తారు అందరికీ తెలిసిందే. అయితే ఆమె యొక్క విశ్వరూపాన్ని మరి ఒక సినిమాలో చూపిస్తారనమాట భద్రకాళిగా. ఒక పూనకాలు వస్తే ఏ విధంగా రియల్ లైఫ్లో మనం ఎలా చూస్తామో అంతకంటే ఎక్కువ రెట్టింపుతో మరి విజృంభించారు 1966లో వచ్చిన నేనంటే నేనే సినిమాలో.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటి నటిమణి కాంచన గారి సినీ జీవిత విశేషాలు వింటడం మనం చివరికి వచ్చేసాం. 1939 ఆగస్టు 16 జన్మించిన కాంచన గారు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించి చెరగని ముద్ర వేసి ఒక గోల్డెన్ పేజ్ని క్రియేట్ చేసుకున్నారు. కానీ నిజ జీవితంలో బంగారు వర్ణాలు లేని జీవితాన్ని ఒంటరిగా గడిపారు. వెండితెరపై అగ్ర నటీమణిగా వెలిగిన జీవితంలో తన వారితో విసిగిపోయి విరక్తితో తన 100 కోట్లకు పైగా ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిచ్చి వజ్ర కిరీటిగా వన్నెగా నిలిచారు కాంచన గారు. ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అద్భుత నటి కాకుండా దాతృత్వాన్ని చాటుకున్నటువంటి ఒక మహోన్నత వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం.

0: మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:05 దాటి 58 సెకండ్లు. కొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగాహెర్ట్స్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రేడియో సమాచార ప్రసార వ్యవస్థలో పెను విప్లవాన్ని సృష్టించిన సాధన, ప్రసార మాధ్యమానికి శ్రీకారం చుట్టిన గొప్ప ఆవిష్కరణ, ఉత్తర ప్రత్యుత్తరాలతో తీగలతో సమాచారం రాజ్యం వెళుతున్న తరుణంలో ఎలాంటి వాహకాలు లేకుండా వైర్లెస్ తరంగాల సుదూరాలకు పంపి స్వీకరించి సరికొత్త సాంకేతికతకు తెరలేపిన అద్భుత సాధన, అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన ప్రసార సాధనాల్లో రేడియో స్థానం ఎవరెస్ట్ శిఖరం. మరి అలాంటి అద్భుత సృష్టి చేసిన మహనీయులు భౌతిక శాస్త్రవేత్త నోబెల్ గ్రహీత మార్కోని. ఏంటి ఇదంతా చెబుతున్నారు అనుకుంటున్నారు కదా? ఎస్, ఈరోజు ఆయన వర్ధంతి. ఖచ్చితంగా ఆయన మనం స్మరించుకోవాలి, భావితరాలకు చెప్పాలి. ఆయన యొక్క చేసినటువంటి కృషి, ప్రయోగశాలలు, ఆయన గడిపిన జీవితం అందరికీ కూడా స్ఫూర్తి. ఆయన పేరు వింటేనే చైతన్యమవుతాము. అలాంటి గొప్ప వ్యక్తి అనమాట. మిలీనియం మహానీయులుగా చరిత్రకెక్కిన మార్కోనీకి నివాళిగా ఆయన కృషిని స్ఫూర్తిగా ఈరోజు తీసుకున్నాము.

0: మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ పూలరంగడు సినిమా కోసం అనూప్ రూబెన్స్ స్వీయ సంగీతంలో రంజిత్ కౌశల్యతో కలిసి పాడిన రామజోగశాస్త్రి గీతం. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి. ఈరోజు మార్కోని రేడియోను కనుగొన్న మార్కోని జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు మనకు కొన్ని మాత్రమే. ఆయన చేసినటువంటి ప్రయోగాలు చాలా చాలా చాలా ఉన్నాయి. అలా ఆయన పేజీలు తిరగేస్తూ ఉంటే మనం రోమాంచితమవుతాం, మనం కూడా ఏదో చేయాలి అనే కసి వస్తుంది. అయితే మరిన్ని విషయాలు విందాం ఈ ప్రకటన విన్న తర్వాత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ్ భారతి. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి. ఈరోజు మార్కోని వర్తంతి సందర్భంగా ఆయన చేసినటువంటి ప్రయోగాలు, ఆయన కనుగొన్నటువంటి ఆవిష్కరించినటువంటి అంశాల గురించి మనం ప్రస్తావించుకుంటున్నాం. 1837లో మొదటిసారిగా రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను తయారు చేసి శబ్ద తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలుగా మార్చి రిసీవర్స్తో మరి అలాంటి ఎక్విప్మెంట్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని తిరిగి మళ్ళీ శబ్ద తరంగాలను పునరుత్పత్తి చేయడంలో సక్సెస్ అయ్యి సరికొత్త సాంకేతికతను పరిచయం చేసి పేటెంట్ సాధించి ప్రపంచ గతిని మార్చిన ఘనత మార్కొనిది. ఈయన గురించి ఇంకా విందాం పాట విన్న తర్వాత.

కలిజా సినిమా నుంచి హేమచంద్ర, శ్వేత పాడిన సూపర్ హిట్ సాంగ్ విన్నారు. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మార్కోని రేడియోను కనుగొన్న, రేడియోను ఆవిష్కరించినటువంటి గొప్ప భౌతిక శాస్త్రవేత్త వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని మాటలు చైతన్యం అవ్వటానికి, స్ఫూర్తి నింపుకోవడానికి మార్కోనికి పాఠశాల విద్య తెలియదు. ఏంటి అనుకుంటున్నారా? ఎస్, నిజంగా ఆశ్చర్యం వేస్తుంది వింటుంటే. కారణం ఏంటంటే, ఇంట్లోనే అన్నీ అన్నమాట. తన తండ్రి ఉపాధ్యాయుల్ని ఇంటికి పిలిపించి ఇంట్లోనే అన్ని విద్యలు నేర్పించారు. మరి వాళ్ళు కూడా ఇంటికి వచ్చి పాఠాలు, ప్రయోగాలు, విజ్ఞాన శాస్త్రాలు, గణితం, కళలు ఇలాంటివన్నీ నేర్పేవారట. అలా మరి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ఒక అతను, మరి ఆయనకి పాఠాలతో పాటు పరిశోధనలు, ఆవిష్కరణలు ఎలా చేయాలి, ఏంటి ప్రయోగాలు ఎలా చేయాలి, ఆ ప్రయోగాలకు సంబంధించినటువంటి మెలకువలు, టెక్నిక్స్, ఎక్విప్మెంట్ అవన్నీ కూడా మార్కోనికి నేర్పారన్నమాట. అలా మార్కోనికి శాస్త్రవేత్తగా ఎదగటానికి ఇవన్నీ కూడా ఉపయోగపడ్డాయట. అలా 17 ఏళ్ల వయసులోనే ఆవిష్కరణలపై ఆసక్తి పెంచుకున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, పుట్టగానే వాళ్ళు దేశం కోసం, ప్రపంచం కోసం, ప్రపంచ గతిని మార్చేందుకు వచ్చారు అన్నంతగా అనిపిస్తూ ఉంటుంది. వారు చేసినటువంటి వారి ప్రయోగాలు అనుకోండి, వారు చేసిన కృషి, వారి జీవితం త్యాగం చేయటం, ఇవన్నీ కూడా గొప్పగా అనిపిస్తాయి. అనిపించడం కాదు, అలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు చదువుతూ ఉన్నప్పుడు, చదవాలి కూడా చదువుతున్నప్పుడు, ఎస్, మనం కూడా ఒక ఎయిమ్ పెట్టుకోవాలి, మనం కూడా ఒక ఎయిమ్ కోసం ప్రయత్నం చేయాలి, ఆ వైపు అడుగులు వేయాలి అనే ఒక స్పార్క్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అందుకని అప్పుడప్పుడు మిలీనియం మహానీయులు వాళ్ళ యొక్క పేజీలను అప్పుడప్పుడు ఈ యువతరానికి, తర్వాత విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్లకు, ఉపాధ్యాయులకి అనుకోండి, ఉపాధ్యాయులు అయితే విధిగా విద్యార్థులకు ఇలాంటి స్టోరీస్ చెబుతూ ఉండాలి. తర్వాత తల్లిదండ్రులు అయితే యువకులుగా విద్యాభ్యాసం కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక గైడ్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడేటువంటివి, ఖచ్చితంగా పాటించాల్సినటువంటి, తెలుసుకోవాల్సినటువంటి అంశాలు అనమాట. ఖచ్చితంగానే నేను మిమ్మల్ని ఖచ్చితంగా చేయట్లేదు. మరి ఇలా ఆయనకు బీజాలు పడ్డాయి, వాటిపైన దృష్టి మళ్ళింది. దృష్టి కాదు, ప్రపంచాన్ని ఇలా తన చేతుల్లోకి తీసుకునేటట్టుగా సాంకేతికతను పరిచయం చేస్తారని కూడా ఎవరు ఊహించలేదు. కానీ ఊహకందనటువంటి ఆవిష్కరణలు చేసి ప్రపంచానికి సవాలు విసిరారనమాట తన వైపే. ఇప్పుడు ఆయన ఫలాలే ఆయన ఇచ్చినటువంటి కృషి. అందుకోసం మరి ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా చదివారు. ఆ తర్వాత ప్రయోగాలనే ఆ ఏ ఇంట్లోనైతే పాఠశాలగా మార్చుకున్నారే, అదే ఇల్లుని ప్రయోగశాలగా మార్చుకున్నారు. నిజంగా గ్రేట్ సెల్యూట్.

మార్కోని ముఖ్యంగా విద్యుదయస్కాంత వికిరణాలపై విస్తృతంగా ప్రయోగాలు చేసి ప్రస్తుత రేడియో తరంగాలను ఆవిష్కరించారు. భౌతిక శాస్త్రంలో తాను చేసిన రేడియో టెలిగ్రాఫ్ ఆవిష్కరణలకు గాను నోబెల్ బహుమతి అందుకున్నారు. మరి ఇతను పితామహులుగా కూడా పిలుస్తారు. తన 21 నుండి ఆవిష్కరణల వైపు పూనుకొని అతని అసాధారణ ప్రతిభకు మరి ఈ అలాంటి లక్ష్యాన్ని అలాంటి గోల్ను పెట్టుకోవడం అలాంటి సంకల్పం తీసుకోవటము నిజంగా ఆనాడే తీసుకున్నారంటే మరి అలాంటి ప్రతిభ నిజంగా అందరికీ ఉంటుందంటే చాలా రేర్గా ఉంటుందన్నమాట. అంత గొప్ప శాస్త్రవేత్త రేడియో ఆవిష్కరణ కోసం ఏకంగా మరి ఇంటినే ప్రయోగశాలగా మార్చేశారని చెప్పుకున్నాం కదా. రేడియో ఆవిష్కరణ తర్వాత మోడర్న్ టెక్నాలజీలో ఎలాంటి సంచలన విప్లవాలు వచ్చాయో, నవభారతంలో రేడియో ఎలా క్రియాశీలకంగా మారిందో ప్రత్యేకంగా చెప్పకలేదు. అదే రాజ్యం వెళుతుందన్నమాట. అంత గొప్ప ఆవిష్కరణ చేసినటువంటి మార్కోని వర్ధంతి ఈరోజు. ఆయనకు నివాళిగా ఈ కార్యక్రమం, అలాగే ఆయనకు సల్యూట్ చేస్తోంది FM వివిధ భారతి.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట గబ్బర్ సింగ్ సినిమా కోసం శంకర్ మహాదేవన్ గోపికా పూర్ణిమ పాడింది. ఇది ఇవాళ్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30 తెలుగులో వార్తలు ఇప్పుడు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు కొనసాగుతున్నాయి. వర్షాలు, పార్లమెంటు సమావేశాలు రెండు చురుగ్గా ఫలప్రదంగా ఉంటే దేశ సంక్షేమానికి ఎంతో మేలు జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దోవా అధ్యక్షులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ ప్రతిపక్షాల నిరసనల మధ్య గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల కన్నుమూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. వీరితో పాటు భారత్ ఖతార్ సంబంధాల బలోపేతానికి, ఆధునిక ఖతార్ నిర్మాణానికి కృషి చేసిన ఆ దేశ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్థానీ కూడా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించబోగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలతో కూడిన ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశాన్ని లేవనెత్తారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ ప్రతిపక్షాల నిరసనలు కొనసాగడంతో లోక్సభ 12 గంటల వరకు వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభలో కొత్తగా ఎన్నికైనా తిరిగి ఎన్నికైనా సభ్యుల ప్రమాణ స్వీకారంతో ఉదయం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించారు. అయితే సభలో తీవ్ర గందరగోళం, నినాదాలు చెలరేగడంతో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వర్షాలు, పార్లమెంటు సమావేశాలు రెండూ కూడా చురుగ్గా ఫలప్రదంగా ఉంటే దేశ సంక్షేమానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన నెల రోజుల్లో భారతదేశం సాధించిన అంతరిక్ష విజయాలు, ఒక ప్రైవేట్ స్టార్టప్ సాధించిన ఘనత, భారతీయ పౌరుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడం వంటి విషయాలను ఆయన ప్రస్తావిస్తూ ఇవి దేశానికి ఎంతో గర్వ కారణమని చెప్పారు.
1: మాన్సూన్ హో యా మాన్సూన్ సత్ర, అగర్ దోనో ప్రోయాక్టివ్ హో తో బహుత్ హి ప్రొడక్టివ్ హోతే హై, ఔర్ దోనో కో ప్రొడక్టివ్ హోతే హై తో దేశ్ కా కళ్యాణ్ హోతా హై, జీవ్ మాత్ర కా కళ్యాణ్ హోతా హై. సాథియో, పిచ్లే ఏక్ మహీనే మే దేశ్ నే అనేక సిద్ధియాం ప్రాప్త కీ హై, ఔర్ దేశ్వాసీ గర్వ సే భర్ జాయే ఇస్ ప్రకార్ కీ సిద్ధియోం కా సిల్సిలా చలా హై, చాహే రాష్ట్రీయ హో, అంతర్రాష్ట్రీయ హో, ఔర్ అబ్ తో అంతరిక్ష భీ హో, భారత్ కే లియే గర్వ కే పల్ రహే హై.
0: దేశంలో సంస్కరణలు వేగంగా సాగుతున్నాయని చెబుతూ ఇటీవల రాజస్థాన్లో భారీ ఆయిల్ రిఫైనరీ, దేశంలో 3వ సెమీకండక్టర్ ప్లాంట్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన

0: అయిన ఇంజిన్ కలిగిన గ్రీన్ హైడ్రోజన్ రైలును జాతికి అంకితం చేసినట్టు వివరించారు. ఈ విజయాలన్నీ మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, కార్మికుల ఉమ్మడి కృషితోనే సాధ్యమయ్యాయని ప్రధానమంత్రి ప్రశంసించారు.
1: పిచ్చే దినో రాజస్థాన్ మే బహుత్ బడీ ఆయిల్ రిఫైనరీ దేశ్ కో సమర్పిత్ కీ గయీ, ఏక్ సెమీ కండక్టర్ ప్లాంట్ దేశ్ కో సమర్పిత్ కియా గయా, గ్రీన్ హైడ్రోజన్ సే చల్నే వాలీ ట్రైన్, ఔర్ విశ్వ మే బహుత్ కమ్ దేశ్ ఐసే హై కి జిన్కే పాస్ యే సువిధా హై. లేకిన్ భారత్ నే జో హైడ్రోజన్ ట్రైన్ దేశవాసియో కో సమర్పిత్ కీ హై, వో సబ్సే తాకత్వర్ ఇంజిన్ వాలీ హై.
0: మధ్యప్రదేశ్ ప్రభుత్వం సమాన పౌరస్మృతి దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భోపాల్ సమీపంలోని జగదీష్పూర్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో మధ్యప్రదేశ్ మంత్రివర్గం యూసీసీ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ, యూసీసీ చట్టం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులను ఏమాత్రమూ ఉల్లంఘించదని స్పష్టం చేశారు. మంత్రివర్గం ఆమోదం పొందిన ఈ బిల్లును ఈ రోజు నుండి ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దావా చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె మోల్దావా అధ్యక్షులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే మోల్దావా పార్లమెంటు అధ్యక్షులు ఇగోర్ గ్రోస్సుతో పాటు మోల్దావా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. దీంతోపాటు అక్కడ జరిగే బిజినెస్ ఫోరంలో ప్రసంగించి ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. రేపు రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాకు వెళతారు. అక్కడ ఆమె ఆ దేశ అధ్యక్షులు గోర్దానాతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ప్రధానమంత్రి హ్రిస్టిజన్ మికోస్కీని కలుస్తారు. ఆ దేశ అసెంబ్లీలో ప్రసంగించడంతో పాటు ఇండియా నార్త్ మాసిడోనియా బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. పర్యటన చివరి దశలో గురువారం నాడు రాష్ట్రపతి రొమేనియా చేరుకుంటారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రొమేనియా అధ్యక్షులు నికు సర్దాన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బొలోజన్, రొమేనియా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. తూర్పు ఐరోపా ప్రాంతంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు, సందర్శకులపై విధించిన కొత్త 4 ఏళ్ల వీసా ఆంక్షల నిర్ణయాన్ని నిలిపివేయాలని భారతీయ డయాస్పోరా న్యాయవాద బృందం అమెరికా కాంగ్రెస్, యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్ సిఐఎస్లను కోరింది. ఈ కొత్త నిబంధన వల్ల విద్యార్థులు తమ కోర్సు లేదా పరిశోధనల మధ్యలోనే దేశాన్ని విడిచి వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల అమెరికా తన పరిశోధన సామర్థ్యాన్ని, ఆవిష్కరణలను ఇతర దేశాలకు చేజేతులా అప్పగించినట్టవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ విద్యార్థులు, సందర్శకులు, జర్నలిస్టుల వీసాలకు సంబంధించి అమెరికా నిబంధనలను కఠినతరం చేసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా వారు ఎంతకాలమైనా అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉండేది. వీసా ఆందోళన కారణంగా 2025 నాటికే అంతర్జాతీయ విద్యార్థుల కొత్త అడ్మిషన్లు 17% మేర పడిపోయాయని, ఇది కరోనా మహమ్మారి తర్వాత నమోదైన అత్యంత భారీ క్షీణత అని ఎఫ్ఐఐడిఎస్ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దీంతోపాటు ఈరోజు కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ, రాజస్థాన్, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడే వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్.

జట్టు డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఎక్స్ట్రా టైం 106వ నిమిషంలో స్పెయిన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఫెరాన్ టెర్రోస్ అందించిన ఏకైక గోల్తో ఆ జట్టు విజయాన్ని అందుకుంది. 2010లో మొదటిసారి ట్రోఫీని గెలిచిన స్పెయిన్కు ఇది 2వ టైటిల్ కావడం విశేషం. మరోవైపు ఈ టోర్నమెంటులో అత్యధిక గోల్స్ చేసిన ఫ్రాన్స్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపే ప్రతిష్టాత్మక గోల్డెన్ బూట్ అవార్డును కైవసం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు కొనసాగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దవా అధ్యకులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్. స్టూడియోలో సమయం 12:41 దాటి 14 సెకండ్లు.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ಮೇರಾ ಜೂತಾ ಹೈ ಜಪಾನಿ ಪಟಲೂನ್ ಇಂಗ್ಲಿಸ್ತಾನಿ ಸರ್ ಪೆ ಲಾಲ್ ಟೋಪಿ ರೂಸಿ ಫಿರ್ ಭೀ ದಿಲ್ ಹೈ ಹಿಂದೂಸ್ತಾನಿ. ಚಪ್ಪಲ ಸಂಗತಿ ವಚ್ಚಿಂದು ಕಾಬಟ್ಟಿ ಮನ ಶ್ರೋತಲಕು ಒಕ ಮುಖ್ಯಮೈನ ವಿಷಯಂ ಚೆಪ್ಪಾಲಿ. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

0: పెద్ది సినిమా కోసం ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీతంలో పాడిన పాట, అది గీత రచన ఆనంద్ శ్రీరామ్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం రామ్ మిర్యాల పాడిన పాట విన్నారు. గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటున్నారు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిత్ భారతి FM 102.8 MHz.

ఇంతవరకు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ఇప్పుడు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ ప్రధాన పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ పరిధిలో పేద దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఇందిరం ఇళ్ల నిర్మాణ పథకం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ మూలాలు, తెలుగు భాషా సంస్కృతిని గర్వంగా నిలబెట్టుకోవాలని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క ప్రవాస తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభమైన మొదటి రోజే లోక్సభ రాజ్యసభ రెండింటిలోనూ ప్రతిపక్షాల నిరసనల మధ్య గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల కన్నుమూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. వీరితో పాటు భారత ఖతార్ సంబంధాల బలోపేతానికి, ఆధునిక ఖతార్ నిర్మాణానికి కృషి చేసిన ఆ దేశ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థనీకి కూడా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. మరోవైపు రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన, తిరిగి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారంతో ఉదయం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశాన్ని ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. అయితే సభలో తీవ్ర గందరగోళం, నినాదాలు చెలరేగడంతో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం తొలి వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి సమావేశమైనప్పుడు నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో రాజ్యసభను మధ్యాహ్నం 12:30 వరకు వాయిదా వేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కి పెంచడానికి, 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి న్యాయమూర్తుల సంఖ్యను 37కి పెంచాలని బిల్లులో ప్రతిపాదించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో పేద దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఇందిరం ఇళ్ల నిర్మాణ పథకం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, అజహరుద్దీన్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకానికి సంబంధించిన దరఖాస్తు విధానం, అర్హతలు, మార్గదర్శకాలతో కూడిన ప్రత్యేక బ్రోషర్ను మంత్రులు విడుదల చేశారు. ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలోని అర్హులైన అల్పాదాయ వర్గాల ప్రజలకు ఈ ఇళ్ల నిర్మాణం ద్వారా ఊరట లభిస్తుంది. అమెరికాలో నిర్వహించిన తెలుగు అమెరికా తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్లో మంత్రి సీతక్క ప్రవాస తెలంగాణను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ మూలాలు, తెలుగు భాషా సంస్కృతిని గర్వంగా నిలబెట్టుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అమెరికాలో నేర్చుకున్న సాంకేతికత, నిర్వహణ నైపుణ్యాలను తెలంగాణ అభివృద్దికి వినియోగించాలని సీతక్క కోరారు. విద్యార్థులు, పాఠశాలలు, మహిళా సంఘాలు రైతులకు తోడ్పాటు అందించాలని సూచించారు. ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని, స్వయం సహాయక సంఘాలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అనంతరం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ ఉదయం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు గన్న శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలుసుకున్నారు. అసోంలో బొగ్గు గనుల రంగం అభివృద్ది, కొత్త బొగ్గు ఉత్పత్తి ప్రాజెక్టులు, గనుల అన్వేషణ, సహజ వనరుల వినియోగం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై ఇద్దరు చర్చించారు.

0: రాష్ట్రంలో గనుల రంగానికి సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, బొగ్గు గనుల రంగం పురోగతికి అవసరమైన సహకారం అందిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సంయుక్తంగా జాతీయ స్థాయి సీఏజీ ఐసీఎస్ఎస్ఆర్ రీసెర్చ్ ఆర్టికల్ పోటీ నిర్వహిస్తున్నాయి. ఆడిట్ నివేదికలు, ప్రజా ఆర్థిక అంశాలపై విద్యార్థుల్లో పరిశోధనాత్మక దృక్పథాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీ జరుగుతోంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరల్ విద్యార్థులు వ్యక్తిగతంగా ఈ పోటీలో పాల్గొనవచ్చు. దరఖాస్తులను 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆన్లైన్లో స్వీకరిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతి, చారిత్రక వారసత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ఫిట్నెస్పై అవగాహన పెంచే లక్ష్యంతో గుంజేడు నుండి ఏకశిలా పార్క్ వరకు హెరిటేజ్ రన్ చేసినట్లు ములుగు జిల్లాకు చెందిన గిరిజన యువకుడు, ఎన్ఐటి క్యాలికట్ విద్యార్థి, ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్లో పాల్గొంటున్న నిఖిల్ తెలియజేశారు. ఆయన తన యాత్రను పూర్తి చేసిన అనంతరం ఏకశిలా పార్క్లో పర్యాటక శాఖ అధికారులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. నిఖిల్ కుమార్ తన హెరిటేజ్ రన్ ఈరోజు విజయవంతంగా పూర్తి చేశాడని పర్యాటక శాఖ అధికారులు చెప్పారు. జూలై 19వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు గుంజేడు ముసలమ్మ ఆలయం నుంచి తన రన్ ప్రారంభించి 70 కిలోమీటర్ల హెరిటేజ్ రన్ ఉదయం 10 గంటలకు హనుమకొండలోని ఏకశిలా పార్క్ వద్ద ముగించారు. ఈ పరుగులో భాగంగా తెలంగాణలోని ప్రముఖ చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలైన గుంజేడు ముసలమ్మ ఆలయం, పాకాల సరస్సు, కొమ్మల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వరంగల్ కోట, భద్రకాళి ఆలయం, 1000 స్తంభాల ఆలయాన్ని సందర్శిస్తూ ఏకశిలా పార్క్ వరకు కొనసాగించారు. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలో పోడు పోరు కొనసాగుతున్న సమయంలో సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మండలం అంకుష్షాపూర్ శివారు సర్వే నంబర్ 145లో రైతులతో కలిసి దుక్కి దున్ని విత్తనాలు పెట్టడంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాలున్న రైతులను కూడా ఫారెస్ట్ అధికారులు సాగు చేయకుండా అడ్డుకోవడం అన్యాయమన్నారు.
1: అంకుషాపూర్ గ్రామంలోని సర్వే నంబరు 145లో దాదాపు 150 ఎకరాలకు పట్టాలున్నాయి. ఇన్ఛార్జ్ మినిస్టర్ మరియు అటవీ శాఖ మంత్రి కూడా దీని మీద శ్రద్ధ పెట్టాలి. ఎక్కడైతే పోడు రైతులు వ్యవసాయం చేసుకుంటారో వారికి ఉండగా నిలుస్తాం.
0: రాష్ట్రంలో 3 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ విభాగం తెలియజేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల హకీంపేటలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ను రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహ్రా తనిఖీలు నిర్వహించారు. హెలీప్యాడ్, విద్యాహబ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు మొత్తం 9 బ్లాక్లలో బ్యారికేడ్లు, పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు అంతర్జాతీయ చెస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1924 జూలై 20వ తేదీన ప్యారిస్లో అంతర్జాతీయ చదరంగం సమాఖ్య ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకుని యునెస్కో ప్రతిపాదన మేరకు ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. గుప్తుల కాలంలో భారతదేశంలో చతురంగ పేరుతో పుట్టిన ఈ ఆట క్రమంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన మేధో క్రీడగా మారింది. ప్రజల్లో చెస్ ఆడేలా ప్రోత్సహించడం, ఏకాగ్రత, తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం ఈ దినోత్సవం ముఖ్యోద్దేశం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో దోస్త్ 26 స్పెషల్ ఫేజ్ ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పిఎస్ఆర్ శర్మ ఒక ప్రకటనలో తెలియజేశారు. కళాశాలలో పలు కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 18 పిఎంశ్రీ పాఠశాలలకు 50% నిర్వహణ నిధులు మంజూరైనట్లు జిల్లా విద్యాధికారి సచ్చిదానందచారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 18 పాఠశాలలకు 7,75,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 200 లోపు విద్యార్థులు కలిగిన పాఠశాలకు 37,500 రూపాయలు, ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు 50,000 రూపాయల చొప్పున నిధులు మంజూరయ్యాయి. బీబీజీ రామ్జీ పథకంలో భాగంగా వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ చెప్పారు. ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు, ఇతర నీటి సంరక్షణ పనులను సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. 18వ ఆర్థిక సంఘ నిధులను తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు, సిబ్బంది వేతనాలకు మళ్లించిందంటూ ఒక దినపత్రికలో వచ్చిన వార్తలో వాస్తవం లేదని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది.

పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వీధి దీపాల విద్యుత్ బిల్లుల చెల్లింపు గ్రామ పంచాయతీల చట్టబద్ద బాధ్యతేనని తెలియజేసింది. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బీగీతే పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. లోక్సభలో ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ ప్రధాన పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ పరిధిలో పేద దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఇందిర మేళ్ల నిర్మాణ పథకం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ మూలాలను నిలబెట్టుకోవాలని గ్రామీణాభివృద్ది సీతక్క ప్రవాస తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

లేక ప్రవాస తెలంగాణ ప్రజలకు పిలిపించారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ స్టూడియోలో సమయం 1:20 దాటి 45 సెకండ్లు. కొద్ది క్షణాలు షో టైం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
3: 2324085.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్. షో టైం కార్యక్రమానికి స్వాగతం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402-324-0840 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాసిగా తెలుపుదాం. మంచి మంచి ప్రశ్నలు తీసుకొచ్చాను, మరి మీరు కూడా సమాధానాలకు రెడీగా ఉండండి. సమాధానాలు ఎలాగో మీరు చెప్తారని నేను ఆశిస్తున్నాను, ఎందుకంటే యు ఆర్ ద వెరీ వెరీ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్, మై ఫేవరైట్ లిజనర్స్. ఏ వీడియో గేమ్లో క్రాటోస్ నటులు మెయిన్ రోల్లో నటించారు? ప్రశ్న మరొకసారి, ఏ వీడియో గేమ్లో క్రాటోస్ నటులు మెయిన్ రోల్లో నటించారు? ఆన్సర్ తెలిస్తే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం ఉండాలి. పాట అయిపోయేలోపు ఆ సమాధానం కూడా ఎలా అంటే, సమాధానం మీ పేరు, మీ ఊరు పేరు ఈ ఆర్డర్లో టైప్ చేస్తే అందరి పేర్లు చదివే అవకాశం ఉంటుంది. ఇది గమనిస్తారని ఆశిస్తున్నాను.

ఇళయరాజా స్వరకల్పనలో వేటూరి రాసిన గీతమది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి బృందం. చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం తెలిసే వెంటనే 0402324080 నెంబర్కు వాట్సాప్ చేయండి. మేము అడిగినటువంటి ప్రశ్న, ఏ వీడియో గేమ్లో క్రోటస్ నటులు మెయిన్ రోల్లో నటించారు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది శ్రోతలు ఆన్సర్ చేశారు. మరి వెంటనే చాలా స్పీడ్గా సమాధానం చేస్తున్నారు వారందరికీ. ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంతమంది శ్రోతలు షోలో పార్టిసిపేట్ చేస్తూ మరింత జోష్ను నింపుతున్నారు వీళ్ళు. షేరి బాలాజీ కుబీర్ నుండి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. జరిపతుల బుచ్చయ్య తరాలపల్లి నుండి,

కుట్టపాకి నుండి భవానీ వెంకట్, జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, రాజన్నపేట సిరిజిల్ల జిల్లా నుంచి పోలేపల్లి శ్రీనివాస్, వెంకన్న డబ్బుసేట్ లైన్ బెల్లంపల్లి నుండి కూడా రైట్ ఆన్ సార్, నారాయణస్వామి చిరంజీవి నాగభూషణం హంపాపురం విలేజ్, బ్రహ్మయ్య కర్నూలు నుండి, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుండి, ఫిర్జాద్గూడ శ్రీనివాస్, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి, గజ్వేల్ నుంచి శేర్ల వెంకటేశం సుగుణరామ్ ప్రసాద్ రామ్ చరణ్, ప్రొద్దుటూరు కడప జిల్లా దస్తగిరి సంధ్య, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమనగుర్తి గ్రామం నుంచి, నార్కెట్పల్లి మండలం ఎమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, నల్లగండ్ల సేరిలింగంపల్లి హైదరాబాద్ నుంచి పానుగంటి రవి గౌడ్ అండ్ ఫ్యామిలీ, చోడవరపు నాగేశ్వరరావు గీతానగర్ హైదరాబాద్ నుండి, అప్పలరాజు పెడన నుంచి ఆడపి సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి, చెంచల్గూడ హైదరాబాద్ నుంచి పద్మావతి శిల్ప ప్రసాద్ రేఖ నాయక్, వీరంతా సరైన సమయంలో సరైన సమాధానం పంపారు. వీరందరికీ అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. కార్యక్రమంలో మరొక ప్రశ్న వచ్చేస్తుంది, భూమి మీద జీవించే అతి పురాతన వృక్షం ఏది? భూమి మీద జీవించే అతి పురాతన అంటే ఓల్డెస్ట్ ట్రీ అన్నమాట అని అడిగేది. భూమి మీద జీవించే అతి పురాతన వృక్షం ఏది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు, పాట అయిపోగానే వెంటనే మేము అక్కడ నుంచి మాత్రం కన్సిడర్ చేస్తున్నాం, మీరు అది గమనించాలి.

గోవింద గోవింద సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన యుగళగీతం విన్నారు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం రాజ్కోటి. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, భూమి మీద జీవించే అతి పురాతన వృక్షం ఏది అని ప్రశ్న వేశాం. మరి ఇందాక మాకు సమాధానం చెప్పలేదు అని అంటున్నారు. ఏ వీడియో గేమ్లో నటులు క్రోటోస్ మెయిన్ రోల్లో నటించారు అని అడిగాం కదా, గాడ్ ఆఫ్ వార్ అనే వీడియో గేమ్ అనమాట. మరి మనం అడిగినటువంటి తాజాగా అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం చేసిన వాళ్ళు, ముందుగా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు పానుగంటి రవి గౌడ్ అండ్ ఫ్యామిలీ, ఓల్డ్ ఎంఐజీ కాలనీ, బిహెచ్ఎల్, నల్లగండ్ల, శేరలింగంపల్లి, హైదరాబాద్ నుంచి. చాలామంది శ్రోతలు కూడా ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపలేదు. చాలా రేర్గా వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అయితే కొంతమంది మాత్రమే, ఒక్కరు ఇద్దరు అనుకుంటాను, మిగతా వాళ్ళు మాత్రం కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఒక్కరు మాత్రమే చేశారు ఇప్పటివరకైతే, ఇంకా ఎవరు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినటువంటి ఓన్లీ వన్ పర్సన్కి హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz కార్యక్రమంలో చాలామంది శ్రోతలు పార్టిసిపేట్ చేస్తూ చాలా ఉత్సాహంగా ఆన్సర్స్ ఇస్తున్నారు. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, సహజంగా అత్యధిక సరస్సులు ఉన్న దేశం ఏది? సహజ సిద్ధంగా అత్యధిక సరస్సులు కలిగినటువంటి దేశం ఏది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు సమాధానం, తర్వాత మీ పేరు, మీ ఊరు పేరు టైప్ చేస్తే సరైన సమాధానం ఎవరు చేశారు అనేది ఈజీగా సిస్టమ్ ముందు మాకు కనిపిస్తుంది అన్నమాట.

కూలీ నెంబర్ వన్ సినిమా కోసం ఇళయరాజా గారు స్వరపరిచిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత విన్నారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, సహజ సిద్ధంగా అత్యధిక సరస్సులు కలిగిన దేశం ఏది అని చాలా సులభమైనటువంటి ప్రశ్న అనుకుంటాను ఇది. ఎందుకంటే అందరికీ హుషారు వచ్చేసింది, అందరూ ఉత్సాహంగా చాలామంది శ్రోతలు ఆన్సర్ చేశారు. చదవటానికి చాలా సమయం పడుతుంది అనుకుంటా, ఐ థింక్ చదివే ప్రయత్నం చేద్దాం అందరివి. వెంకటేష్ నందిపేట నుండి, షాపల్లి నుంచి చింత శ్రీనివాస్, నిర్మల్ జిల్లా బాసర సరస్వతి దేవాలయం నుండి వీరు రాధా కుమారస్వామి రియాన్స్ సహస్ర, చంపపేట నుంచి రాధ, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి జాప, భూమేశ్వర్ వెల్లుల నుండి, అపర్ణ బెంగళూరు నుండి, సుభాషిణి జనార్దన్ హైదరాబాద్ నుండి, నార్కట్పల్లి మండలం నిమ్మానికి రామ నుంచి పున్న వెంకటేశం హేమలత వారి మిత్రులు, చిరంజీవి నాగభూషణం నారాయణ స్వామి హంపాపురం విలేజ్ నుంచి, వీరిజాతిగూడ నుంచి శ్రీనివాస్, హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ, తర్వాత కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి, ముండ్రాయి గ్రామ నుంచి అనుమూల మోహన్ సుభద్ర కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, కర్తల నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ కానుగల గోపాల్, గుంటూరు జిల్లా దాస్

పాలన నుంచి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి నార్కట్పల్లి మండలం అజయ్ కుమార్ పావని, కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు వెంకటరెడ్డి లక్కవరం నుంచి, చాలామంది శ్రోతలు ఇంతకుముందుకు రానివారు మళ్ళీ లైన్లోకి వచ్చారు. గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, వీరాబాయ్, హనుమాన్, టెక్లీ, హైదరాబాద్ నుంచి దోమకొండ విజయ్ కుమార్, చోడవరపు రమాదేవి, గీతానగర్ హైదరాబాద్ నుండి బాలకృష్ణ, నర్సంపేట నుండి పోలేపల్లి శ్రీనివాస్, రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి వెంకన్న, డబ్బుసీట్ లైన్ బెల్లంపల్లి నుంచి, నిజామపేట నుంచి గణేష్, వెదవతి, మేడిపల్లి శ్రీకాంత్, శ్రీతేజ్, ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుండి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుండి, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, కళావతి, నాగర్కర్నూలు జిల్లా నేదూరు కళ్యాణచారి వీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఆడపి సంతోష్ కుమార్ కాల్ టెక్స్ బెల్లంపల్లి నుంచి, పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య, మధుకర్ నందిపేట నుండి, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, భవాని వెంకట్ పుట్టపాక నుండి, మహాలక్ష్మి కౌకూర్ నుండి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ, రామ్ప్రసాద్, రామ్ చరణ్ ఇంకా వారి మిత్రులు, పానుగంటి రవి గౌడ్ అండ్ ఫ్యామిలీ, ఓల్డ్ ఎంఐజీ కాలనీ, బిహెచ్ఈఎల్, నల్లగండ్ల, సీరలింగంపల్లి నుంచి, రాకేష్, ఫరీద్ నందిపేట నుండి, పుష్ప, శ్రీ శ్రీనివాస్ రెడ్డి సైదాబాద్ హైదరాబాద్ నుంచి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వీరే కాక ఇంకా చాలామంది శ్రోతలు పాట అయిపోయాక పంపించారు, వారందరూ కూడా అభినందనలు. సరైన సమాధానం కెనడా. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఆలోపు ఒక చిన్న ప్రోమో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిసే వెంటనే 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. ప్రశ్న వచ్చేస్తుంది, భూమి మీద అత్యంత శీతల ప్రాంతంగా గుర్తించబడిన ప్రాంతం ఏది? భూమి మీద అత్యంత శీతల ప్రాంతంగా గుర్తించబడిన ప్రాంతం ఏది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. మీ సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. నారీ నారీ నడుమమురారి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేసూసులు పాడిన పాట.

షో టైం కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం పంపిన వాళ్ళు జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, పీర్జాదిగూడ శ్రీనివాస్, ఆర్మూర్ నుంచి రాధాస్వామి, సుచిత్ర జనార్దన్ సుభాషిణి, మిర్యాల తిరుపతయ్య పుట్టపాక నుండి భవాని వెంకట్, నిజాంపేట్ నుంచి గణేష్ వేదవతి, సిహెచ్ఏ విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ నుండి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి కూడా షోలో పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్స్ అండి. ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి రాజ్కుమార్, జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ వారి కుటుంబ సభ్యులు, సిరిమల్లి కాలనీ అతాపూర్ హైదరాబాద్ నుంచి ప్రవీణ మహి జ్ఞానేశ్వర్ వారి, ఇంకా కర్తల నుంచి కానుగుల గోపాల్, డబ్బుసేట్ బెల్లంపల్లి నుంచి డాక్టర్ వెంకన్న, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, అపర్ణ బెంగళూరు నుండి, అప్పలరాజు పెడన నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, చిరంజీవి నాగభూషణం హంపాపురం విలేజ్ నారాయణ స్వామి కూడా, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మి నరసింహ మూసాపేట్ మహబూబ్నగర్ జిల్లా నుండి, ఎంఎం శాస్త్రి ఉనా స్నిగ్ధి కార్తిక్ సైగంధి పంచకుట హైదరాబాద్ నుండి, మధుకర్ నందిపేట నుంచి, ఆడపి సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి ఆదిలాబాద్ జిల్లా నుండి, నిమ్మాని గ్రామం నుంచి అజయ్ కుమార్ పావని, చోడవరపు లక్ష్మీ శశాంక గాయత్రి విశ్రుత మహాద్యుతి సంహృత మహాద్యుతి గీతనగర్ హైదరాబాద్ నుంచి, దస్తగిరి సంధ్య పుదుటూరు నుండి, పులిపాటి వెంకటేశం మహబూబ్నగర్ జిల్లా నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమనగుర్తి గ్రామం నుంచి, ఇందాక కూడా ఆయన కరెక్ట్ ఆన్సర్ చేశారు, పున్న వెంకటేశం హేమలత, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణరాం, ప్రసాదరామ్ చరణ్, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, సీతాదేవిక ఫ్రమ్ ఏఎస్ రావు నగర్ నుండి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. అందరూ షోలో పార్టిసిపేట్ చేసినందుకు

స్పెషల్ థ్యాంక్స్. వీరు రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి, సురేష్ నేరెడ్మెట్ క్రాస్ రోడ్ సికింద్రాబాద్ నుంచి, పానుగంటి రవి గౌడ్ ఫ్యామిలీ ఓల్డ్ ఎంఐజీ కాలనీ బిహెచ్ఎల్ నల్లగండ్ల శేరిలింగంపల్లి హైదరాబాద్ నుంచి వీరంతా కూడా సరి అయిన సమాధానం పంపించారు. షోలో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ షోకి మరింత బ్యూటీని చేకూరుస్తున్నారు. మరి ఇంతకీ భూమి మీద అత్యంత శీతల ప్రాంతంగా గుర్తించబడిన ప్రాంతం ఏది అంటే ఓస్టోన్ స్టేషన్ అంటార్కిటికాని చాలామంది సమాధానం ఇచ్చారు. ఈ ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ అభినందన తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి. ఇక మరి టైం లేదు కాబట్టి పాట వచ్చేస్తుంది. షోలో పార్టిసిపేట్ చేసి షోని మరింత బ్యూటిఫుల్గా మరింత ఎనర్జెటిక్గా సాగించినందుకు మీ అందరు కూడా స్పెషల్ థ్యాంక్స్. ఇది ఇవాళ షో టైం కార్యక్రమం. మరొక రోజు మళ్ళీ మీ ముందుకు. మీరు వింటున్న పాట గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన డ్యూయట్.

మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 2 గంటల 15 నిమిషాలు దాటి 52 సెకండ్లు. కొన్ని క్షణాలు శక్తిశీలి ఉమెన్ ఎంపవర్మెంట్ షో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. పర్యావరణ పరిరక్షణకు ప్రతినబూనిన యోధురాలు తన దేశంలో నిరుద్యోగం రూపుమాపేందుకు నడుం వేయించిన ఉద్యమ సారథి, ఉపాధి కల్పన ధ్యేయంగా ప్రభుత్వాలను సైతం కదిలించిన చైతన్య శక్తి, కెన్యా జాతీయ మహిళా సంఘం సారథి, అనేక సమస్యలకు మూలకారణం క్షీణిస్తున్న పర్యావరణే అని వాస్తవాలను గ్రహించిన మార్గదర్శి, గ్రీన్ బెల్ట్ ఉద్యమ కెరటం, ఎన్నో ఉన్నత చదువులు, లెక్కకు మించి అవార్డులు సత్కారాలు వెరసి కెన్యా జాతీయ మానవ హక్కుల విజయ చిహ్నాన్ని, విజయ పతాకాన్ని, విజయ ప్రతిమను ముద్దాడిన సంఘ సంస్కర్త, 2004 నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. ఇంతకీ ఎవరు ఆమె? ఎస్, గెస్ట్ చేయండి, చెబుతా, వింటూ ఉండండి. ఇది ఎఫ్ఎం వివిధ భారతి

మనం వింటున్నాం శక్తిశీలి కార్యక్రమం. మీరు విన్న పాట మిస్టర్ బచ్చన్, సినిమా కోసం శ్రీరామచంద్ర సమీరా భరద్వాజ్ పాడిన పాట విన్నారు. మనం మరి ఆమె గురించి గొప్పగా వర్ణించుకున్నాం, వర్ణన సరిపోదు. మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషి చేసి మహిళల హక్కుల కోసం, అలాగే పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని మరి అంకితం చేసినటువంటి గొప్ప ప్రపంచం ఇచ్చిన ధీరవనిత. అంతేనా అంటే ఒక్క వాక్యంలో, ఒకే ఒక్క సెంటెన్స్లో ఆమె ఘనత ఏంటో చెబుతా, అర్థం చేసుకోండి. ఒక లోయలో పంట పొలాలలో పనిచేసుకుని జీవించి జీవనం సాగిస్తూ ఉన్నటువంటి ఒక కుటుంబంలో జన్మించిన సాదా సీదా మనిషి, సాధారణ వ్యక్తి అసాధారణ ప్రతిభతో ఎల్లలు దాటి, దేశం దాటి అమెరికా, జపాన్ లాంటి ఇంకా విదేశాల్లో చదువులు చదివి, ఉన్నత చదువులు చదివి ఏకంగా సామాజికవేత్తగా, పర్యావరణవేత్తగా అనేక ఉద్యోగాలు చేసి ఏకంగా యుఎన్ఓ పర్యావరణ పరిరక్షణ సమితులు సభ్యురాలుగా చేరి గ్రీన్ బెల్ట్ ఉద్యమ సారథిగా మారి మళ్ళీ తిరిగి తన దేశానికి వచ్చి సేవ చేసి గ్రీన్ బెల్ట్ను ఉద్యమాన్ని నడిపినటువంటి గొప్ప వనిత. అంటే ఇక్కడ నుంచి అక్కడి దాకా వెళ్ళటం అనేది ఎలా సాధ్యమైంది, ఆమెకి ఎందుకు ఇంత పట్టుదల వచ్చింది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎవరి దగ్గరైనా సరే వాళ్ళు సాధిస్తున్న విజయాలలో వారి దగ్గర ఉన్నటువంటి గొప్ప క్వాలిటీస్ ఏంటి, ఆ ఐడియాలజీ ఏంటి అనేది మనం పట్టాలి. అందరూ విజయాలు సాధిస్తారు, ఒక ఉద్యోగం సంపాదిస్తారు, ఉద్యోగంలో సంతృప్తి పొందుతారు, ఆ తర్వాత ఆ ఉద్యోగంలో కూడా ఉత్తమ ప్రతిభను, ఉత్తమ సేవలు చేసేందుకు కూడా అవార్డ్స్, ప్రశంస పత్రాలు ఇలాంటివి ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ తనకు దారితీసిన పరిస్థితులు ఏంటి, ఎందుకని పర్యావరణ పరిరక్షణకు అదేవిధంగా గ్రీన్ బెల్ట్ ఉద్యమ సారథిగా ఎందుకు ఎదిగారు, ఒక మామూలు పొలాల్లో జీవించేటువంటి వ్యక్తి, ఎంత గొప్ప విషయం కదా. సో అందుకే ఆమె నోబెల్ బహుమతి వరించింది. ఆమె గురించి, ఆమె ఎవరో కాదు, ఆమె గురించి ఇంకా తెలుసుకోవాలని మన కుతూహలంగా ఉంది. ఆసక్తికరమైనటువంటి జీవిత చరిత్ర ఏమది, పుటలు తిరిగేస్తూ ఉన్నట్లయితే, ఇలాంటి వాళ్ళ గొప్ప చరిత్రలో చదువుతూ ఉన్నట్లయితే తెలియని ఏదో ఒక సాధించాలనే కసి పట్టుదల వస్తూ ఉంటుందన్నమాట. ఆమె ఎవరో కాదు, వంగారి మాథాయ్. ఈమె 2004 నోబెల్ శాంతి పురస్కార బహుమతిని గెలుచుకున్నారు. సమాజాన్ని అత్యంత శక్తివంతమైన మహిళల్లో, సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఈమె ఒకరు.

కార్యక్రమంలో మీరు విన్న పాట భీమ్ల నాయక్ సినిమా కోసం ఎస్ఎస్ తమన్ శ్రీకృష్ణ పృథ్వీ పాడిన పాట విన్నారు. మనం శక్తిశీలి కార్యక్రమంలో 2004 నోబెల్ శాంతి పురస్కార గ్రహీత వంగారి మాథాయి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె పర్యావరణవేత్త. ఒక నైరీ జిల్లాలోని కెన్యా దేశంలోని నైరీ జిల్లాలో ఒక లోయలో పనిచేసే ఒక కూలీ ఇంట్లో జన్మించిన ఒక సాధారణ మహిళ అంచెలంచెలుగా ప్రపంచ అగ్రదేశాలను ఆలోచింపజేసే విధంగా ప్రసిద్ధిగాంచిన పర్యావరణవేత్తగా అనన్య సామాన్యమైన యువతురాలుగా ఎదగడం అంటే ఆమె

సంకల్పం ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించాలి. కెన్యా సెంట్రల్ ప్రావిన్స్ నైరీ జిల్లాలో 1940 ఏప్రిల్ 1న జన్మించారు మథాయ్ గారు. మరి ఆమె బాల్యంలోనే అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంది. అయితే ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి, అందుకే అంటారు మనం ఏదైతే ఎంచుకునే మార్గం, మనం తీసుకునేటువంటి ఒక నిర్ణయం మంచిది అయినప్పుడు, అది కూడా బాల్య దశలో ఆ బీజాలు పడినప్పుడు, ఆ లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాము, అనుకున్న లక్ష్యాన్ని చేరుతామని చెప్పడానికి ఈమె ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. మహిళ సాధికారత కోసం నడుం బిగించారు. ఎందుకని, ఇక్కడ నుంచి మొదలెడితే ఆమె పడినటువంటి శ్రమ అంతా ఇంత కాదనమాట. సో ఆ వివరాలు ఎట్లా తెలుసుకుందాం, వింటూ ఉండండి మీ అభిమాని ఎఫ్ఎం వివిధ్ భారతి.

మెరుపుకలలు సినిమా నుంచి సుజాత మలేషియా వాసుదేవన్ పాడిన పాట విన్నారు. మనం శక్తిశీలి కార్యక్రమం వింటున్నాం. వంగారి మథాయ్ పర్యావరణవేత్త గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చిన్న వయసు నుంచే, పాఠశాల వయసు నుంచే ఆమె మానవ సేవే మాధవ సేవ అనే తలంపుతో లీజియన్ ఆఫ్ మేరీ అనే క్రైస్తవ సంస్థలో అనేక సేవా కార్యక్రమాలు చేశారన్నమాట. అలా సేవా కార్యక్రమాలు చేస్తూనే చదువులో ఉత్తమంగా రాణిస్తూ విదేశీ విద్యకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వంగారికి చాలా ప్రతిభ, ఎంతో టాలెంట్ అన్నమాట. పైగా కెన్యా దేశంలో ఆనాటి మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రతిభగల పేద విద్యార్థులను చదువులో ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆనాటి అమెరికా అధ్యక్షులు జాన్ ఎఫ్ కెనడీ వారు స్థాపించినటువంటి ఒక ఫౌండేషన్ ద్వారా 300 మందిని ఎంపిక చేస్తే అందులో ఒకరిగా మత్తాయి గారు ఎంపిక కావడం విశేషం అన్నమాట. అలా ఎంపికైన వ్యక్తి మరి అదే ఉత్సాహంతో అమెరికాలో చదివే అవకాశం దక్కింది. అదే ఉత్సాహంతో అమెరికానే కాక ఇతర దేశాల్లో కూడా డిగ్రీలు కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మాస్టర్ డిగ్రీస్ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఇలా చాలా మాస్టర్ డిగ్రీస్ చేశారు. దాంతో ఆకాశమే హద్దుగా అనేక ఉన్నత చదువులు చదివి మరి ఆమె పర్యావరణవేత్తగా మారారు. మరి దానికి దారితీసినటువంటి పరిస్థితులు ఎలా వచ్చాయి? ఇప్పుడు ఒక్కసారిగా చదువుతూ ఉన్నటువంటి ఒక యువతి పర్యావరణవేత్తకు సంబంధించిన సబ్జెక్టు సంబంధం లేని విషయంలో మరి ఏ విధంగా ఇటువైపు వచ్చారు అనేది కొంచెం లాజికల్గా ఆలోచించాల్సినటువంటి ప్రశ్న అన్నమాట. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, తను చదువుకున్నటువంటి చదువుతో ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టుతో ఏదైనా లింక్ ఉందేమని ఆలోచించాలి. సో ఎందుకంటే తెలియని సబ్జెక్టు అంశాన్ని, తెలియని సబ్జెక్టు విషయం కోసం మన ప్రయత్నాలు చేయరు ఎవరు కూడా. తెలిసిన సబ్జెక్టులోనే ఆ సబ్జెక్టు కోసం మనం క్షేత్ర పరిశీలనకు వెళ్ళినప్పుడు, ప్రయోగాలు చేసినప్పుడు, పరిశోధన చేసినప్పుడు దాని మీద మక్కువ ఆసక్తి అనేది పెరుగుతుంది సహజంగా. సో అలా ఏమి కూడా పెరిగిందనమాట. ఇప్పటికే మీకు ఒక ఆలోచన వచ్చేసి ఉంటుంది, అంటే పర్యావరణవేత్తగా మారడానికి గల దారితీసిన పరిస్థితులు ఎలాంటివి అనేది, అంటే ఆమె మాస్టర్ డిగ్రీకి సంబంధించినటువంటి రిలేషన్ ఉందన్నమాట. అంటే సైన్స్కి సంబంధించి, జీవశాస్త్రానికి సంబంధించిన

అనేటువంటి సబ్జెక్ట్ ఎంచుకొని దాంట్లోంచి మాస్టర్ డిగ్రీ చేసి అలా పర్యావరణానికి సంబంధించిన సబ్జెక్ట్ ఎంచుకోవటం, అక్కడికి వెళ్ళటం, ఇలా అన్నమాట ఆమె దృష్టి అటువైపు మళ్ళీంది. అక్కడితో ఆగకుండా దాన్ని అంచెలంచెలుగా ఒక సబ్జెక్టుని తర్వాత ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉద్యమం రూపేణ ప్రభుత్వాలను కదిలించే విధంగా, అంతేకాదు మరి ఆమె ఇంకా చాలా చేశారు, అవి కూడా చెప్తారు, వింటూ ఉండండి. ఎఫ్ఎం వివిధ్ భారతి.

డమరుకం సినిమా కోసం శ్రీకృష్ణ హరిణి పాడిన పాట విన్నారు. శక్తిశీల కార్యక్రమం వింటున్నాం. వంగారి మిథాయి విషయంలో ఒక మహిళగా ఇన్ని పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఉద్యమాలు ఎలా సాధ్యమయ్యాయి అని ఆశ్చర్యమేస్తుంది. ఆమె చరిత్రను తిరిగేస్తుంటే సంకల్పం, పట్టుదల, క్రమశిక్షణ, ప్రతిభ ఉంటే అన్నీ కూడా ప్రక్కకు తొలగిపోతాయని చెప్పడానికి ఈమె ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. 1971లో నైరోబీ విశ్వవిద్యాలయం నుండి శరీర నిర్మాణ శాస్త్రంలో పిహెచ్డి పట్ట అందుకున్న మొట్టమొదటి తూర్పు ఆఫ్రికా మహిళగా ఖ్యాతిని సాధించారు. ఇలాగే కాదు, ఇలాంటి హిస్టరీలు చాలా ఉన్నాయి. మనకు సమయం లేదు కాబట్టి మనకు కొన్ని మచ్చుకు చెబుతున్నాను. ఎక్కడో రిఫ్ట్ లోయలో పంట పొలాల్లో పనిచేసుకునే ఆమె ఒక సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి ఒక మహిళ ఇంతటి ఘనతను సాధించడం అంటే మాటలా చెప్పండి. అందుకే నోబెల్ బహుమతి సెల్యూట్ చేసింది. వంగారి రికార్డ్స్ 1.2 వోల్డ్ అని 1974లో శరీర ధర్మశాస్త్రంలో అధ్యాపకురాలిగా, 1975లో జంతుశాస్త్ర విభాగ అధిపతిగా, 1971లో ప్రొఫెసర్గా ఇలా విదేశాల్లో చదివి తన సొంత దేశానికి వచ్చి నైరోబీలో ఎక్కువ మొత్తంలో మరి పదోన్నతులు పొందిన మొదటి మహిళగా కూడా రికార్డ్స్ను సాధించడం గొప్ప విశేషం. ఎంత ధీరత్వం ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి, ఎంత హృదయంగా హృదయం లోపల మరి ఎంత ధైర్యం ఉండాలి అనేది, ఎంత తెగింపు ఉండాలి అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. తను తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఏం చేశారంటే, అక్కడ జరుగుతున్న ఇన్ని ఉద్యోగాలు చేశారు, ఇంత ఇన్ని దేశాలు తిరిగి వచ్చారు, ఇంత చదువులు చదివారు కాబట్టి ఇదంతా చూసేసి తనకి ఒక ఆలోచన వచ్చింది. అక్కడక్కడ లింగ వివక్షతను కూడా ఎదుర్కొన్నారనమాట, అసమానతలను కూడా చూశారు. వీటన్నిటిని సమూలంగా మార్చేసేయాలి, మార్చడానికి మనమే చేయాలి, ఇది మనమే ఒక అడుగు ముందుకేస్తే మన వెంట చాలామంది వస్తారనే ఉద్దేశంతో తను ఎక్కడైతే ఉద్యోగాలు చేశారో వారందరినీ కూడా సంఘటితపరిచి ఉద్యమం వైపు నడిపించారు. పర్యావరణవేత్తగా మారడానికి గల కారణం ఏంటి అంటే ఆమె జీవశాస్త్రాన్ని ఎంచుకున్నారు కాబట్టి. మరి ఇక్కడ జంతుశాస్త్రం అంటే ఈమె చేసినటువంటి ఉద్యోగాలు జంతుశాస్త్ర విభాగ అధిపతులతో, అధ్యాపకులతో సహ అధ్యాపకురాలుగా పనిచేశారు కాబట్టి ఆ శాస్త్రంలో కూడా తను మాస్టర్ డిగ్రీ చేశారనమాట. అంటే నేను ఏదైనా చేయగలను, అన్ని లోతైనటువంటి విశ్లేషణ ఉండాలి, బహుముఖీన ప్రజ్ఞ పాఠవాలను చూపించాలనే ఉద్దేశంతో ఆమె అన్నీ చదివారనమాట. అలా ఇన్ని విభాగాల్లో పనిచేయడానికి అవకాశం వచ్చింది. ఇవన్నీ చేయడం మామూలు వాళ్ళకు సాధ్యమవుతాయి చెప్పండి? ఒకటి చేయడానికి, ఒకటి సాధించడానికి ఆపసోపాలు పడి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మనం ఆ పనులు చేస్తూ ఉంటాం. చిన్న చిన్న పనులు చేస్తూనే బోళ్ళంత పని చేశామని చాలామంది బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ చరిత్రలు చూస్తూ ఉంటే ఇంకా మనం సాధించాల్సింది చాలా ఉంది. పోనీ మనం సాధించలేము అని అనుకున్నప్పుడు సాధించాలనే వయసు ఉన్నవాళ్ళు, ఆ ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చెప్పడానికైనా కనీసం మనకు అర్హత ఉన్నవాళ్ళు అవుతామనేది ఇక్కడ ఉద్దేశం. సో అంత గొప్ప వ్యక్తి అన్నమాట. అలా చాలా ఉన్నాయి వారి యొక్క గొప్పతనాలు. ఇంకొక చిన్న కంటెంట్ చెప్తాను, ఎందుకంటే ఆమె అంత పెద్ద హిస్టరీలో మనం ఎవరిని చెప్పలేము. మహిళా సాధికారతకు సాధించడంలో, ఉద్యమం చేయడంలో నిలువెత్తు నిదర్శనంగా ఆమె నిలిచారు చరిత్రలో.

జానీ సినిమా నుంచి రాజేష్ నందిత పాడిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత వంగారి మథాయి గారి జీవిత విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అవిశ్రాంతంగా ప్రజాసేవలో ఉంటూ ప్రభుత్వంలో కీలక విద్యావేత్తగా రాణిస్తూనే రెడ్ క్రాస్ సొసైటీలో చేరి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసి పర్యావరణ సంబంధం సంఘంలో సభ్యత్వం తీసుకుని ఏకంగా ఆ సంఘానికే అధ్యక్షురాలిగా కూడా ఎదిగి యుఎన్ఓతో చేరి స్వచ్ఛంద సంస్థ ద్వారా వారితో సమన్వయంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యారన్నమాట. అలా దూసుకెళ్తున్న క్రమంలో కెన్యా దేశం పరిస్థితి ఏంటి అని, తన సొంత దేశం ఏంటి అని చెప్పేసి బాగా ఆలోచించి, నిరుద్యోగం పెరిగిపోతుంది, నిరుద్యోగాన్ని అరికట్టాలి, వీటన్నిటికీ కారణం, ఇంకా దానితోపాటు చాలా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నింటికీ మూలం క్షీణిస్తున్నటువంటి పర్యావరణమే అని గ్రహించి పర్యావరణవేత్తగా పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె నడుం బిగించారు. మళ్ళీ దీంట్లో ఒక భాగం అన్నమాట, పర్యావరణాన్ని పరిరక్షించాలి, పర్యావరణాన్ని కాపాడాలి అంటే దీనికి అటాచ్ అయి ఉన్నటువంటిది ఈ భూమి మీద ఉన్నటువంటి చెట్లు, వృక్షాలు, మొక్కలు ఇవన్నీ, సో ఇవి కూడా ఒక కారణం అని చెప్పేసి ఆ భాగం ఆ ఉద్యమం చేపడుతున్న క్రమంలో స్పార్క్ లాగా మళ్ళీ ఒక ఆలోచన వచ్చేసి ఇటువైపు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారనమాట. అలా గ్రీన్ బెల్ట్ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఇవన్నిటి కోసం చేస్తున్నటువంటి కృషిని

గమనించినటువంటి యుఎన్ఓ నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. ఇలా గొప్పగా రాణించినటువంటి మహిళకు మనం ఏం చేస్తాం చెప్పండి? సెల్యూట్ చేస్తాము. అనుకున్న రంగం ఆమెలాగా మనం అన్ని పట్టాలు అన్ని ఉద్యోగాలు చేయాల్సిన పని లేదు, కానీ ఆమెలో ఉన్నటువంటి ఉక్కు సంకల్పాన్ని అంచెలంచెలుగా ఎదుగుతున్న క్రమాన్ని, ఆ క్రమశిక్షణను, ఆ పట్టుదలను, ఆ తెగింపును, ఆ ధైర్యాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత వంగారి మథాయి గారి జీవిత విశేషాలు మీకందరికీ బాగా నచ్చిందని ఆశిస్తూ మరొక రోజు మీ ముందుకు, మీ అశోక్. చివరిగా మీరు వింటున్న పాట జయం సినిమా నుంచి ఆర్పి పట్నాయక్ పాడింది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటింది. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు న్యూస్ హెడ్లైన్స్, అనంతరం చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమం మిమ్మల్ని తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ ఆత్మీయంగా పలకరిస్తుంది. స్టే ట్యూన్డ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన మూడు దేశాల పర్యటనలో భాగంగా తొలిసారి మాల్డోవా చేరుకున్నారు. కిసినో అంతర్జాతీయ విమానాశ్రయంలో మాల్డోవా డిప్యూటీ ప్రధాని విదేశాంగ మంత్రి మిహాయ్ పోప్షోయ్ ఆమెకు ఘనస్వాగతం పలికారు. భారత రాష్ట్రపతి మాల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుండి రెండు రోజుల పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా దుద్యాల్ మండలం హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. మరుసటి రోజు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. ఎస్ఐఆర్ కొనసాగుతున్న తీరును ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించినప్పుడే రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తక్కువ నీటి వనరులతో స్వల్పకాలిక పంట సాగులపై రైతులకు అవగాహన కల్పించాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులకు సూచించారు. వర్షాభావంతో వికసిత్ భారత్ జీ రామ్జీ పనులతో తాగునీటి సంరక్షణ పనులు చేపట్టాలని అన్నారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకం ప్రారంభమైంది. అల్పాదాయ వర్గాల ప్రజలకు 100,000 ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి కావాల్సిన కార్యాచరణను సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్లు ప్రారంభించారు. ఇళ్ల దరఖాస్తు విధానం, అర్హతలు, మార్గదర్శకాలతో పాటు బ్రోచర్ను వారు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అబ్ కీ బార్ మోదీ సర్కార్ అనే లక్ష్యంతో ప్రతి కార్యకర్త, నాయకుడు కలిసి కట్టుగా ముందుకు సాగాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. జ్ఞాన్ భారత్ మిషన్ ద్వారా 8 కోట్లకు పైగా ప్రాచీన

గ్రంథాలను డిజిటలైజ్ చేసినట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ లోక్సభలో తెలిపారు. పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఈ మిషన్ చేపట్టామని, ఇప్పటికే 3.74 లక్షలకు పైగా గ్రంథాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఈరోజు నుంచి గురువారం వరకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు చాయ్తో హాయ్ కబుర్లు విత్ యువర్ ఆర్జే నాగ్. మంచి మంచి కబుర్లు చెప్పడానికి నేను రెడీ అయిపోయాను. వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. ఇంకేంటి, హ్యాపీగా చేతిలో హాట్ హాట్ చాయ్ కప్ తీసుకోండి. ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ కబుర్లతో పాటు ఈరోజు సంథింగ్ స్పెషల్ ఉంది. మనం ప్రతిరోజు చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమంలో మాట్లాడుకుంటుంటాం, ఈ డే స్పెషల్ అని. ఈ డేకి కూడా ఒక స్పెషల్ ఉంది, ఆ డే గురించి మాత్రమే మనం మాట్లాడతాం. మనకు సినిమాలంటే చాలా ఇష్టం, కొంతమందికి పిచ్చి కూడా. సినిమా గురించి ఏం తెలుసుకోవాలన్నా చాలా ఉత్సాహంగా ఉంటారు, ఉత్సుకతతో వెయిట్ చేస్తూ ఉంటారు. తెలుగు సినిమా అంటే జనరల్గా మనందరికీ తెలుసు, పౌరాణికం స్టార్ట్ అయింది, తర్వాత జానపదం, ఇంకొన్ని భక్తిరస ప్రధానమైన చిత్రాలు వచ్చాయి, రకరకాల జానర్ల సినిమాలు ఉండేవి. ఇప్పుడు మాత్రం ఎక్కువగా సోషల్ మూవీసే వస్తూ ఉన్నాయి, సాంఘిక చిత్రాలు. కానీ 90 ఏళ్ల క్రితం ఒక సినిమా వచ్చింది తెలుగు తెర మీద. అది నిజంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ వింటే మనం చాలా చాలా థ్రిల్ అయిపోతాం. అది చెప్పడానికి మనకు మన స్టూడియోలో ఒక గెస్ట్ ఉన్నారు. మీరు ఆ సినిమా ఏదో నాకు 0402324082 నెంబర్కి వాట్సాప్ చేయండి, మీకు ఆ ఛాన్స్ ఇస్తున్నాను. ఫస్ట్ సోషల్ తెలుగు మూవీ ఏంటి, ఈ సినిమా గురించి, ఆ సినిమా వెనక చరిత్ర గురించి, అలాగే 90 ఏళ్ల క్రితం నాటి సినిమా చరిత్ర గురించి మాట్లాడడానికి మన స్టూడియోలో ఫిలిం జర్నలిస్ట్, తెలుగు సినిమా చరిత్రకారులు, పరిశోధకులు, విమర్శకులు, హిస్టోరియన్ ఆఫ్ తెలుగు సినిమా శ్రీ రెంటాల జయదేవ గారు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం, ఆయన గురించి మాట్లాడదాం, అలాగే 90 ఏళ్ల సినిమా చరిత్ర గురించి, అలాగే తొలి సోషల్ తెలుగు మూవీ గురించి కూడా మాట్లాడదాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ్. ఇవాళ స్టూడియోలో ఫిలిం జర్నలిస్ట్, తెలుగు సినిమా చరిత్రకారులు, పరిశోధకులు, విమర్శకులు, హిస్టోరియన్ ఆఫ్ తెలుగు సినిమా, అలాగే 2011 ఫిలిం జర్నలిస్ట్ నంది అవార్డు వచ్చింది వారికి, ఇంకా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024లో ఒక మన సినిమా ఫస్ట్ రీల్ అనే పుస్తకానికి కూడా ఆయనకు అవార్డు వచ్చింది. శ్రీ రెంటాల జయదేవ గారు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ రెంటాల జయదేవ్ గారు
1: నమస్తే. నాకు
0: ముఖ్యంగా మీకు కంగ్రాచులేషన్స్.
1: థ్యాంక్ యూ అండి.
0: 90 ఏళ్ల నాటి సినిమా గురించి మనం అడిగాము, మన లిజనర్స్ కూడా ఒకరు మెసేజ్ చేశారు, అది కరెక్ట్ కాదని మీరే చెప్పాలి. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి మెసేజ్ చేశారు, గృహలక్ష్మి సినిమా అంటున్నారు, అది కరెక్ట్ కాదా చెప్పండి మీరే.
1: నిజానికి గృహలక్ష్మి సినిమా ఆవిడ జయలక్ష్మి గారు కొంత దగ్గరగా వచ్చారు. 1938లో వచ్చిన సినిమా గృహలక్ష్మి హెచ్ఎం రెడ్డి గారు తీసింది. కానీ దానికంటే ముందు ఒక 20 నెలల ముందు 1936లో జూలై 20, అంటే సరిగ్గా ఇదే రోజున 90 ఏళ్ల క్రితం,
0: పర్ఫెక్ట్,
1: ఆ రోజు కూడా సోమవారమే, మళ్ళీ ఈ రోజు కూడా సోమవారమే,
0: సూపర్,
1: ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు ప్రేమ విజయం. ప్రేమ విజయం అనే సినిమా, అది మన తెలుగులో వచ్చిన మొట్టమొదటి సాంఘిక చిత్రం.
0: జయలక్ష్మి గారు చాలా ట్రై చేశారు, బట్ కరెక్ట్ ఆన్సర్ మాత్రం మీరే చెప్పాల్సి వచ్చింది మాకు. సో ఈ ప్రేమ విజయం గురించి ఇంత విస్తృతమైన పరిశోధన ఎలా చేయాల్సి వచ్చింది? ఈ సినిమా గురించి ఫస్ట్ టైం మీరు ఎప్పుడు విన్నారు? మీకు అసలు ఆ ఇంట్రెస్ట్ ఏంటి? ఈ పరిశోధన మొత్తం కంప్లీట్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? ఈ ప్రయాణంలో మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఇలాంటి విషయాలు మా శ్రోతలతో పంచుకుంటారా?
1: థ్యాంక్ యూ. నాకంటే నిజానికి ఈ ప్రేమ విజయం గురించి కూడా అంతకుముందు చరిత్రలో తొలి తెలుగు సోషల్ సాంఘిక చిత్రం, అంటే ఇప్పుడు జానర్స్ చెప్పాలంటే కనుక ఇప్పుడు అంటే మనకు మహా అయితే సోషియో ఫ్యాంటసీ వస్తుంది, లేకపోతే యాక్షన్ థ్రిల్లర్స్, లేకపోతే సోషల్ ఫిల్మ్స్. అప్పుడు ఒకప్పుడు మనం మొట్టమొదటి టాకీ మొదలైనప్పుడు 1931లో ఇండియన్ టాకీ వచ్చింది, 1931లోనే ఇండియన్ టాకీ ఆలమారాతో మొదలైతే 31లోనే కాళిదాస్ అనే సినిమాలో మొట్టమొదటిగా పూర్తి స్థాయిలో తెలుగు డైలాగులతో వచ్చిన సినిమా, నాలుగురేళ్ల సినిమా, తమిళం పాటలతో కూడినటువంటి పక్కన ఇంకో రెండు లఘు చిత్రాలు కూడా కలిపి ఆ సినిమా రిలీజ్ చేశారు పూర్తిగా తెలుగు డైలాగులతోటి. 1932లో భక్త ప్రహ్లాద 1932 ఫిబ్రవరి 6 వచ్చింది ఆ మొదటి ఆయన. కానీ 36 వరకు సాంఘికాలు రాలేదు, అంటే మొదటి 5 ఏళ్ల పాటు 5.5 ఏళ్ల పాటు కూడా కంప్లీట్గా వస్తే పౌరాణికాలు, లేకపోతే 1-2 జానపదాలు, భక్తిరస ప్రధాన చిత్రాలే వచ్చినాయి. కానీ ఈ సినిమా గురించి నేను విన్నప్పుడు ఇలా ఒక 1936లో ఒక సినిమా వచ్చిందంటే దీని గురించి ఎక్కడ డీటెయిల్స్ లేవు. ఈ సినిమా గురించిన ఒక్క దర్శకుడి పేరు, అది కూడా నిర్మాతని తప్పుగా రాస్తుంటారు, కృత్తివింటి నాగేశ్వరరావు అని చెప్పేసి ఆయన పేరు నిర్మాతను రాస్తుంటారు, నిజానికి ఆయన దర్శకుడు. అది ఎవరు ఎలా దర్శకత్వం వహించాడు అనేది కూడా నేను చెప్తాను తర్వాత. ఆయన ఒక్క పేరు మటుకు ఉండేది ఒకటి, అలా చోట్ల నా కొద్ది కొద్ది సమాచారం, ఏదో ఒక వాళ్ళు నటించారట, వీళ్ళు నటించారట, ఫలానా ఆయన సంగీతం వహించారట అని చెప్తే ఇంక వేరే సమాచారం లేదు. అప్పటి నుంచి ఏమిటి ఒక 90 ఏళ్ల క్రితం సినిమాకి, అంటే ఇవాళంటే 90 ఏళ్ళు, నా పరిశోధన 25 ఏళ్ల క్రితం మొదలెట్టినప్పుడు, అంటే ఒక అప్పటికి తెలుగు సినిమా 60-65 ఏళ్ళు 70 ఏళ్ళు కాబట్టి, అప్పటికి నేను చూసినప్పుడు ఎందుకు తెలియలేదు, దీన్ని కనుక్కుందామని చెప్పేసి రకరకాల వెతుకుతున్నప్పుడు కొద్ది కొద్దిగా రకరకాల సమాచారం అంతా సేకరించుతూ వచ్చాను. ఆ సేకరించుతూ వచ్చిన సమాచారమే మొదటిసారిగా ఇవాళ మనం మన శ్రోతలతోటి అలానే ప్రజలందరితోటి కూడా పంచుకుంటున్నాం అండి.
0: చాలా సంతోషం వినడానికి. నాకు కూడా చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నేను కూడా భక్త ప్రహ్లాద్ వరకే తెలుసు నాకైతే, అంతకుముందు మూకీ సినిమాలు కూడా 1-2 ఉన్నాయి తప్ప ఇంతకుముందు వచ్చిందని నాకు కూడా తెలియదు. ఈ విషయం గురించి, ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. రెంటాల జయదేవ్ గారు మనతో 5:50 దాకా స్టూడియోలో ఉంటారు. చాయ్తో హాయ్ కబుర్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఫిలిం జర్నలిస్ట్, తెలుగు సినిమా చరిత్రకారులు, పరిశోధకులు, విమర్శకులు, హిస్టోరియన్ ఆఫ్ తెలుగు సినిమా శ్రీ రెంటాల జయదేవ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. మనతో మరిన్ని కబుర్లు షేర్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అసలు 90 ఇయర్స్ ముందు సార్, యాక్చువల్గా ఈరోజు 90 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఈరోజే జూలై 20కి అవడం, అలాగే ఈరోజు మండే, అప్పుడు మండే ఇప్పుడు మండే అవడం నిజంగా ఒక యాదృచ్ఛికమే. మనం ఇలా కలవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈ సినిమాకి ముందు భక్తిరస ప్రధాన సినిమాలే వచ్చాయి మీరు అన్నట్టు, లేదంటే అంతకుముందు నాటకాల నుంచి
1: సినిమాలకు
0: జనాలు ఎంటర్టైన్మెంట్ అవుతూ వచ్చారు. ఫస్ట్ సోషల్ తెలుగు సినిమా తీయాలని అసలు వాళ్ళకి ఎలా వచ్చింది, దాని గురించి మీ దగ్గర ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉందా షేర్ చేయండి.
1: అంటే నాకు మీరు అడిగినట్టుగా నిజానికి మొదట పౌరాణికాలన్నీ కూడా భక్త ప్రహ్లాద నాటకం నుంచి వచ్చింది. ఆ తర్వాత అనేక సినిమాలు నాటకం నుంచి, కృష్ణ తులాభారం కావచ్చు, లేకపోతే సతీ సావిత్రి కావచ్చు, అవన్నీ నాటకం నుంచి వచ్చినవి. ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు కూడా కృత్తివెంటి నాగేశ్వరరావు గారు అని చెప్పేసి రాజమండ్రి దగ్గర ఆయనది, ఆయన ఒక ప్రసిద్ధ నాటక సమాజం, హిందూ నాటక సమాజం అని చెప్పేసి దానిలో పనిచేశారు. హిందూ నాటక సమాజం అంటే సాక్షాత్తు టంగుటూరి ప్రకాశం పంతులు గారు దానిలో నటించినటువంటి నాటక సమాజం, అది 1908 ఆ ప్రాంతానికే ప్రసిద్ధమైంది. ఆయన దానిలో ఆయన ఇంకొక సత్యవోలు గున్నేశ్వరరావు గారు అని చెప్పేసి వారిద్దరూ కలిసి ఆ నాటక సమాజం నడిపారు. నడిపిన తర్వాత ఈయన విడిగా వచ్చి ఈయన ఒక ప్రత్యేకమైన నాటక సమాజం పెట్టుకున్నారు. పెట్టుకుని ఈయన కొంతకాలం చెప్పారు. ఆ రోజుల్లోనే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1930s 28 16 నుంచి 28 మధ్యలో ఆయన ఒక 12 ఏళ్ల పాటు దాదాపు ఒక 150 మంది నటీనటుల్ని ప్రోత్సహించి ఆయన సమాజంలో, సమాజం అంటే ఒక కుటుంబంలాగా అనమాట, అక్కడే శిక్షణ, అక్కడే తిండి, అక్కడే వాళ్ళు రిహార్సల్స్ అట్లా అనమాట చేసిన వ్యక్తి కృత్తివెంటి నాగేశ్వర గారు. ఆయన ఏం చేశారంటే ఆ రోజుల్లోనే పైగా ఆయన ఇంకో కొత్త విషయం కూడా చేశారు, ఆడ అంటే స్త్రీ పాత్రలకి ఆడవాళ్లతోనే ధరింపజేయడం. అంతకుముందు వరకు కూడా స్త్రీ పాత్రలను కూడా మగవాళ్ళు ధరించే పద్ధతి ఉండేది. ఈయన అది కూడా ఒక విప్లవాత్మకంగా తీసుకొచ్చాడు. ఆయనకి ఈ సినిమాల మీద ఇంట్రెస్ట్ కొద్దీ ఏం చేశారంటే, ఒక నాటకం, అప్పటికే నాటక సమాజంలో ఉన్నారు కాబట్టి ఒక నాటకం ఆయన కాళ్ళకూరి హనుమంతరావు గారి చేతి ఒక నాటకం రాయించారు. దాని పేరు కాలేజ్ గర్ల్ అని. ఆ కాలేజ్ గర్ల్ ప్రసిద్ధమైంది 1934 ప్రాంతంలో బాగా. ఎక్కడి నుంచి, రైట్ ఫ్రమ్ ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ఇక్కడ హైదరాబాదు, గద్వాల, అలానే దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆ నాటక ప్రదర్శనలు జరిగాయి. ఆ నాటకాన్ని సినిమా కింద తీస్తే బాగుంటుందని ఆయనకు అనిపించింది. అప్పటికే హిందీలో 1931 నుంచే, అంటే టాకీలు మొదలైనప్పటి నుంచే హిందీలో సోషల్స్ వస్తున్నాయి, కానీ దక్షిణాదిలో సోషల్స్ రాలేదు. దక్షిణాదిలో ఫస్ట్ టైం తమిళంలో 1935 మేనకా అని, రాజా శాండు అని ఆయన ఒక సోషల్ మూవీ, అది 1935. అది వచ్చిన ఒక సంవత్సరానికి 1936 మన సినిమా వచ్చింది. ఈ 1934 మొదలుపెట్టిన కృత్తివెంటి నాగేశ్వరరావు గారి కథ 1936 దాకా ఆలస్యం అయ్యి మనకి 1936 ఆ సినిమా మన ప్రేమ విజయం వచ్చిందనమాట. అని గమనిస్తే ఇది కూడా మొదటి రోజుల్లో అన్ని నాటకాల నుంచి సినిమాలుగా వచ్చినట్టే ఇది కూడా నాటకం నుంచి సినిమాగా వచ్చింది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఒకటి ఉంది. ఆ నాటకంలో కూడా

0: కాలేజ్గళ్ళ నాటకం కదా, ఆ నాటకంలో రాసిన రచయిత వేరు, తీసిన సినిమా వేరు. ఎందుకు అలా జరిగిందంటే, మొదటి సినిమాకే మనకి కాపీరైట్ సంబంధించిన ఒక ఇష్యూ వచ్చింది, ఆ కథ కూడా మనం చెప్పుకుందాం.
1: డెఫినెట్గా కాపీరైట్ గురించి కూడా మాట్లాడుతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకైతే. మొత్తం వింటూనే ఉండాలనిపిస్తుంది చరిత్ర మొత్తం. ఈ పాట తర్వాత డెఫినెట్గా ఆ విషయాల గురించి కూడా, కాపీరైట్స్ గురించి కూడా మాట్లాడదాం. స్ట్రీట్ ఉంటూ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సాయితో హాయ్ కబుర్లు వింటున్నారు సార్. మీరు ఇంతకుముందు కావిరెడ్డి గురించి మాట్లాడారు, అలాగే నాకు డౌట్ కృత్తివెంటి నాగేశ్వరరావు గారు, ఆయన దర్శకులు అని చెప్పారు, మరి ప్రొడ్యూసర్ గురించి మాత్రం యాక్చువల్గా ఈయన గురించి తెలియని కూడా ఫస్ట్ టైం మాకు. మరి ఆ సినిమాకు ప్రొడ్యూసర్ ఎవరు, ఆ విషయం మీరు మాకు చెప్పాలి. అలాగే అప్పటికి సోషల్ ఫిలిం ఇదే ఫస్ట్ కాబట్టి ఈ సినిమా గురించి ఆ టైంలోనే కాపీరైట్స్ ఉండడం అనేది, ఆ టైంలోనే కోర్టు ఇలాంటివి ఉండడం అనేది నిజంగా కొత్తగా అనిపిస్తుంది. ఆ టైంలో ఉండవేమో అని అనుకున్నా నేనైతే. సో దాని గురించి మీరు కొంచెం, అలాగే కాలేజీ గర్ల్ అనేది ఇంట్రెస్టింగ్గా పేరుంది, మళ్ళీ ఇది ప్రేమ విజయంగా ఎట్లా మారింది, దాని గురించి కొంచెం చెప్పండి సార్.
1: చాలా విశేషాలు ఉన్నాయి నిజానికి. ఆయన అలాగా 1932లో ఆ నాటకం రాయించి 32-34 ప్రాంతంలో బాగా ప్రసిద్ధమై వెళుతున్న తర్వాత ఆయన సొంతంగా నిజానికి ఆయన సినిమా తీయాలనుకున్నారండి. తీయాలనుకుంటే అప్పటికే ఆ రాసిన రచయిత కాళకూరి హనుమంతరావు గారు అనే ఆయన సొంత నిజానికి కథ చెప్పిందంతా ఈయనే, కృత్తివెంటి నాగేశ్వరరావు గారు. ఆయన చెప్పి కథ ప్లాటు అంతా చెప్పి నాటకం దగ్గరుండి రచయిత చేత రాయించారు. కానీ కాళకూరి హనుమంతరావు గారు ఆయన పేరు మీద ఆ పుస్తకం వేసేసుకున్నారు. వేసుకునేటప్పటికి ఇప్పుడు ఈయన సినిమా తీయాలంటే ఆల్రెడీ పుస్తకం వేసాడు కాబట్టి ఆయనకి రైట్స్ ఇవ్వాలి. ఆయన డ్రామాలు వేస్తున్నప్పుడు ఆయన కొంచెం కొన్ని ఇబ్బందులు పెట్టారు దీన్ని. అందుకని ఇప్పుడు ఎలాగరా బాబు మళ్ళీ కాపీరైట్ ఇష్యూ వస్తుందని ఈయన సరికొత్తగా ఎక్కడెక్కడ అప్పటి రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే నాటకాలు వేస్తున్నప్పుడు ఏ ఊరికి ఆ ఊరికి వెళుతున్నప్పుడు ఇంప్రూవ్ చేసేవాళ్ళు నాటకాన్ని. ఇప్పటికి కూడా చేస్తుంటారు. ఇంప్రూవ్ చేసిన పద్ధతి ప్రాంతాన్ని బట్టి కొంత కొన్ని సీన్లు మార్చడము, కొన్ని సీన్లు ఇంతకు ముందు ప్రదర్శనలో బాగాలేదు అనుకుంటే కొత్త సీన్లు కల్పించడము, అలా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చినాడు. ఎలాగైతే ప్రదర్శిస్తున్నారో ఆ పద్ధతిలో మళ్ళీ కొత్తగా ఈ నాటకం రాయించారు. కొత్తగా నాటకం రాయించింది ఎవరి చేతనంటే రాజమండ్రి దగ్గర ప్రాంతంలో, కాకినాడ దగ్గర ప్రాంతంలో, పెద్దాపురంలో అప్పట్లో ప్రసిద్ధ భావకవి గౌతమి కోకిల అని ఆయన అందరూ పిలుస్తారు, వేదులు సత్యనారాయణ శాస్త్రి గారి చేత ఆయన చేత ఈ కొత్తగా రాయించి, అంతకుముందు నాటకం పేరు కాలేజీ గర్ల్ కదా, దీనికి ఎక్స్ కాలేజీ గర్ల్ అని ఒక కొత్త పేరు పెట్టి ఈయన పుస్తకం వేశారు. పుస్తకం వేసి ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా అంటే కొత్త కథకంత మారింది కాబట్టి దీంతో వేయాలని సినిమా తీయాలని అనుకున్నారు. సినిమా తీయాలని ఈ విషయం తెలిసిన మొట్టమొదటి రచయిత ఆ కాళకూరి హనుమంతరావు గారు ఆయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళి గొడవ జరిగింది, అంటే కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఇదేని చెప్పేసి, కాపీరైట్ ఉల్లంఘన అని. ఆయన చివరికి కోర్టు కేసు కొట్టేసింది, కేసు కృత్తివెంటి వారి పక్షానే వచ్చింది. ఇదే సమయంలో నిజానికి ఈయన తీద్దాం అనుకుంటున్న సమయం

1947లోనే మద్రాసులో ఒక పీపుల్స్ బ్యాంక్ లిమిటెడ్ అని తెలుగు వాళ్ళు కొంతమంది కలిపి ఒక బ్యాంక్ పెట్టారు. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు సినిమాలు తీయాలనుకొని ఒక రెండు కంపెనీలు పెట్టారు. విజయ సౌండ్ ఫిల్మ్స్ అని ఒక కంపెనీ, ఇండియన్ ఆర్ట్ సినీటోన్ అని. విజయ సౌండ్ ఫిల్మ్స్ మీద ఒక సినిమా, ఒక సాంఘిక చిత్రం తీయాలని, ఈ ఇండియన్ దాని మీద ఇంకొక పౌరాణిక చిత్రం తీయాలని అనుకున్నారు. ఒక సేతు బంధనం అని ఒక పౌరాణిక చిత్రం ప్రారంభించారు కూడా, కానీ నెలన్నరలో అది ఫిజిల్ అవుట్ అయిపోయింది ఆ ప్రాజెక్టు.

0: సేతు బంధను అని ఒక పౌరాణిక చిత్రం ప్రారంభించారు కూడా. కానీ నెలన్నరలో అది ఫిజిల్ అవుట్ అయిపోయింది ఆ ప్రాజెక్టు. దర్శకుడు సరిగ్గా తీయలేని అయ్యి రాజారావు నాయుడని దర్శకుడు, ఏం చేయాలరా, వాళ్ళేమో 3 నెలల కాంట్రాక్ట్ కోసం బాంబే నుంచి కెమెరాలు ట్రక్కులు ఇవన్నీ తెప్పించి అక్కడ స్టూడియో పెట్టారు మద్రాసులో. ఇప్పుడు 3 నెలల్లో నెలన్నర వేస్ట్ అయిపోయింది, మిగిలిన నెలన్నర. ఈ నెలన్నరలో మనం ఇప్పుడు అర్జెంటుగా సినిమా తీయాలి, సాంఘిక చిత్రం తీయాలి, విజయం అనుకున్నాం కానీ అది కూడా ఇప్పుడు దర్శకుడితో గొడవ మూలంగా పట్టాలు ఎక్కడం లేదు. ఏం చేయాలంటే వాళ్ళకి కాలేజ్ గర్ల్ గురించి, కృతివెండాయస్రావు గురించి గుర్తొచ్చింది. అరే పాపులర్ డ్రామా ఉంది, కృతివెండాయస్రావు గారు వేసిందని చెప్పేసి కృతివెండాయస్రావుని బొలావు అని చెప్పేసి ఆయన రాజమండ్రి నుంచి మద్రాసుకు పిలిపించారు. అట్లా కృతివెండాయస్రావు గారిని ఇక్కడికి వచ్చిన తర్వాత, మద్రాసుకు వచ్చిన తర్వాత ఇండియన్ ఆర్ట్ సినీ టోన్ అనే బ్యానర్ మీద ఆ పీపుల్స్ బ్యాంక్ లిమిటెడ్ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి ఈయన ఒక పర్సంటేజ్ పద్ధతిలో, అప్పట్లోనే పర్సంటేజ్ పద్ధతి కూడా వచ్చింది చూడండి 90 ఏళ్ల క్రితమే, పర్సంటేజ్ పద్ధతిలో ఈయన కూడా ఒక భాగస్వామిగా చేరి ఈయన దర్శకత్వంలో ఆ సినిమాని ప్రారంభించారు. కాకపోతే ఈయన డ్రామా నుంచి వచ్చిన ఆయన కదా, టెక్నాలజీ టెక్నిక్ తెలియాలిగా సినిమా ఎలా తీయాలి, కెమెరా అదంతా కూడా. అందుకోసం ఒక అతన్ని ద్వారకానాథ్ అని చెప్పేసి హిందీ సినిమాల్లో వాటినిట్లో చేసినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి అతన్ని టెక్నికల్ డైరెక్టర్, అతను అందుకు చాలామంది తెలియక అతను డైరెక్టర్ అంటుంటారు, అతను టెక్నికల్ డైరెక్టర్. నిజానికి కథ దగ్గర నుంచి మొత్తం రచన, పాటలు, మాటలు రాయించుకోవడము, ఎవరెవరు నటినట్లు ఉండాలి అంతా నిర్ణయించుకున్నదంతా కూడా దర్శకత్వం వహించింది కృతివెంటివారు. సో ఇది చాలామందికి తెలియని విషయము, చరిత్రలో పెద్ద ద్వారకానాథ్ అండి. అది ఈ చిన్న విషయంలో చిన్న కన్ఫ్యూజన్ మన పరిశోధనలో చేస్తూ ఉంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. కొత్త విషయం తెలిసినప్పుడల్లా మనం పాత చరిత్రలో కొంత మన మార్పులు చేసుకొని మన తెలుగు వాళ్ళ చరిత్రని పరిపుష్టం చేసుకోవడం అవసరం కాబట్టి ఈ విషయాలని చెప్తున్నాం మనం.
1: యాక్చువల్లీ టెక్నికల్ డైరెక్టర్ అనే వర్డ్ కూడా నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. దర్శకత్వ పర్యవేక్షణ ఇదైతే మనం చూసాం, కానీ టెక్నికల్ డైరెక్టర్ అప్పట్లోనే వాళ్ళు అలా చేశారంటే నిజంగా గ్రేట్. ఇంకా ఇంకా చాలా మాట్లాడుకుందాం. మనతో పాటు తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ గెలుచుకున్న మన ఫిలిం జర్నలిస్ట్, తెలుగు సినిమా చరిత్రకారులు రెంటాల జయదేవ్ గారు ఉన్నారు. నిజంగా మీరు మాట్లాడుతుంటే మీరు రాసిన పుస్తకం మన సినిమా ఫస్ట్ రీల్, ఆ పుస్తకం చదివినట్టే ఉంది. నిజంగా కొత్త కొత్త విషయాలు అప్పటి విషయాలు చూసినప్పుడు నిజంగా ఇది ఫస్ట్ రీల్ మా శ్రోతలకు కూడా. ఇంకా చాలా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మరణించే సంపూర్ణ వినోదం.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: ఇప్పుడు ఇప్పట్లో వింటూ ఉంటాం మనం ఈ కాలం సినిమాల్లో కూడా నిర్మాత ఇలా చెప్తే ఇలా తీయాల్సి వచ్చింది, లేదంటే ఇంకెవరో వేరే వాళ్ళు వచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు వచ్చి ఇలా ఇంటర్ఫియర్ అయ్యారు, అందుకని నేను ఇలా తీద్దాం అనుకున్నది ఇలా తీశానని అంటూ ఉంటారు డైరెక్టర్స్. సో అప్పట్లో కూడా కృతి వెంటి వారికి అలాంటిది ఏదైనా ఫేస్ చేశారా ఆయన?
1: నిజానికి గమ్మత్తైన విషయం ఏంటంటే అండి, ఈ మొట్టమొదటి సోషల్ ఫిలిం, తెలుగులో వచ్చిన మొట్టమొదటి సోషల్ ఫిలిం ప్రేమ విజయానికి మొట్టమొదటి వాళ్ళు అనుకున్న పేరు ఇది
0: ఓకే.
1: కాదు, కాలేజ్ గర్ల్ అనే పెడదామని అనుకున్నారు. అంటే కాలేజ్
0: ఓకే.
1: గర్ల్ దాంతో వస్తుంది కాబట్టి, ఒకటి కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ మూలంగా ఒక ఒక గొడవ అయింది. రెండోది ఏంటంటే, ఎక్స్ కాలేజ్ గర్ల్ నాటకం రాయించారు కదా వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి చేత, ఆయన చేతే ఈ సినిమాకి ఇప్పుడంటే స్క్రీన్ ప్లే అంటున్నాం, ఆ రోజుల్లో సినేరియో అనేవాళ్ళు,
0: ఓకే.
1: మొత్తం కథాక్రమం అంతా రాయించి డైలాగ్స్ అవన్నీ రాయించి పాటలు కూడా ఆయన చేత రాయించారు వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి చేత. ఆ రోజుల్లోనే ఆయన బాల్య వితంతువుని ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకొని చరిత్ర సృష్టించిన వ్యక్తి వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు, భావకవుల్లో చాలా ప్రసిద్ధుడు. ఆయన ఈ పాటలు ఇవన్నీ రాసిన తర్వాత సరే కథ తీసుకుందాం అనుకున్న తర్వాత ఇండియన్ ఆర్ట్ సినీ టోన్లో ఉండే దర్శకుడికి మిగిలిన వాళ్ళ దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం అన్నట్టుగా ప్రొడక్షన్ ఆఫీసులో ఉండే మేనేజర్ గారికి అభ్యంతరం వచ్చింది, ఇదేంటి ఈ సినారియో బాగాలేదు, దీనిలో కొంచెం కట్నం లేని పెళ్లిళ్ళ గురించి కొంత, ఏదో ఎన్నికల గొడవల గురించి కొంత, ఇవన్నీ పెట్టాలని చెప్పేసి ఆయన అబ్జెక్షన్ చెప్పాడు. అంటే ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఇంటర్ఫియరెన్స్ అనేది ఆ రోజుల్లోనే మన ఫస్ట్ సోషల్ ఫిల్మ్కే తప్పలేదు 90 ఏళ్ల క్రితం. అప్పుడు ఇంటర్ఫియర్ అయిన తర్వాత అలా ఎలా కుదురుతుందని చెప్పేసి దర్శకుడు అడ్డం తిరిగాడు, కాదు కూడదని చెప్పేసి రచయిత కూడా అలా అయితే మొత్తం కథ పాడైపోతున్నాడు. కానీ తప్పలేదు, చివరికి సినిమా బయటకు రావాలంటే వాళ్ళ మాట వినాల్సి వచ్చింది. చివరికి మీలాంటి పెద్ద మనుషులు ఎవరో కూర్చొని రాజీ చేస్తే సరే బాబు పెళ్ళిళ్ళ గురించి పక్కన పెడదాము, ఒక ఎన్నికల మటుకు పెట్టాల్సిందే అన్నారు. అట్లానే అదే సమయంలో ఒక సినిమాలో ఏదో హిందీ సినిమాలో దీనిలోనో చివరిలోకి వచ్చేప్పటికి 4 పెళ్ళిళ్ళు అవుతాయట. సో అట్లానే ఈ సినిమాలో కూడా చివరిలో ఒక 4 జంటలకు పెళ్ళిళ్ళు అయినట్టుగా, అంటే కనీసం 3 జంటలకల్లా పెళ్ళిళ్ళు అయినట్టు చూపించండి సార్, అది హిట్ ఫార్ములా అంటే సరే అని చెప్పేసి అది కూడా కలపాల్సి వచ్చింది. ఇలా మొత్తం కథ మొత్తం మార్చేసి సినారియో మార్చి కొత్తగా రాయాల్సి వచ్చింది. అప్పుడు కాస్త కాలేజ్ గర్ల్ అనే టైటిల్ కాస్త పక్కకు పోయి ప్రేమ విజయం అనే టైటిల్ పైకి వచ్చింది. అలా ఆ సినిమాకి ప్రేమ విజయం అనే టైటిల్ వచ్చింది. అలా ఇంటర్ఫియరెన్స్ అనేది ఆ రోజులోనే ఉందని అర్థమవుతుంది మనకి. గమ్మత్తు ఏంటంటే ఈ సినిమాలో మీరు ఇందాక అన్నారు కదా, మామూలు సర్వసాధారణంగా ఇప్పుడంటే శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి, ఆ మొదటి రోజుల్లో కొన్నిసార్లు శనివారాలు ఎక్కువగా రిలీజ్ అయ్యేవి, శనివారం నుంచి శుక్రవారానికి వచ్చాం. కానీ ఈ సినిమా మాత్రం సోమవారం రిలీజ్ అయింది, 1936 జూలై 20 కరెక్ట్గా 90 ఏళ్ల క్రితం. ఇవాళ చూస్తే ఆ రోజు సోమవారమే, మళ్ళీ ఇవాళ సోమవారం అయింది. ఈ కథ కూడా చాలా, ఎందుకంటే సినిమా ప్రింట్ లేదు ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి, పాటల పుస్తకం లేదు, వాటి సంగతి దేవుడు అరుగు, కనీసం ఈ సినిమా గురించిన ఫోటోలు కూడా బయట ఎక్కడ మనకి అందుబాటులో లేవండి. మొన్న నిన్న మొన్నటి వరకు కొంత వెతికిన తర్వాత ఏదో 1-2 ఫోటోలు మటుకు దొరికితే నా పరిశోధన వ్యాసంలో పొందుపరిచాను. ఇందులో కథ కూడా ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక అబ్బాయి ఉంటాడు, అతను ఏదో పెయింటింగ్ నేర్చుకుంటూ ఉంటాడు, అతనితో పాటు ఉండేటువంటి ఒక అమ్మాయి, ఒక బాల వితంతు ఆవిడ, ఆవిడ కూడా ఆర్టిస్ట్గా నేర్చుకుంటూ ఉంటుంది. ఆ వితంతువుకేమో ఇతని మీద, ఇతని ఫ్రెండ్కి మీద ఒకళ్ళ మీద ప్రేమ కలుగుతుంది. అట్లా అంటే గమ్మత్తు దాదాపు 3 గంటలు ఉంటాయి సార్ దీనిలో. కథ మొత్తం చెప్తే మనకి టైం ఏదవుతుంది సరిపోదు కాబట్టి నేను చెప్పడం లేదు. నేను దీనిలోనే ఈ కథ తీసుకుంటే మీరు చూస్తే దీనిలో బాల్య వివాహంతో వచ్చే కష్టాల గురించి చెప్పారు, అలానే వితంతు పునర్వివాహం గురించి చెప్పారు, అలానే వివాహం జరిగినంత మాత్రాన వివాహానంతర ప్రేమలు ఉండవు అనుకోవడానికి లేదు, ఒక వెడ్లాక్లో ఇక్కడ ఉన్నా కూడా పక్కన ఒక మీద ఒక ఆకర్షణ కలగడం అనేది జరుగుతుంది అనే విషయం అప్పట్లోనే ఫస్ట్ సోషల్ ఫిలింలో ఆల్ దీస్ థింగ్స్ వర్ డిస్కస్డ్. అసలు మనకి ఇప్పుడు చూస్తే మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట, అది చెప్పారు. అలానే ఒక ముసలివాడికి 3వ పెళ్లి కింద 4వ పెళ్లి కింద మీరు కట్నం డబ్బుల కోసం చేయడం అనేది ఎంత తప్పు అనే మాట చెప్పారు. స్త్రీ స్వేచ్ఛ గురించి, స్వాతంత్రం గురించి మాట్లాడారు. సరే దానిలో కొంత లోటుపాట్లు ఉన్నా కూడా వాళ్ళు చెప్పిన విధానంలో మొత్తం మీద ఇటువంటి అనేక అంశాలు తీసుకొని ఒక 3 గంటలకు మధ్య జరిగేటువంటి ప్రేమ పెళ్లి కథ కాబట్టి చివరికి టైటిల్ జస్టిఫికేషను ప్రేమ విజయం అనే మాటని టైటిల్ జస్టిఫికేషను జరిగిందనమాట.
0: ఇంకా మాట్లాడుకుందాం, అసలు ఈ సినిమా 1 మంత్లోనే ఫినిష్ చేశారంట, అలాగే ఒక వివాదం కూడా ఉంది. ఇంకా సంగీత దర్శకులు, ఏ రచయితలు వీళ్ళందరి గురించి శ్రీ రెంటాల జయదేవ్ గారు మనతో షేర్ చేస్తారు. స్టేట్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్

చాయ్తో హాయిగా ఉండి వింటున్నారు. స్టూడియో క్లాక్ అవడం 5:27 క్రాస్ చేసి 35 సెకండ్స్ అవుతోంది. తెలుగు సోషల్ తెలుగు మూవీ రిలీజ్ అయ్యి ఈ రోజుకి జూలై 20కి 90 ఇయర్స్ కంప్లీట్ అయింది. అలాగే సార్ అన్నట్టు సోమవారమే అది రావడం నిజంగా యాదృచ్ఛికమైన చాలా హ్యాపీగా ఉంది. ఆ సినిమా గురించి మనం ప్రేమ విజయం సినిమా గురించి విశేషాలు మాట్లాడుకుంటున్నాం రెండాల జయదేవ్ గారితో. సరే

చేస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: చాయ్ తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ యువరాజ్ నాగ్. చాయ్ తో హాయ్ కబుర్లు కార్యక్రమంలో నిజంగా కబుర్లు ఈరోజు చాలా హాయిగా ఉన్నాయి సార్. ఈ సినిమా జస్ట్ 1 మంత్లోనే ఫినిష్ అయిందని మీరు చెప్పారు. నేను మీ బుక్ కూడా చదివాను, అలా మీ ఆర్టికల్ చదివాను. గుడిలో షూటింగ్ అయినప్పుడు కూడా ఏదో వివాదం జరిగిందని కూడా విన్నాను. అసలు ఈ సినిమాలో యాక్టర్స్ ఎవరు, అంటే హీరో హీరోయిన్స్ ఎవరు, ఎవరు చేశారు, మ్యూజిక్ సంబంధించి అలాగే గేయ రచయితలు ఎవరు, ఎవరితో పాడిచ్చారు, ఇలాంటి విశేషాలు ఉంటే వినాలని ఉంది. ప్లీజ్ మా కోసం చెప్పరా?
1: నిజమేనండి. అంటే యాక్చువల్గా ఈ సినిమాకి నటీనట్ల విషయానికి వస్తే కనుకండి, ఇప్పుడు మనకు తెలిసిన నటీనట్లు వాళ్ళెవరు కూడా మనకి ఇప్పుడు పేర్లు తెలియవు. నిజానికి ప్రభల కృష్ణమూర్తి గారని ఆయన, అప్పట్లో ఉన్న ఆయన దీనిలో హీరో కింద చేశారట. హీరోయిన్ ఒకళ్ళేమో వివేక రంగారావు గారిని, ప్రసిద్ధ సినీ పరిశోధకులు ఆయన ఉన్నారు. ఆయన మాటలో చెప్పాలంటే దాంపత్యం అని ఒక సినిమా వచ్చింది, ఎన్టీఆర్ గారిని ఇంట్రడ్యూస్ చేసిన నిర్మాత సి కృష్ణవేణి గారు తీసిన సినిమా. ఆ దాంపత్యం సినిమాలో హీరోగా విజయ్ కుమార్ని ఒక అతను వేశాడు. అతని తల్లి ఈ 1950లో వచ్చిన ఆ సినిమాలో హీరో తల్లి, ఈ 1936 సినిమాలో హీరోయిన్ అని చెప్పేసి ఆయన చెప్పారు. బట్ వేరే వాళ్ళని అడిగితేనేమో కృష్ణవేణి గారి అమ్మాయి వాళ్ళు మటుకు అవి కాదంటున్నారు. ఎనీవే, మొత్తానికి అది పక్కన పెడితే కనుక హీరోయిన్ ఎవరిని పక్కన పెడితే, మిస్ గుంటూరు భానుమతి అని ఆ రోజుల్లో ఆవిడ, అట్లనే బి రాజ్యలక్ష్మ భాగవతారని ఒక వితంతు పాత్ర కోసం స్వయంగా ఒక వితంతు చేతన వేయించారు ఈ సినిమాలో. అట్లానే పి రామారావు, మిస్ నూకరాజు, మిస్ రాజ్యం, అట్లానే ఎం రామచంద్రమూర్తి, కొచ్చలకోట రంగారావు గారు, వీళ్ళందరూ కూడా ఈ సినిమాలో చేశారు. అన్నిటికంటే ముఖ్యమైన ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమాలో చిన్న పాత్ర చేసిన ఆవిడ ఒక ఆవిడ ఉంది, జవ్వాది గంగాధరత్నం అని. అనేక సినిమాల్లో తర్వాత రైతు బిడ్డ, కీలుగుర్రం, మల్లీశ్వరి, పెళ్లి చేస్తుడు అవన్నీ చేశారు. కానీ ఇవాళ తరానికి తెలియాలంటే జంధ్యాల గారి కలర్ సినిమా శ్రీవారి శోభనంలో అలక పానుపు ఎక్కనేలా చిలిపి గోరింక పాటలో ఒక ముసలావిడ వచ్చి కనపడుతుంది. ముసలి గొంతులో జానక్ గారు పాడడం కూడా మనం మొన్న, ఆ ముసలావిడే ఈ సినిమాలో నటించింది. 1930-ల 1990-ల క్రితం జవ్వాది గంగారత్నం గారు ఆవిడ నటించారు. సరే, అట్ ది సేమ్ టైం మీరు ఇందాక ఇంకోటి కూడా అడిగారు, ఈ సినిమాకి చేసిన సంగీతం గురించి, అంటే జరిగిన గొడవ గురించి మాట్లాడుకునే ముందు సంగీతం గురించి కూడా. పాటలు ఇందాకే చెప్పినట్టుగా వేదుడు సత్యనారాయణ శాస్త్రి గారు రాశారు పాటలు, డైలాగ్స్ అవన్నీ కూడా. సంగీతం వచ్చేటప్పటికి, అప్పటికి సంగీతము ప్రధానంగా హిందీ సినిమాల సంగీతాన్ని ఎక్కువగా అనుసరించేవాళ్ళు. పార్సీ నాటకాల ప్రభావం కావచ్చు, హిందుస్థానీ బాణీల్ని ఎక్కువగా ఆ మట్టుల్ని వాడేవాళ్ళు. ఈయన కృత్తివెంట నాగేశ్వరరావు గారు తెలుగు సంస్కృతి వీటిని ప్రతిబింబించాలి, ప్లస్ పైగా తెలుగు సినిమా సోషల్ సినిమా తీస్తున్నాం కాబట్టి అని చెప్పేసి ప్రత్యేకించి అప్పటికి ఆయనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి మునుగంటి వెంకటరావు పంతులు గారిని, కాకినాడలో ఉంటారు ఆయన సుప్రసిద్ధులు.

0: ఆ రోజుల్లోనే ఆయనకి గాయక సామ్రాట్ అని పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు లాంటి వాళ్ళు ఆయనకి బిరుదిచ్చారు అనమాట. ఆ పెద్ద గురువు గారు సంగీత విద్వాంసులు. ఆయన శిష్యులు ఎవరో చెప్తే మీకు ఆశ్చర్యపోతారు, ఓలేటి వెంకటేశ్వర్ గారు, ఆల్ ఇండియా రేడియో, ఈమెన శంకర శాస్త్రి గారు ఆయన శిష్యులు, అట్లనే టీకే యశోదాదేవి గారు, అట్లనే వింజమూరి సిస్టర్స్, వింజమూరి అనసూయ సీతాదేవి గారు కూడా మునిగంటి వెంకటరావు పంతులు గారి శిష్యులే. మునిగంటి వెంకటరావు పంతులు గారు సాక్షాత్తు త్యాగరాజస్వామి పరంపరలో, శిష్య పరంపరలో ఐదవ తరానికి చెందినటువంటి మునుగంటి శ్రీరాములు గారి అబ్బాయి అనమాట. కాకినాడలో ఆ రోజుల్లోనే సంగీత విద్వత్ సభని పెట్టడము, పెద్ద మ్యూజిక్ కాలేజీ నడపడము, మ్యూజిక్ పాఠశాల ఉచితంగా నేర్పడం, అన్నీ చేసిన గొప్ప వ్యక్తి. వాళ్ళ కొడుకు కూడా మునిగంటి శ్రీరామూర్తి గారు అని చెప్పేసి ఆయన గానకళ అనే ఒక పత్రిక, తెలుగులో వస్తున్నటువంటి ఏకైక సంగీతం కళల గురించి వస్తున్న ఏకైక పత్రిక, ఇవాళకి దాదాపు 70 ఏళ్ళుగా నడుస్తున్న పత్రిక అనమాట గానకళ. కాకినాడ నుంచి వాళ్ళ మనవడు ఇప్పుడు ఉన్నారు, ఆయన పేరు కూడా మునిగంటి వెంకటరావు పంతులు పేరు మీదే, మునిగంటి వెంకట్ అంటారు ఆయన్ని, కాకపోతే వాళ్ళందరూ ఉన్నారు. ఆయన ఈ సినిమాకి సంగీతం అందించారు అనమాట. నేను ఎందుకు చెప్పానంటే, నేను సాక్షాత్తు వింజమూరి అనసూయాదేవి గారిని ఇంటర్వ్యూ చేస్తే ఆవిడ చెప్పింది, మా గురువు గారు ఈ సినిమా కోసం ఎక్కువగా శివరంజని రాగంలో ఎక్కువ బాణీలు కట్టారు, ప్లస్ ఆయన కూడా పాట పాడారు, ఒక వేషం కూడా వేశారు మునిగంటి వెంకటరావు పంతులు గారు ఈ సినిమాలో. ప్లస్ ఆ పాటలు కూడా, అంటే నేను పాడలేను కానివ్వండి, ఆవిడ నాకు అప్పుడు పాడి వినిపించారు, ఏటికి ఈ మగవారలు అనే ఒక పాట, అట్లనే పాడు స్వార్థములు అనుమానాలు మాయోపాయులు మగవారు అనేది ఇంకొక పాట, అట్లనే ఇంకొకటి చీకటుల పాలేనా ఈ కలువ బ్రతుకింక, ఈ మూడు పాటలు ఆవిడకి గుర్తున్నాయి. నేను ఇంటర్వ్యూ చేసిన, అంటే నా పరిశోధన 25 ఏళ్ళు సాగింది కాబట్టి 15 ఏళ్ల క్రితం నేను ఆవిడ బతికున్నప్పుడు నేను చేసిన ఇంటర్వ్యూలో, నాకు ఆడియో రికార్డులో కూడా ఉంది, ఆవిడ చెప్పిన సంగతుల్ని నేను ఇవాళ మీతో పంచుకుంటున్నాను అనమాట.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మాట్లాడుకుందాం, ఇంకా విశేషాలు అయిపోలేదు, కబుర్లు అయిపోలేదు, స్టూడియో క్లాక్ టైం 5:40 అయింది ఎగ్జాక్ట్గా, ఇంకా మాట్లాడుకుందాం. 5:50 దాకా కబుర్లు ఇలాగే కంటిన్యూ అవుతాయి, మీరు ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బీ, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఛాయ్తో హాయ్ కబులు వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం సినిమాల గురించి చాలా విశేషాలు నేనైతే విన్నాను, బట్ మీరు చెప్పిన విషయాలు మాత్రం నాకు ఎక్కడా దొరకలేదు. ఈ సినిమా గురించి ఇంకా చాలా తెలుసుకోవాలనుంది. ఒకవేళ ఈ సినిమా రీమేక్ చేస్తే ఎట్లాంటి విషయాలు మనకు ఉండొచ్చు, అంటే రీమేక్ చేసే కథ ఇందులో ఉందా, ఇంకా ఏదన్నా కొత్త కొత్త విశేషాలు ఇందులో జరిగినవి మాకేమన్నట్టు షేర్ చేస్తారా?
0: అంటే నిజానికి అంటే 1936 నాటి సినిమా కాబట్టి ఇప్పుడు రీమేక్ చేస్తే అది ఇప్పటి పద్ధతులు తగ్గట్టుగా మార్చుకోవాల్సి వస్తుంది కానివ్వండి. అప్పటి సెన్సిబిలిటీస్ వేరు, ఇప్పటి సెన్సిబిలిటీస్ వేరు. అప్పుడు సమాజం ఎదుర్కొన్న ఇప్పుడు బాల్య వివాహాలు మనం చూడడం చాలా తగ్గిపోయింది కాబట్టి, కట్నంకి సంబంధించిన అది కూడా ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు తగ్గింది కాబట్టి ఇప్పుడు దాన్ని వేరే రకమైన ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సరే, ఆ సంగతి పక్కన పెడితే గనక నిజానికి ఈ సినిమాకి జరిగిన కథలో కూడా చాలా, అసలు ఆ షూటింగ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారనమాట. ఒకే ఒక పాత 1.5 మంతే టైం ఉంది, 1.5 నెలల్లో మళ్ళీ వాళ్ళకి ఆ బాంబే వాళ్ళకి కెమెరా ట్రక్ అన్ని ఇచ్చేసేయాలి, ఈ ద్వారకానాథ్ గారితో పాటు వచ్చినటువంటి ఇచ్చేయాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే కుప్ప కాంట్రాక్ట్ 3 నెలలకు తెచ్చుకున్నారు, 1.5 నెల వేస్ట్ అయిపోయింది సేతుబంధనం సినిమాకి, మిగిలిన 1.5 నెలలో ఇది పూర్తి చేయాలి. సో

0: గుర్తుపెట్టిన ఆయన గారి మీద కొంత ప్రెషర్ పడింది ఆయన, కానీ హడావిడి హడావిడిగా చేస్తూ వచ్చారు. ఒకే ఒక పాత మోడల్ బేబీ ఫీట్ కార్తో షూటింగ్ మొత్తం చేయాల్సి వచ్చిందట. అదే మధ్య మధ్యలో ఆగిపోతూ ఉండేట. దాన్ని అవుట్డోర్ షూటింగ్ తీసుకెళ్ళినా, టెక్నీషియన్ తీసుకెళ్ళినా, మేనేజర్లు ఏదన్నా బజార్కి వెళ్ళి ఏదన్నా సామాన్లు తీసుకురావాలన్నా అది ఒకటే దిక్కు. దాంతో చాలా కష్టపడాల్సి వచ్చిందట. చాలా పొదుపుగా సినిమా తీయాల్సి వచ్చింది. తీసి నెల రోజుల్లో షూటింగ్ ముగించారు. 25,000 దాటకుండా సినిమా తీద్దామని అనుకుంటే ఆ రోజుల్లో చివరకు 30,000 కాస్త అటు ఇటుగా సినిమా పూర్తయిందట. రిఫ్లెక్టర్ల వేడికి గుర్తుపెట్టి నాగేశ్వరరావు గారికి ఒళ్ళంతా కొంత సెగ్గడ్డలు వచ్చి కొంచెం ఒంట్లో బాగాలేక పరిస్థితి కూడా వచ్చిందట. కానీ ఇక్కడే ఒక చిన్న విశేషం ఏంటంటే, ఆ రోజుల్లో అంటే ఇది జరిగిందంతా కూడా మద్రాసులో కాబట్టి, మద్రాసులో ప్రసిద్ధమైన గుళ్ళు రెండండి, మైలాపూర్లో కపాలీశ్వర స్వామి గుడి, అట్లానే ట్రిపుల్ కేని అండ్ తిరువళ్ళి కేని, దానిలో పార్థసారథి స్వామి గుడి. ఈ రెండు కూడా కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి గుళ్ళు అనమాట. అందుకని అక్కడ వాళ్ళందరూ చాలా శైవులేమో కపాలీశ్వర స్వామి గుడికి, వైష్ణవులేమో పార్థసారథి గుడికి తప్పనిసరిగా వెళ్తారు. అటువంటి పార్థసారథి గుడిలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ సినిమా షూటింగ్ జరిగితే పెద్ద గొడవ ఏమైందంటే, అంటే అప్పటి పరిస్థితి మీరు ఆలోచించండి, 90 ఏళ్ల క్రితం ఒక సినిమా షూటింగ్ అసలు ఆలయం దగ్గర ఎక్కడ ఎలా చేయనిస్తారు అనో పెద్ద గొడవ అయ్యి, అప్పట్లో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి దీని మీద ఒక పెద్ద తీర్మానం చేసి ఎలా అనుమతించారని ముందా రీళ్లు కాల్ చేయాలని చెప్పేసి గొడవ అయింది. ఆ రోజులండి మొదటి సోషల్ తెలుగు సోషల్ సినిమాకి జరిగినటువంటి ఇబ్బందులు ఇలాంటివన్నీ అనమాట. జరిగితే వెంటనే చివరికి ఏదో కాళ్ళుగడ్డ ముచ్చుకుంటే చివరికి వదిలిపెట్టి ఆలయాన్ని సంప్రోక్షణ చేశారు. అంటే ఆలయ శుద్ధి కార్యక్రమం, సినిమా షూటింగ్ అంటే సినిమా మీద తప్పు అనే ఫీలింగ్, సినిమా మీద అప్పటికున్నటువంటి ఒక లోకోభావం కావచ్చు, అప్పటికి సమాజంలో ఉన్న పరిస్థితులను కానీ చెప్పడం కోసం నేను విషయాలు చెప్తున్నాను. అంటే ఒక ఇంట్రెస్టింగ్ గా మనకి ఇవాళ మనం 90 ఏళ్ళ వెనక్కి సంగతి చూసుకుంటే ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం అనమాట. అప్పటికున్నటువంటి ధార్మిక విశ్వాసాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇలాంటి వివాదాల మధ్య ఆ సినిమా రిలీజ్ అయింది. సరిగ్గా ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కూడా వీటికి మంచి క్యాప్షన్స్ అవన్నీ పెట్టారు. పుక్కిటి పురాణాల ఫిల్మ్స్తో విసిగిపోయిన ఆంధ్రులకు ఒక కొత్త కానుక, ఒక కళోపహారం అంటూ ఈ సినిమాకి పబ్లిసిటీ చేశారు. విజ్ఞానము, ఎన్నికల వ్యామోహము, దేశభక్తుని త్యాగము, స్త్రీలు హక్కులను సమర్థించుకునడము, బలవద్వివాహముల పరిణామము, ఇవన్నీ కూడా ఈ సినిమాలో చూపించామని చెప్పేసి
1: చాలా బాగా పబ్లిసిటీ చేసినట్టున్నారు
0: చేశారు. కాకపోతే ఇవాళ విచిత్ర దౌర్భాగ్యం ఏంటంటే, ఆ సినిమాకి సంబంధించిన సరైన సమాచారం కూడా ఇప్పుడు ఈ పరిశోధన చేస్తున్న క్రమంలో నేను తీసుకొచ్చిన ఈ కొద్దిపాటి సమాచారము కానీ ఆ సినిమాకి సంబంధించిన పూర్తి స్థాయి స్టిల్స్ కానీ వివరాలు కానీ కూడా ఎక్కడ అందుబాటులో లేవు. అది తెలుగు సినిమా చరిత్రకి ఒక రకంగా ఒక మన మొట్టమొదటి సాంఘిక చిత్రం ఏమిటో మనకి తెలియాలి కదా, అది ఒక లోటు అని చెప్పుకోవాలి.
1: ఇంకా మాట్లాడుకుందాం, ఈ సినిమాకి హైదరాబాద్ కూడా లింక్ ఉందని చెప్పారు సార్ ఇంతకుముందు మాట్లాడేటప్పుడు. రెంటాల జయదేవ్ గారిని అడిగి ఆ విషయం కూడా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: మీరిటూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మనతో పాటు రెంటాల జయదేవ్ గారు ఉన్నారు స్టూడియోలో. ఆయన అడిగి ప్రేమ విజయం గురించి ఇంకొన్ని విశేషాలు తెలుసుకుందాం సార్. హైదరాబాద్కి ఈ సినిమాకి లింక్ ఉందని ఇంతకుముందు మీరు మాటల్లో చెప్పారు నాకు. డెఫినెట్గా ఆ విషయం గురించి మా శ్రోతలకు చెప్పాలి. అలాగే సోషి ఫిలిం స్టార్ట్ అయ్యి 90 ఏళ్ళు అయింది ఈ రోజుకి, జూలై 20 ఎగ్జాక్ట్గా సోమవారం లక్కీగా. అప్పటి నుంచి ఇప్పటిదాకా సోషల్ ఫిలిం ఎలా పరిణామం చెంది అప్పటి నుంచి ఇప్పటిదాకా? అండ్ వన్ మోర్ నా క్రూషియల్గా అడుగుతున్న క్వశ్చన్ ఇది, అసలు రిజల్ట్ ఇప్పుడంటే బాక్సాఫీస్ బద్దలు అయింది అది అంటూ ఉంటారు కదా, అప్పట్లో ఎలా ఉంది అసలు బాక్సాఫీస్ బద్దలు అలాంటివి ఉన్నాయా, రిజల్ట్ ఏంటి?
1: ఈ ప్రేమ విజయం సినిమా అప్పట్లో 6 ప్రింట్లు తీసి నిజానికి చాలా కొద్ది సెంటర్లోనే రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పుడు అప్పుడు ఇన్ని అనేక ఇబ్బందుల మధ్య తీసిన సినిమా కాబట్టి కొంచెం రికార్డింగ్లో కూడా

0: టాకీ మొదటి రోజుల్లో వచ్చిన రోజులు కదా. సో రికార్డింగ్ కూడా సరిగ్గా రాకపోవడము, వాటితోటి సౌండ్ బాగాలేదని, కొంచెం సౌండ్ సింక్రనైజ్ కాలేదని చెప్పేసి మాట పెదాల కదలికలకి సౌండ్కి కొంత విమర్శలు వచ్చినాయి. సో బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ ఈ సినిమాకి పెద్దగా జరగలేదు అని ఒక వెర్షను, విమర్శకులు కూడా పెద్ద దీన్ని ఆదరించలేదు. కాకపోతే మొట్టమొదటిసారిగా సోషల్ తెలుగులో రావడం, ఎందుకంటే 1935లోనే తమిళంలో వచ్చింది. నిజానికి టాకీల్లో తమిళం కంటే ముందు మనం భక్త ప్రహ్లాద పూర్తి తెలుగు టాకీ తీసిన వాళ్ళం మనం. కాళిదాసులో కూడా మొత్తం పూర్తి స్థాయి డైలాగులు తెలుగే కాబట్టి ఆ రకంగా మనం ముందున్నాం. సోషల్లో మటుకు తమిళ వాళ్ళు మనకంటే 35లోనే వాళ్ళది రావడం, మన తర్వాత ఆ తర్వాత మన దగ్గర వచ్చింది. అంటే షూటింగ్ 35 అంటే 34లో ఈయన అనుకున్నారు, బట్ ఈ సినిమా షూటింగ్ వీళ్ళు తీయడం 36లోనే స్టార్ట్ అయింది. ఇండియన్ ఆర్ట్ సినీ టోన్ కింద బ్యానర్ మారిన తర్వాత స్టార్ట్ అయింది. తర్వాత అదే సమయంలో కన్నడంలో కూడా సోషల్ టాకీ మన సినిమా రిలీజ్ అయిన ఒక నెల రోజులకల్లా కన్నడంలో సంసార నౌక అని బీఆర్ పంతులు, అంటే కర్ణ ఆ సినిమాలన్నీ తీసిన దర్శకుడు, ఆయన నటించారు. అది కూడా సంసార నౌక అని, అది కూడా ఒక డ్రామా. అంటే తెలుగులోనూ తమిళంలోనూ కన్నడంలోనూ వచ్చిన మూడు ఫస్ట్ సోషల్స్ కూడా నాటకాల నుంచే రూపొందాయి. అది ఒక ఆసక్తికరమైన విషయము. అట్లానే ఆ రోజుల్లోనే ఈ సినిమాకి ఈయనకి అనుకున్న పారితోషికం దర్శకుడికి ఇవ్వకపోవడం కూడా పెద్ద గొడవైంది. దాని మీద ఆయన కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కోర్టుకు వెళ్ళాడు కూడా ఆయన. రెమ్యూనరేషన్ ప్రాబ్లం అనేది ఫస్ట్ టైం సినిమా హిస్టరీలో, తెలుగు సినిమా హిస్టరీలో 90 ఏళ్ల క్రితమే ఫస్ట్ సోషల్ ఫిల్మ్కే వచ్చిందని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత చివరికి ఒక కాంప్రమైజ్ అయ్యి ఆయన, బాబు నాకు పర్సంటేజ్ అక్కర్లేదు, నాకు ఆయన ఖర్చులనే వెండి బాబు అని చివరికి పాపం దర్శకుడు కాంప్రమైజ్ అయ్యాడు. చివరికి ఆయనకి ఏదో ఇచ్చి వదిలించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఆ సినిమాల వైపు, ఎందుకు మీరు ఇందాక హైదరాబాద్ గురించి అడిగారు కాబట్టి, ఆ తర్వాత ఆయన నిజానికి సినిమాలు తీయాలని కూడా మళ్ళీ ప్రయత్నించారు కూడా ప్రయత్నించారు. 1940 ప్రాంతంలో మన హైదరాబాద్ సంస్థానంలో, గద్వాల్ సంస్థానంలో, హైదరాబాద్ స్టేట్లో గద్వాల్ సంస్థానంలో ప్రత్యేకించి ఆయన్ని పిలిపించారు కూడా. గద్వాల్ మహారాణి కూడా ఆయనకి ఒక కొత్త ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ పెట్టడానికి సహాయం చేస్తానని అన్నారు. ఇక్కడ 2 సంవత్సరాల పాటు 1942 దాకా ఇక్కడ ఉండి ఆయన ఒక 2 డ్రామాలు కూడా అక్కడ స్థానికుల చేత తయారు చేయించి వేయించి, ఈ కాలేజ్ ఎక్స్ కాలేజ్ గేళ్ళు అట్లానే రాధాకృష్ణ అని ఇంకో నాటకం కూడా తయారు చేయించి వేయించారు. బట్ కానీ అనుకోని పరిస్థితుల్లో ఆ కొత్త ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ రూపుదిద్దుకోలేకపోయింది. ఒకవేళ కనుక రూపుదిద్దుకొని ఉండుంటే 1940-41 నాటికే హైదరాబాద్ సంస్థానంలో తొలి తెలుగు సినిమా ప్రొడక్షన్ కంపెనీ ఇక్కడ స్టార్ట్ అయి ఉండేది. ఇక్కడ నుంచి ఒక తెలుగు సినిమా అప్పుడే 1940లోనే వచ్చి ఉండేదని వేసేది. ఇంకొక చిన్న విషయం కూడా నేను చెప్పి ముగిస్తాను. ఈయన కృత్తివెంటి నాగేశ్వరరావు గారి అబ్బాయి కృత్తివెంటి హరనాథ్ అని చెప్పేసి ఆయన సౌండ్ రికార్డిస్ట్, కొన్ని సినిమాలు చేశారు, సౌండ్ రికార్డిస్ట్గా పనిచేశారు. మన కళాతపస్వి కె విశ్వనాథ్ గారు, ఆయన ఇద్దరు కూడా వాహిని స్టూడియోలో సౌండ్ రికార్డింగ్ డిపార్ట్మెంట్లో కొలీగ్స్, వల్లభజోసుల శివరామ్ గారి దగ్గర పనిచేశారు. హర్నాథ్ గారు కూడా అనేక సినిమాలకి సౌండ్ రికార్డిస్ట్గా పనిచేసి గొప్ప సేవ చేశారు సినిమా రంగానికి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా చాలా ధన్యవాదాలు. ఫిలిం జర్నలిస్ట్, తెలుగు సినిమా చరిత్రకారుడు, పరిశోధకులు, విమర్శకులు, హిస్టోరియన్ ఆఫ్ తెలుగు సినిమా శ్రీ రెంటాల జయదేవ గారితో మనం 90 ఏళ్ల సినిమా చరిత్ర గురించి, ఆనాటి విశేషాల గురించి, ఆనాటి వివాదాల గురించి, ఆనాటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి అన్నిటి గురించి మాట్లాడడం. సార్, మీకు ఇంకోసారి 2011 ఫిలిం జర్నలిస్ట్ నంది అవార్డు వచ్చినందుకు, అలాగే తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ మన మీరు రాసిన బుక్ మన సినిమా ఫస్ట్ రీల్కి వచ్చినందుకు మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. మా స్టూడియోకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఇప్పుడు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: की कोशिश की, जिसके बायस दोनों ऐवान की कार्रवाई कल तक के लिए मुलतवी कर दी गई. केशु मेमोरियल एजुकेशन सोसाइटी के 86वें यौम तासीस तकरीब के खिताब करते हुए तेलंगाना के गवर्नर शिवप्रताप शुक्ला ने तुलबा पर जोर दिया कि कौमी फरीजा को अव्वलीन तरजीह दें, मंशिया से दूर रहें और तरक्की याफ्ता भारत की तामीर में अपना मौसर किरदार अदा करें. गवर्नर ने सोसाइटी की जानिब से इकदाम पर तालीम के फरोग की तवील खिदमात को सराहते हुए कहा कि हकीकी तालीम सिर्फ इल्म हासिल करने का नाम नहीं बल्कि नौजवानों में किरदार, नज्म ज़ब्त और जज्बा हमदर्दी पैदा करने का जरिया भी है. तेलंगाना के वजीर आला रेवंत रेड्डी कल से कोडंगल हलके का 2 रोज़ा दौरा करने वाले हैं ताकि इलाके में जारी तरक्याती मनसूबों का जायजा लिया जा सके. अपने दौरे के दौरान वजीर आला रेवंत रेड्डी हकीमपेट गांव में कायम एजुकेशन हब का मुआयना करेंगे, जिसके बाद शाम 5 बजे हलके की तरक्की का जायजा लेने के लिए सरकारी अफसरान के साथ एक तफसीली जायजा इजलास मुनक्किद करेंगे. कोडंगल में शब बसरी के बाद अगली सुबह मुकामी लीडरों और ब्लॉक लेवल एजेंट्स के साथ SIR के अमल का जायजा लेंगे. SIR के अमल का

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: రాము రాథోడ్, అదితి భావరాజ్ పాడిన పాట విన్నారు. బ్యాండ్ మేళం సినిమా కోసం చంద్రబోస్ రచన, విజయ్ బుల్గానిన్ సంగీతం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:10. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ఖమ్మం జిల్లాలో 300 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం వల్ల రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. వర్షాభావ పరిస్థితుల నిర్వహణ, ఉద్యోగాల హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు విమర్శించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై బీజేపీ ప్రతినిధి బృందం రాష్ట ఎన్నికల ప్రధాన అధికారికి ఈరోజు ఫిర్యాదు చేసింది. వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించినప్పుడే రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా అంజనాపురంలో 300 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గోద్రెజ్ సమీకృత ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రైతుల ఆదాయం పెరగాలంటే సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ వంటి అధిక ఆదాయం ఇచ్చే వాణిజ్య పంటల సాగువైపు మళ్లడం అవసరమన్నారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు చేపట్టే రైతులకు 4 సంవత్సరాల కాలంలో ఎకరాకు సుమారు 52,000 రూపాయల వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడటంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్లతో కలిసి ప్రస్తుత వర్షాభావ పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల వ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటి నిల్వల తగ్గుదల, వర్షాభావ పరిస్థితుల గురించి చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి 2 రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్థానికంగా జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన సమీక్షిస్తారు. రేపు హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషనల్ హబ్ను సందర్శించిన అనంతరం సాయంత్రం 5 గంటలకు నియోజకవర్గ పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మరుసటి రోజు ఉదయం స్థానిక నాయకులు, బ్లాక్ లెవెల్ ఏజెంట్లతో ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియపై సమావేశం జరుపుతారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కళాభవన్లో టీజీఆర్టీసీ ఉద్యోగుల సహాయ పథకం కింద

0: దివంగత నర్సంపేట డిపో డ్రైవర్ కోలశంకర్ కుటుంబానికి 90,85,000 రూపాయల చెక్ను అందజేశారు. డ్రైవర్ కుటుంబానికి నివాస గృహంతో పాటు ఆయన కుమారునికి ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చిన మంత్రి సంస్థలోని సమస్యలను ప్రభుత్వం క్రమపద్దతిలో పరిష్కరిస్తోందని తెలిపారు. ఆర్టీసీ సేవలను ఎంఎంటీఎస్ మెట్రో నెట్వర్క్లతో అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రాబోయే యూనియన్ ఎన్నికల తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో నిరసనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు నిరసనకారుల నుంచి ప్రతిపాదన వచ్చిందని, ఈరోజు ఉదయం 11:50 నుంచి చర్చలు కొనసాగుతున్నాయని ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. స్నేహపూర్వక వాతావరణంలో సమావేశం జరిగిందని, వారి ప్రతినిధి బృందంతో ప్రాథమికంగా చర్చించామని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల నిర్వహణ, ఉద్యోగాల హామీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారకరామారావు విమర్శించారు. తెలంగాణ భవన్లో బాన్సువాడ వ్యాపారవేత్త మొరిల్ శ్రీనివాస్ను తారకరామారావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయాన్ని నష్టాల్లోకి నెట్టివేశారని, తీవ్ర కరువు పరిస్థితుల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. 70,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి వాటిని నెరవేర్చలేదని తారకరామారావు ఆరోపించారు. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని, రైతులు ప్రజలను కాపాడేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. మహబూబ్నగర్ కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎల్నినో కంటింజెన్సీ సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ,
1: ఉన్న ఎల్ నినో ఇంపాక్ట్ ఏ మేరకు ఉన్నది, ఉన్న ఇంపాక్ట్ ని ఏ రకంగా అధిగమించాలి, రైతులని కాపాడుకోవాలి, ఆల్టర్నేట్ క్రాప్స్ కూడా ప్రోత్సహించాలి, సబ్సిడీస్, మైక్రో ఇరిగేషన్, దాంతో సహా త్రాగునీటి వ్యవస్థ, బోర్లు, బోర్ల రిపేర్స్, పైప్ లైన్ రిపేర్స్, పవర్ సప్లై, ఇవన్నిటిపైన సమీక్షించడం జరిగింది.
0: కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ 86వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశాభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వాలని, మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, అభివృద్ది చెందిన దేశ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విలువలతో కూడిన విద్యను అందించడంలో సంస్థ చూపుతున్న నిబద్దతను అభినందిస్తూ, నిజమైన విద్య కేవలం జ్ఞానాన్ని పొందడానికి పరిమితం కాదని, యువతలో క్రమశిక్షణ, దయాగుణాన్ని పెంపొందించాలని గవర్నర్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈరోజు ఉదయం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు గన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా అసోంలో బొగ్గు గన్ల రంగ అభివృద్ది, కొత్త బొగ్గు ఉత్పత్తి ప్రాజెక్టులు, గనుల అన్వేషణ, సహజ వనరుల వినియోగం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై ఇరువురూ చర్చించారు. రాష్ట్రంలో గనుల రంగానికి సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా, వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై బీజేపీ ప్రతినిధి బృందం ఈరోజు రాష్ట ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో ఈ నివేదికను సమర్పించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల ప్రభుత్వాల్లో ఐటీ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల ప్రజలు ఓట్లు నమోదు చేసుకోకుండా కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు బీఎల్ఓలపై ఒత్తిడి తెస్తూ అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. అర్హులైన పౌరుల రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న వారిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రధానంగా మున్సిపాలిటీల్లో తాగునీటి ప్రణాళికలపై మంత్రి స్థానిక ఎమ్మెల్యేలు అధికారులతో చర్చించారు. ఎల్నినో ప్రభావంతో ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 6 తడి పంటలను మాత్రమే పండించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లాలోని రైతులకు విజ్ఞప్తి చేశారు. మొండ్రాయి గ్రామంలో కూరగాయల క్షేత్రాన్ని కలెక్టర్ ఈరోజు సందర్శించి కూరగాయల పంటల సాగు తీరును పరిశీలించారు. తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటలను సాగు చేసే విధంగా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ భాగస్వామ్యంతో జాతీయ స్థాయి పరిశోధన వ్యాసాల పోటీని ప్రకటించింది.

0: ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, ఆడిట్ నివేదికల ఆధారంగా విధానపరమైన పరిశోధనలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పోటీని నిర్వహిస్తున్నారు. పూర్తికాల డిగ్రీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులు. అభ్యర్థులు తమ సొంత పరిశోధనా పత్రాన్ని పీడీఎఫ్ రూపంలో ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 30, 2026 మధ్య సమర్పించవచ్చు. వివిధ విభాగాల్లో విజేతలకు 1,25,000 వరకు నగదు బహుమతులు అందజేస్తారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రతికూల వాతావరణ పరిస్థితులపై నిజామాబాద్ కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో పాటు స్థానిక ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎల్నినో ప్రభావాలు, వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో సమర్థనం ట్రస్ట్ ఫర్ ద డిజేబుల్డ్ సహకారంతో ఈ నెల 22న కలెక్టరేట్లో ప్రత్యేక ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి ఎన్ పద్మ తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల పదో తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ అర్హత కలిగిన దివ్యాంగులు, నిరుద్యోగ యువత ఇందులో పాల్గొనవచ్చన్నారు. ఎంపికైన వారికి 3 నెలల ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అవసరమైన ధృవపత్రాలతో హాజరు కావాలని కోరారు. 4 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు వారి కోసం తకేడియా బయోఫార్మాసిటికల్స్ అభివృద్ది చేసిన దేశంలో మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ క్యూడెంగాను భారతదేశ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆమోదించారు. ఇన్ఫెక్షన్కు సంబంధించి ముందస్తు పరీక్ష అవసరం లేకుండా ఈ 2 డోసుల వ్యాక్సిన్ 4 రకాల డెంగ్యూల నుంచి దీర్ఘకాలిక రక్షణ కల్పిస్తుంది. హైదరాబాద్లోని బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్ పథకాన్ని మంత్రులు ప్రారంభించి బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో మొదటి విడతగా 1 లక్ష ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, పోషకాహారం అందించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఈరోజు జిల్లాలోని మొండ్రాయ్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి విద్యా బోధన, ఆహార నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టు టైం 6:20:32 అవుతుంది.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490-463-863.

0: అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజిషన్లో కృష్ణకాంత్ రాసిన పాట కూలీ సినిమా కోసం, సుభాషిణి అనిరుద్ధ్ రవిచందర్ గానం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. స్టూడియో క్లాక్ టైం 6:25 రాజేజీ 5 సెకండ్స్ అవుతుంది. శిల్పి ఎవరో పాట వచ్చేస్తుంది. యాజ్ నిజారు పాడిన పాట, సింగిల్ సినిమా కోసం శ్రీమణి రచన, విశాల్ చంద్రశేఖర్ సంగీతం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 04

0: 02324-0852 మరొక నంబర్ 2324-0856
1: మిన్నే దాటి వస్తావా
0: జనిరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: అనురాగ్ కులకర్ణి అక్షిత పోలా పాడిన పాట తమ్ముడు సినిమా కోసం, సింహాచలం మణిల, సాహిత్యం అంజనీస్ లోక్నాథ్, సంగీతం లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ పెంచినారు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

హలో నమస్తే ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్జే చేతన్. మీ ఫేవరెట్ వెన్నెలా ప్రోగ్రాంలు ఈవినింగ్ కాగానే చేతన్ ఏం చెప్తాడు, ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తాడు అని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మన లైఫ్ స్టైల్ గురించి ఉంటుంది, ఫిట్నెస్ గురించి ఉంటుంది, హెల్త్ గురించి ఉంటుంది, మెంటల్ హెల్త్ గురించి ఉంటుంది, అండ్ ఆల్సో అబౌట్ రిలేషన్షిప్స్. అంతా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, కాబట్టి మీరు హాయిగా ఫోకస్డ్గా వినండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది, అండ్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇవాళ నేను సెకండ్ పేరెంటింగ్ లేదా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మీ పిల్లలు పెరిగితే ఎలా ఉంటుంది, గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, ఈ టాపిక్పై మాట్లాడుతున్నానండి. ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఇంట్లో ఎంతమంది పిల్లలు పుట్టినా ఎక్కువ మంది ఉండేవారు, కాబట్టి పిల్లల పెంపకం కూడా పెద్ద కష్టంగా ఉండేది కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంటి పనులు, పొలం పనులు చేసుకున్నా పిల్లల పెంపకం మొత్తం అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్యలే చూసుకునేవారు. మన ముందు జనరేషన్ మొత్తం గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగినవారు, కానీ ఇప్పుడు అలా కాదు. గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడో ఊళ్ళల్లో ఉంటే పిల్లలు పేరెంట్స్ దగ్గర సిటీల్లో పెరుగుతున్నారు. అమ్మమ్మ నాన్నమ్మలే ప్రేమ కూడా పెద్దగా దక్కడం లేదనే చెప్పాలి. కానీ పిల్లల పెంపకంలో ఖచ్చితంగా గ్రాండ్ పేరెంట్స్ పాత్ర ఉండాలి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మనం చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి. ఒక జనరేషన్ ముందు నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే ఇంకా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. వెస్టర్న్ కల్చర్ అంటారో మరి ఈస్టర్న్ కల్చర్ అంటారో, కల్చర్ ఏదైనప్పటికీ కూడా మనం ఏంటంటే ఈ ఫ్యామిలీస్ ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి. వలస వెళ్లాల్సి వస్తుంది, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు చాలా మంది. పేరెంట్స్ని కూడా తీసుకు వెళ్ళలేరు. ఒక పార్ట్నర్ని అయితే ఒప్పుకుంటారు, వీసా ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అలాగే ఊళ్ళల్లో నుంచి వచ్చే వాళ్లకు సిటీలో స్థిరపడేదాకా టైం పడుతుంది. మరి వాళ్ల తల్లిదండ్రులు అక్కడ ఒక్కసారి ఊర్లో ఇన్ని సంవత్సరాలు పొలం పని చేసో ఏ ఒక వర్క్ చేసో అక్కడే ఉండిపోయి అక్కడ అలవాటు పడిపోతారు. పిల్లలతో పాటు రాలేరు. వాళ్ళ ఊరిపైన, వారి ఇంటిపైన వాళ్లకు మమకారం ఉంటుంది. రోజు కొన్ని అలవాట్లు అయి ఉంటాయి. వాళ్ళని చూడడం, వీళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, అలా మాట్లాడడం, జీవితం అలా సాగిపోతూ ఉంటుంది. సడన్గా రీలొకేట్ కావాలంటే ఆ పెద్దవాళ్ళు కూడా రీలొకేట్ కాలేరు. ఈ కొత్తగా మ్యారీడ్ కపుల్సో లేదా ఈ చిన్నపిల్లలు ఉన్న కపుల్సో ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది. వృత్తిరీత్యా వెళ్లాల్సి వస్తుంది, జాబ్, డబ్బు, కాబట్టి దే హ్యావ్ టు మూవ్. ఆర్మీ ఫ్యామిలీస్, మిలిటరీలో ఉన్న వాళ్ళకైతే ఇవి ఇంకా ఏంటంటే చాలా తరచుగా అవుతూ ఉంటాయి. ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉన్నా కానీ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెళ్లాల్సి వస్తుంది. స్కూల్స్ మారుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కల్చర్ షాక్ ఉంటుంది. కొత్త కల్చర్, డైవర్స్ కల్చర్ ఇవన్నీ చూస్తారు. దాంతో ఎంతో నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్దల పర్యవేక్షణ చాలా మటుకు ఉండదు. ఈ కాలంలో చూస్తే మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఆర్ వర్కింగ్. హస్బెండ్, వైఫ్ ఇద్దరు పనిచేస్తే

0: ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళు చూసుకోవాలి, అది పిల్లలకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మంచి స్కూల్స్ లో వేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళని ఇంకో కంట్రీకి పంపాలి, ఇలాంటివి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కాబట్టి బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్, ఒక నానీని పెట్టుకుంటారు, ఇంకెవరినో పెట్టుకుంటారు. బట్ జస్ట్ అండర్స్టాండ్, ఇది ఏంటి అంటే ఒక ఆబ్లిగేషన్ కింద అప్పటి వరకు పని పూర్తయితుంది, పబ్బం గడుపుకునే పనే. కానీ క్యాన్ అ నానీ బి అ గ్రాండ్ పేరెంట్? నో, దట్ పర్సన్ క్యాన్ నెవర్ బికమ్ అ గ్రాండ్ పేరెంట్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎందుకు పెరగాలో ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ చెప్తాడు. పిల్లలకు కేవలం ఒకవైపు గ్రాండ్ పేరెంట్స్ కాదు, రెండు వైపులా గ్రాండ్ పేరెంట్స్ తో బాండింగ్ ఉండాలి. అమ్మమ్మ తాతయ్యతో ఎంత మంచి బాండింగ్ ఉంటుందో నాన్నమ్మ తాతయ్యలతోనూ అదే బాండింగ్ ఉంటుంది. వారి పెంపకాల్లో పెరిగితే పిల్లలకు మంచి విలువలు తెలుస్తూ ఉంటాయి. రెండు వైపుల నుంచి వారికి ప్రేమ అందడమే కాకుండా ఆ ప్రేమ విలువ కూడా తెలుస్తుంది. ఇలా తెలిస్తే మంచిదే, గానీ చాలా మటుకు ఏంటంటే విమెన్ ఇన్ ద ఫ్యామిలీస్ అబ్బా మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉంటారండి, మా అమ్మే చాలా బాగా చూసుకుంటుంది అంటుంది. ఇన్ కపుల్స్ ఏంటంటే పేరెంట్స్ కొడుకు పిల్లల్ని బాగా చూసుకుంటారట, కూతురు పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. ఏదేమైనా వాళ్ళకే కాబట్టి అది బాగానే చూసుకుంటుంది. కానీ కోడలు వచ్చాక కొంచెం మారుతుంది. కోడలు ఏంటంటే ఎప్పుడు వాళ్ళ అమ్మ ఇంటికి పంపించాలి అనేది. ఇవన్నీ రిలేషన్షిప్ డైనమిక్స్, ఇవన్నీ కొంచెం మీరు వర్కౌట్ చేసుకోవాలి. మీకు ఇంట్లో ఎలా ఉంది, వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్, దట్ యూ హ్యావ్ టు వర్కౌట్. పేరెంట్స్ తమ పిల్లలను ప్రేమిస్తారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ మాత్రం అన్కండిషనల్ గా ఉంటుంది. వారి నుంచి పిల్లలకు ఎమోషనల్ సపోర్ట్ లభిస్తుంది, అంతేకాదు మంచి భద్రత కూడా లభిస్తుంది. పిల్లల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగడానికి సహాయపడుతుంది. పేరెంట్స్ ఆఫీస్ వర్క్ తో హడావిడిగా ఉంటారు, పిల్లలతో సమయం గడిపే ప్రయత్నం చేసినా కూడా అది మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కానీ టైర్డ్ అయి వచ్చాక వాళ్ళకి అంత ఫోకస్ ఉండదు, ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఆ ఎంతూజియాజం కూడా ఉండదు. ఏదో వీకెండ్ దొరికిందో సండే దొరికిందంటే ఇంటి పనులన్నీ చూసుకోవాలి, వాళ్ళకి పెండింగ్ వర్క్ ఏమన్నా ఉంటే చేసుకోవాలి, నెక్స్ట్ మండేకి ఏదేం చేసుకోవాలి, ఆ ప్రిపరేషన్స్ అన్నిటితో పిల్లలకు, ఎందుకంటే వాళ్ళ వరల్డ్ చాలా చిన్నది, ఇంకా ఎక్స్పోజర్ రాలేదు వాళ్ళకు. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్సే వాళ్ళ మొత్తం ప్రపంచం, అది కూడా లేకుండా ఉంటే దే ఫీల్ ఐసోలేటెడ్. అందుకే గ్రాండ్ పేరెంట్స్ ఇంపార్టెంట్ అంటారు. కానీ గ్రాండ్ పేరెంట్స్ తో సమయం ఎక్కువ గడిపే అవకాశం ఉంటుంది పిల్లలకి. వాళ్ళు మనకు లైఫ్ లెసన్స్ చాలా నేర్పిస్తారు, వారి అనుభవాలు పంచుకుంటారు, మంచి కథలు చెప్తారు, అవి పిల్లలకు భవిష్యత్తులో ఎక్కువగా సహాయపడతాయి. పేరెంట్స్ ఎంత సరదాగా ఉన్నా ఏదో ఒక సమయంలో పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తారు. కానీ గ్రాండ్ పేరెంట్స్ తో ఉంటే అలా ఉండదు. వాళ్ళు పిల్లలను ఎప్పుడు సరదాగా ఉంచాలని, నవ్వించాలని, అవసరమైతే గేమ్స్ కూడా ఆడతారు. వారితో బంధం బలపడుతుంది, మధురమైన జ్ఞాపకాలు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ నుంచి పిల్లలు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అమ్మలకు రాని ఎన్నో ట్రెడిషనల్ వంటలు గ్రాండ్ పేరెంట్స్ కి మాత్రమే తెలుస్తాయి. అదొకటే కాదు, గార్డెనింగ్ లాంటి ఎన్నో విషయాలు గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకు నేర్పిస్తారు. పిల్లలకు కుటుంబ విలువలు తెలవాలన్నా, వారికి ప్రపంచాన్ని విభిన్న కోణంలో చూడాలన్నా, అన్ని విషయాలు నేర్చుకోవాలన్నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగాల్సిందే. పెరిగే పిల్లలకి కొన్ని నేర్పించాలి. తల్లిదండ్రులు బిజీగా ఉంటే గ్రాండ్ పేరెంట్స్ అయినా ఆ విషయంలో చొరవ తీసుకుని వంట చేయడం, తోట పని వంటి పనులు చేయడం, ఫ్యూచర్లో ఎవరు ఇంట్లో లేని టైంలో వారు ఇబ్బంది పడకుండా అన్ని పనులు నేర్పించాలి. అదేవిధంగా వారు ఏ విషయంపై ఇంట్రెస్ట్ పడుతున్నారో, పెయింటింగ్, ఫిషింగ్ వంటి వాటిపై, ఇంకా ఏమన్నా హాబీస్ ఉంటే అలాంటి విషయాలను కూడా నేర్పించవచ్చు. అట్ ద సేమ్ టైం వారికి అనేక నీతి కథలు, సాంప్రదాయాలు, కుటుంబం చరిత్ర వంటివి చెప్పడం వల్ల అన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. దీంతో పాటు వాళ్ళ స్క్రిప్చర్స్, వాళ్ళ వాల్యూస్, ఎథిక్స్ కూడా నేర్పించవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే ఎదిగే పిల్లల్ని గ్యాడ్జెట్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వైపు దృష్టి మళ్లించి వాళ్ళని రియల్ లైఫ్ లో ఎంజాయ్ చేసేటట్టు చేయాలి. కలిసి ఆడడం, పాడడం, మాట్లాడుకోవడం చేయాలి. దీంతో వారి మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ నైతికత, మర్యాద, విలువలు నేర్పించడం చేయొచ్చు. దీంతోపాటు వారిని ఎప్పటికప్పుడు కంటిరెప్పల్లా కాపాడుకోవడం ముఖ్యం. వారి అనుభవాలను వీరికి కథలుగా చెబుతూ భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ తమ మనవళ్ళు మనవరాళ్లతో ఆడడం, ఇండోర్ గేమ్స్, పెయింటింగ్ వేయడం, ఇలా సరదా

బాగా ఏవైనా గేమ్స్ ఆడితే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ టుడే, ఓన్లీ విత్ ద ప్రామిస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ ప్లెజెంట్ టైమ్ మై డియర్ ఫ్రెండ్స్, బాయ్. Call or messages on 0951522703 9, that's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lumhe.venela, that's spice.lumhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

0: మీరు ఇంతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడెంట్ అట్లా టైం 6:50 క్రాస్ చేసి 50 సెకండ్స్ అవుతుంది. లేటెస్ట్ డ్రైవ్ టైం హిట్స్ వింటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి భీమ్ సిసిరోలియో ప్రణవి ఆచార్య పాడిన పాట, అనంత శ్రీరామ్ రచన, సంగీతం భీమ్ సిసిరోలియో.

0: పటాకా అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కూసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

భరతమహర్షులకు విజ్ఞప్తి సినిమా కోసం కపిల్ కపిలను శ్రేయ ఘోషల్ పాడిన పాట, చంద్రబోస్ రచన, భీమ్ శిశ్రులియు సంగీతం. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ ఇట్స్ ఉంటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. ఇప్పుడు వినండి శ్రేయ ఘోషల్ పాడిన మరో పాట పుష్ప 2 సినిమా కోసం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం చంద్రబోస్.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇప్పుడు వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నీట్ పేపర్ లీక్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు భారత్కి విశ్వసనీయమైన భాగస్వామ్యాలు అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోల్డోవా దేశ పర్యటనలో అన్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు ఢిల్లీలో నిరసన ప్రదర్శనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయోధ్య రామాలయంలో విరాళాల చౌర్యం ఆరోపణలకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసే అవకాశం గురించి ఆలోచించాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ని ఆదేశించింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల గందరగోళం వల్ల లోక్సభ రాజ్యసభలు పలుమార్లు ఈరోజు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు ఇటీవల కన్ను మూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. నాదళ్ల భాస్కర్రావు, ఉమ్మతి దేవి, సుధాంశు సీల్, మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరి, కేపీ ధన్పాలన్, ప్యారేలాల్ శంఖవర్లకు సభ నివాళులర్పించింది. ఖతార్ జాతిపిత అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్ థనీ కూడా సభ నివాళులర్పించింది. భారత ఖతార్ సంబంధాన్ని రూపొందించడంలో షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థనీ కీలక పాత్ర పోషించారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఖతార్ ఫాదర్ అయిన అమీర్ 18 సంవత్సరాల పాటు ఖతార్గా అమీర్గా సేవలందించి ఆధునిక ఖతార్ నిర్మాణానికి పునాది వేశారని ఓం బిర్లా చెప్పారు.
1: మహామహిమ్ షేక్ అహ్మద్ బిన్ ఖలీఫా అల్ థానీ నే జూన్ 1995 సే జూన్ 2013 తక్ 18 వర్షం తక్ ఖతర్ కే అమీర్ కే రూప్ మే కార్య కియా. ఉన్నోనే ఆధునిక ఖతర్ కి నీవ్ రఖీ. ఉన్నోనే భారత్ ఖతర్ సంబంధో కే సంవర్ధన్ మే భీ మహత్వపూర్ణ భూమికా నిభాయి.
0: సంతాప తీర్మానం అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ సహా ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్షా పత్రం లీకేజ్ అంశాన్ని ప్రస్తావించారు. సభ సజీవుగా సాగేందుకు సహకరించాలని, మర్యాదను కాపాడాలని ఓం బిర్లా పదే పదే ప్రతిపక్షాలను కోరినప్పటికీ సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో ముందు సభ 12 గంటల వరకు వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్ష సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో స్పీకర్ సభను 12:30 వరకు వాయిదా వేశారు. 12:30 దిగువ సభ మళ్లీ సమావేశమైనప్పుడు కూడా పరిస్థితి ఏమాత్రం మారలేదు. సభలో ఆరోగ్యకరమైన చర్చ జరగాలని కోరుతూ సభాధ్యక్ష స్థానంలో ఉన్న దిలీప్ సఖ్య సభను నడిపించేందుకు ప్రయత్నించారు. పార్లమెంట్లో ముఖ్యమైన సమస్యలు ప్రస్తావించడానికి ప్రజలు తమ ప్రతినిధులను సభకి పంపారని ఆయన గుర్తు చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఆయన విజ్ఞప్తిని పెడచెవిచిపెట్టడంతో సభ మధ్యాహ్నం 1 గంట వరకు వాయిదా పడింది. ప్రతిపక్ష సభ్యులు 1 గంటకు తమ డిమాండ్లను మరోసారి చెప్పి నినాదాలు చేశారు. కానీ సభలో గందరగోళం కొనసాగడంతో 2:00 వాయిదా వేశారు. అనంతరం 3:00 సభలో అదే పరిస్థితి ఉండడంతో రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ కూడా ఈరోజు పలుసార్లు వాయిదా పడింది. 5వ వాయిదా అనంతరం 2:30 డిప్యూ

అంటే చైర్మన్ హరివంశ్ షెడ్యూల్డ్ వ్యవహారాలు చేపట్టడానికి ప్రయత్నించారు, కానీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేసి నిరసన కొనసాగించడంతో సభను రేపటికి వాయిదా వేశారు. నీటి అంశంపై సభలో ఈరోజు 6 సార్లు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు పరిమాణంలో 24,162 కోట్లకు విలువపరంగా 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినట్లు చెప్పారు. యూపీఐ ఆధారిత లావాదేవీలను సురక్షితంగా పారదర్శకంగా ఉంచేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేక చర్యలు చేపట్టాయని పంకజ్ చౌదరి వెల్లడించారు. మోసపూరితమైన లావాదేవీ నరికట్టేందుకు రిస్క్ ఆధారిత లావాదేవీలపై పరిమితులు, అనధికార మొబైల్ నంబర్ మార్పులు, ఎస్ఎంఎస్ ఆధారిత ధృవీకరణ దుర్వినియోగం కాకుండా రక్షణ చర్యలు మొదలైనవన్నీ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వ్యక్తుల మధ్య అంటే P2P, వ్యక్తి నుండి వ్యాపారికి P2M జరిగే చెల్లింపులను సులభతరం చేసేందుకు యూపీఐని వివిధ దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానించారని కూడా ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మోల్డోవాలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు చిసినోవ్లోని స్టెఫెన్ సెల్మరేసీస్ ఫండ్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చంతో నివాళులర్పించారు. రాష్ట్రపతితో పాటు భారత్ మోల్డోవాకు చెందిన ఉన్నతాధికారులు కూడా మోల్డోవా జాతీయ వీరుడికి గౌరవ సూచకంగా ఇరు దేశాల మధ్య సార్వభౌమత్వం, స్నేహం తదితర ఉమ్మడి విలువలకు ప్రతీకగా ఈ నివాళి అర్పించారు. వేగంగా అభివృద్ది చెందుతున్న అనేక రంగాల్లో సహకారానికి అపారమైన అవకాశం ఉందని పేర్కొంటూ భారత్ మోల్డోవాల మధ్య మరింత లోతైన ఆర్థిక సంబంధాలు ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పిలుపునిచ్చారు. చిసినోలో భారత మోల్డోవా వాణిజ్య వేదికలో ప్రసంగిస్తూ భారత రాష్ట్రపతి మోల్డోవాలో జరుపుతున్న మొట్టమొదటి అధికార పర్యటన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, పౌర సంబంధాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేస్తుందని ద్రౌపది ముర్ము అన్నారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, శాంతి, అభివృద్ది పట్ల ఉమ్మడి నిబద్ధత ఆధారంగా భారత్ మోల్డోవా మధ్య ఆత్మీయ, స్నేహపూర్వక సంబంధాలున్నాయన్నారు. భారత్ వికసిత్ భారత్ వైపు సాగించే ప్రయాణంలో విశ్వసనీయమైన ఉమ్మడి శ్రేయస్సు ఆధారంగా ఉండే భాగస్వామ్యాలు కోరుకుంటోందని, మోల్డోవా వ్యూహాత్మక స్థానం, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, యూరోపియన్ మార్కెట్లలో పెరుగుతున్న అనుసంధానం తమకు ఆకర్షణీయమైన భాగస్వామిగా మారుస్తున్నాయని ద్రౌపది ముర్ము చెప్పారు. కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వారి ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో చర్చలు జరపవలసిందిగా ఆందోళనకారుల నుంచి ప్రతిపాదన వచ్చిందని, ఈ ఉదయం 11:50 నుంచి చర్చలు కొనసాగుతున్నాయని నడ్డా సోషల్ మీడియాలో తెలియజేశారు. తమ సమావేశం సౌహార్ద వాతావరణంలో జరిగిందని, ప్రతినిధి బృందంతో ప్రాథమిక మౌఖిక చర్చ వివరంగా జరిగిందని, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వారు ప్రభుత్వానికి ఒక లిఖితపూర్వక వినతి పత్రం సమర్పించారని నడ్డా చెప్పారు. ప్రదర్శనకారులు తమ బైఠాయింపు ఆందోళన విరమించుకోవాలని, సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో అధికార యంత్రాంగానికి సహకరించాలని కూడా కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలోని రామాలయం విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై సిట్ ఏర్పాటుపై తగిన ఆదేశాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ను ఆదేశించింది. రామాలయం విరాళాల వివాదాన్ని రాజకీయం చేయవద్దని కూడా పార్టీని కోరింది. రామాలయం విరాళాల వివాదం అనేది నేరానికి పాల్పడిన ఒక సాధారణ కేసని, సరైన దర్యాప్తులా జరిగేలా చూడడమే కోర్టు ఉద్దేశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేశామని, ప్రస్తుతం రాష్ట్ర పోలీసులే దీనిపై దర్యాప్తు జరుపుతున్నారని సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. ఈ వ్యవహారంలో సిట్ దర్యాప్తు వివరాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు అందజేసి 27వ తేదీన అత్యున్నత ధర్మాసనం ఈ పిటిషన్పై తిరిగి విచారణ జరుపుతుందని కోర్టు ప్రకటించింది. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం హెచ్చరిక, చార్ధామ్ యాత్రా మార్గంలో వివిధ ప్రాంతాల్లో కొండచెరియలు విరిగిపడిన సంఘటనల నేపథ్యంలో ఈరోజు చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రోడ్లు బ్లాక్ అయిన చోట్ల యాత్రికులను సురక్షిత ప్రాంతాల్లో వసతి కల్పించేలాగా, మార్గాలు పూర్తిగా సురక్షితమైనవిగా ప్రకటించిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభించేలాగా గఢ్వాల్ కమిషనర్ ఆనంద్ స్వరూప్ సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

యాత్రికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. లేబర్ పార్టీ నూతన నాయకుడిగా ఎన్నికైన యాండీ బర్న్హామ్ యునైటెడ్ కింగ్డమ్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేర్ స్టామర్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ అయిన 56 ఏళ్ల యాండీ బర్న్హామ్ను కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కింగ్ చార్ల్స్ ఆహ్వానించారు. అంతకుముందు తన రాజీనామాను అధికారికంగా సమర్పించేందుకు రాజును కలవడానికి వెళ్లే ముందు బ్రిటన్ ప్రధానమంత్రిగా 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి స్టార్మర్ తన చివరి ప్రసంగం చేశారు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో 2 ఉపాధ్యాయులు 9 11వ తరగతి విద్యార్థినులపై లైంగిక దాడి చేశారన్న వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాలను సోమోటో పరిగణనలోకి తీసుకున్న కమిషన్ 2 వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విశేషాలు మరొకసారి. నీట్ పేపర్ లీక్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు భారత్కు విశ్వసనీయమైన భాగస్వామ్యాలు అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు ఢిల్లీలో నిరసన చేస్తున్న ప్రదర్శనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయోధ్య రామాలయంలో విరాళాల చౌర్యానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేసే అవకాశం గురించి ఆలోచించాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ను ఆదేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆరోగ్య జీవనం. కార్పల్ టనల్ సిండ్రోమ్. డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన కార్పల్ టనల్ సిండ్రోమ్ ఈ అంశం గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆర్థోపెడిషియన్ డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారు మన స్టూడియోస్కి ఇచ్చేసారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం సార్.
0: ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ అని అప్పుడప్పుడు వింటుంటాను డాక్టర్ గారు, అసలు ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ లక్షణాలు ఏంటి, ఏ రకమైన ఇబ్బంది కలగజేస్తుంది?
1: ఈ కార్పల్ టనల్ అంటే అండి మనకి రిస్ట్ జాయింట్ చేతి మణికట్టు దగ్గర మనకి ఆ ఎముకల పై నుంచి మీడియన్ నర్వ్ అని ఒకటి మనకి వేళ్ల వైపు వెళ్తూ ఉంటుంది.
0: చేతి మణికట్టు నుంచి
1: పైకి వెళ్తూ ఉంటుంది వేళ్ల వైపు. సో ఈ మీడియన్ నర్వ్ అన్నది మనకి వేళ్లకి సెన్సేషన్స్ అవి మనకి సప్లై చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని ప్రొఫెషన్స్ లైక్ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఎక్కువ చేతి పని వాళ్ళు అంటే చేతి మీద ప్రెషర్ పడి వృత్తులు అలాంటివి అక్కడ ప్రెస్ అయినప్పుడు, లేకపోతే షుగర్ పేషెంట్స్ లో గానీ థైరాయిడ్ పేషెంట్స్ లో గానీ ఒక్కొక్కసారి కొంతమంది స్త్రీలకి ప్రెగ్నెన్సీలో కూడా ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ అన్నది మనకి చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీలో వచ్చే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ అది డెలివరీ అవ్వగానే చాలా మటుకు తగ్గిపోతూ ఉంటుంది. షుగర్ పేషెంట్స్ లోను అట్లాగా, తర్వాత థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ లో కూడా ఆ చుట్టుపక్కల కొంచెము మార్పుల వల్ల ఈ నరం మీద ఒత్తిడి పడి ఆ సెన్సేషన్స్ తిమ్మిరి రావడం గానీ మనకి వేళ్లలో తిమ్మిరి, తర్వాత పట్టు తప్పడం, కొంచెం అంటే గ్రిప్ తగ్గిపోవడం అలాంటివి మనకి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో మనం కార్పల్ టనల్ సిండ్రోమ్ అని మనం గుర్తించాలి.
0: డాక్టర్ గారు, చేతి వృత్తులు పనిచేసి

0: వాళ్ళంటే మనం చూస్తుంటాము పట్టు పరిశ్రమలో ఈ పోచంపల్లి అటువైపు ప్రాంతాల్లో ఎక్కువగా చేతి వృత్తి పనులు చేస్తుంటారు. అలాగే నిత్యం చేతితో పనిచేసి ఎక్కువ స్ట్రెయిన్ పడే వాళ్ళకు కూడా ఇది వచ్చే సమస్య ఉందంట.
1: అవునండి, వీళ్లతో పాటు ఈ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ కూడా ఎక్కువ టైపింగ్ చేసే వాళ్ళకి, మౌస్ తో పనిచేసే వాళ్ళకి కూడా ఇది చాలా కామన్ గా మనకు కనబడుతూ ఉంటుంది.
0: అంటే శక్తికి మించి అరచేతిపైన ప్రెషర్ పడ్డప్పుడు ఇది ప్రకటితమయ్యే అవకాశం ఉందంట.
1: అవునండి.
0: లక్షణాలు మీరు అన్నట్టు తిమ్మిరి, రేడియేటింగ్ పెయినే కాకుండా గ్రిప్ పట్టుకొని ఏదైనా వస్తువుని పట్టుకొని లేపేటప్పుడు చేసేటప్పుడు కూడా సహజంగా ఉండాల్సిన శక్తి ఉండకుండా జారిపోయే ప్రమాదం ఉందంటారా?
1: అవునండి, అవును. ఇది అంటే ఇనీషియల్ గా అయితే మనకి బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు భాగంలో మటుకే మనకి తిమ్మిరి గాని మంటల్లాగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత రాను రాను అది నిర్లక్ష్యం చేసినప్పుడు అది కంప్లీట్ వీక్నెస్, అంటే చెయ్యి పట్టు అసలు కంప్లీట్ గా ఏ వస్తువు పట్టుకోలేకపోవడం, ఇలాంటి లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి.
0: చూడడానికి అరచేతిలో ఉన్న చిన్న సమస్య అనిపిస్తున్నా నిత్య జీవితంలో పెద్ద సమస్యగా పరిణమిస్తుంది.
1: అవునండి.
0: చాలా మంది చేతికి సమస్య రాగానే మెడలో ఏదో నరాలు ఒత్తుకుపోయాయని అంటుంటారు. మెడలో ఒత్తుకుపోయే నరాలకి అరచేతి మట్టుకే ఉండే సమస్యకి ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటారు?
1: కరెక్ట్ అండి. అంటే స్పాండిలైటిస్ లో కూడా మనకి ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉండొచ్చు. అది డిస్క్ ఒత్తిడి పడినప్పుడు, ఆ నరం మీద ప్రెస్ అయినప్పుడు మనకి వేళ్ల దాకా కూడా వస్తూ ఉండవచ్చు. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే కార్పల్ టనల్ సిండ్రోమ్ జనరల్ గా మనకి భుజం గాని మోచేతి వరకు కానీ ఉండదు, ఓన్లీ రిస్ట్ నుంచి వేళ్ల వరకే ఉంటుంది.
0: మణికట్టు నుంచి వేళ్ళకి,
1: వేళ్ల వరకే ఉంటుంది అది. సో అక్కడ తర్వాత ఏదైనా పని చేసినప్పుడే మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. నైట్ చాలా పెయిన్, రాత్రిపూట మనకి ఈ చేతులు నొప్పి వల్ల నిద్ర కూడా డిస్టర్బ్ అయ్యేంత పరిస్థితి ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ లో మనకి కనబడుతూ ఉంటుంది.
0: దీన్ని నిర్ధారించడానికి ఏదైనా పరీక్షలు ఉన్నాయంటారా? మామూలుగా ఇనీషియల్ గా ఏదో చేయి నొప్పు అని అనుకుంటుంటారు, నిర్లక్ష్యం చేసే కొద్దు అది కంటిన్యూస్ గా ఎన్ని రోజులు అలా నొప్పి కంటిన్యూస్ గా ఉంటే ఖచ్చితంగా ఇది కార్పల్ టనల్ సిండ్రోమ్ ఉండొచ్చు అని అనుమానపడి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు.
1: పేషెంట్స్ డాక్టర్స్ దగ్గరకు వచ్చినప్పుడు క్లినికల్ గా వాళ్ళని పరీక్షించి ఫెయిలెన్స్ టెస్ట్ అని ఒక టెస్ట్ చేస్తాము, రివర్స్ ఫెయిలెన్స్ టెస్ట్ అని కొన్ని టెస్ట్లు ఉన్నాయండి. వాటి వల్ల మనం కార్పల్ టనల్ సిండ్రోమ్ మనం నిర్ధారించవచ్చు. ఫెయిలెన్స్ టెస్ట్ అంటే ఏం లేదండి, పేషెంట్ నమస్కారం స్టైల్లో, అంటే నమస్కారం పెడుతున్నట్టుగానే ఒక నిమిషం పాటు చేతుల్ని అలా ఉంచినప్పుడు దాన్ని రివర్స్ ఫెయిల్ అని అంటారు. నమస్కారం అంటే మనం ఇండియన్ స్టైల్లో నమస్కారం చేస్తాం కదండి, దాన్ని రివర్స్ ఫెయిలెన్స్ టెస్ట్ అంటారు. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఒక నిమిషం దాకా ఉన్నప్పుడు, ఒకవేళ ఆల్రెడీ మీడియం నర్వ్ అక్కడ దాని మీద ప్రెషర్ పడుతూ ఉన్నప్పుడు వేళ్లంతా కూడా తిమ్మిరిలాగా వచ్చేస్తాయి. ఇది రివర్స్ ఫెయిల్ అని అంటే నమస్కారంకి కొంచెం ఆపోజిట్ గా, అంటే మణికట్టు పైకి అనకుండా కిందికి బెండ్ చేసినప్పుడు దాన్ని ఫెయిలెన్స్ టెస్ట్ అంటారు. ఈ రెండు టెస్టుల ద్వారా మనకి మీడియం నర్వ్ ఒక ప్రెషర్ అక్కడ పడుతుందా లేదా అన్నది మనకు తెలుస్తుంది.
0: ఇలా కాకుండా ఏదైనా డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఉన్నాయి,
1: ఇవేమో క్లినికల్ టెస్ట్ అండి. మనం పేషెంట్ కి డయాగ్నోస్టిక్ టెస్ట్ ద్వారా కూడా మనం నర్వ్ కండక్షన్ స్టడీస్ అని చేస్తామన్నమాట. ఆ నర్వ్ కండక్షన్ స్టడీ చేసినప్పుడు దాంట్లో ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ మనం రికార్డ్ చేస్తారన్నమాట. అంటే పైనుంచి ఒక చిన్న ఎలక్ట్రిక్ కరెంట్ లైట్ పంపించి కింద రికార్డ్ చేస్తారు, ఆ నర్వ్ ఏమైనా ప్రెషర్ పడుతుందా అన్నది మనకి ఆ టెస్ట్ లో తెలుస్తుంది. నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటారు. దాని ద్వారా 100% మనకి డయాగ్నోసిస్ తెలిసిపోతుంది. డాప్లర్ కూడా యాక్చువల్ గా అంటే లోకల్, ఇది కాకుండా కూడా మనకి లోకల్ గా హై రిజల్యూషన్ డాప్లర్ టెస్ట్ అని ఉంటుందండి. దాంట్లో కూడా మనకి ఆ మీడియం నర్వ్ ఏమైనా వాపు ఉన్నదా, లేకపోతే చుట్టుపక్కల ఏమన్నా దాని మీద ప్రెషర్ పడుతున్నాయి అన్నది మనకి డాప్లర్ కూడా తెలుస్తుందండి.
0: స్కాన్స్ ఏమైనా అవసరం పడతాయి డాక్టర్ గారు దీనికి?
1: స్కాన్స్ అండి, జనరల్ గా ఫ్రాక్చర్స్ తోనైతే మనం ఎక్స్రే ద్వారా మనం దాన్ని చూడొచ్చు, బట్ ఇవన్నీ కూడా ఓన్లీ సప్లిమెంటరీ ఇన్వెస్టిగేషన్స్ అంటాం. అంటే మనం ఒక అనుమానం వచ్చినప్పుడు వేరే టెస్టులు చేసినప్పుడు మనం అవి రెండు కలుపుకొని కొలాబరేట్ చేసుకోవడానికి మనకి ఎక్కువ యూజ్ అవుతుంది.
0: డాక్టర్ గారు వైద్య పరంగా ఏ రకమైన చికిత్స ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ కి ఉందంటారు?
1: కార్పల్ టనల్ సిండ్రోమ్ లో అండి, అంటే కొన్ని టాబ్లెట్స్ రూపంలో జనరల్ గా అండి షార్ట్ కోర్స్ ఆఫ్ స్టీరాయిడ్ ట్రీట్మెంట్ ఇస్తాము. లేదనుకోండి కొంచెం లోకల్ గా ఒక స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కూడా ఇవి చాలా మటుకు రివర్స్ అవుతాయి టెంపరీ కాజ్, ఎస్పెషల్లీ థైరాయిడ్ పేషెంట్స్ లో గానీ షుగర్ పేషెంట్స్ లో గానీ ఇలా ఇవ్వచ్చు. లేని పక్షంలో మనం నర్వ్ డీజనరేషన్ ఉంది కాబట్టి B12 టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చినప్పుడు కూడా కొంచెం ఉపశమనం కలగవచ్చు మనకి. బట్ ఇది కంపల్సరీ కంప్లీట్ ట్రీట్మెంట్ అంటేనండి సర్జరీయే. ఈ సర్జరీ ఏంటంటే మణికట్టులో ఫ్లెక్సర్ రెటినాక్యులం అని ఒక భాగం ఉంటుంది, ఆ భాగం కింద నుంచి ఈ మీడియం నర్వ్ అని వెళుతూ ఉంటుంది. ఆ ఫ్లెక్సర్ రెటినాక్యులం కింద ఈ మీడియం నర్వ్ ఒత్తిడి వస్తుంది కాబట్టి ఆ ఫ్లెక్సర్ రెటినాక్యులం ని మనం కట్ చేసి దీని మీద ప్రెషర్ రిలీజ్ చేయగానే కంప్లీట్ గా దాని నర్వ్ మీద ప్రెషర్ పోయి పేషెంట్ కి చాలా ఉపశమనం కదులుకుంది.
0: తొలినాళ్లలోనే ఈ సమస్యను గుర్తించినట్లయితే చికిత్స సులభతరం అవుతుందా డాక్టర్ గారు?
1: అవునండి. సో ప్రతి ఒక్క నొప్పి కాళ్ళు వేళ్లు పట్టేసినాయి అనడము, లేకపోతే చిన్న చిన్న తిమ్మిర్లు వస్తున్నాయి, చలికే వచ్చింది అనుకోకుండా వేళ్లలో తిమ్మిర్లు రావడం లేకపోతే వీక్నెస్ మనకు కనిపించడం, ఆ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ లాగా మనం అనుమానపడి గుర్తించి డాక్టర్ దగ్గరకు వెళ్ళి అర్లీ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది.
0: అంటే సర్జరీతో సంబంధం లేకుండా ఫిజియోథెరపీ లేదంటే మెడికేషన్తో కూడా తొలినాళ్లలో వెళ్ళినట్లయితే చికిత్స సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం.

0: సక్సెస్ఫుల్ అవుతున్నాడు. ఇనీషియల్ స్టేజెస్ లో మనం గుర్తిస్తే మనం ఫిజియోథెరపీ నైట్ స్ప్లింట్స్ అని అంటే చెయ్యి బెండ్ అవ్వకుండా మేము ఒక రకమైన స్ప్లింట్స్ ఉంటాయి బెల్ట్ తో వాటి స్ప్లింట్స్ అంటారు సపోర్ట్స్ ఇస్తాం అన్నమాట.
1: మామూలుగా చేతులు కాలు విరిగినప్పుడు స్ప్లింట్ చేస్తాం
0: స్ప్లింటింగ్ అలాంటివి ఒకటి నైట్ స్ప్లింట్స్ అంటారు. జనరల్ గా నైటే మనం పెట్టుకుని పడుకుంటే ఆ డే అంతా కూడా పేషెంట్ కి చాలా హాయిగా ఉంటుంది.
1: అంటే రక్త ప్రసరణ సజావుగా సాగి
0: అవునండి నరువు మీద ఒత్తిడి పడకుండా ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉంటాడు రెండో రోజు పేషెంట్.
1: డాక్టర్ గారు, ఈ నొప్పి అనగానే చాలా మంది ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకొని పెయిన్ కిల్లర్స్ వేసుకుంటుంటారు, ఇలాంటి సందర్భంలో ఏ రకమైన నష్టం జరుగుతుంది? తాత్కాలికంగా నొప్పితో ఉపశమనం అనిపించినప్పటికీ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ నిర్లక్ష్యానికి గురైపోయి తీవ్ర పరిణామాలు వచ్చే అవకాశం ఉంటుందంట.
0: అవునండి, పేషెంట్ నొప్పికి టాబ్లెట్స్ ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాపుల్లో చెలవిడిగా కొనుక్కొని వాడడం చాలా డేంజరస్ అండి. మీకు టెంపరీగా ఆ నొప్పి తగ్గుతుంది, రిలీఫ్ వస్తుంది, కానీ దానికి ట్రీట్మెంట్ అది కాదు. సో మీరు మందులు వాడుతూ వెళ్తూ ఉంటారు, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మనకి కడుపులో అల్సర్ రూపంలో కానీ లేకపోతే కిడ్నీ మీద ప్రభావం కానీ చూపించవచ్చు. సో ఇంకోటి అదే కాదు, ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్

0: డాక్టర్ కనుక కలిపే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు తాత్కాలిక ఉపశమనంగా ఏం చేయొచ్చు అంటారు టాబ్లెట్స్ బదులు?
1: టాబ్లెట్స్ బదులుగా అండి మనం ఒక రెస్ట్ స్ప్లింట్ అంటాం, అంటే ఒక స్ట్రెయిట్ అట్టా ముక్క లాంటిది తీసుకొని మనం ఫోర్ ఆర్మ్ నుంచి రిస్ట్ అంటే మణికట్టు అక్రాస్గా వేళ్లకి, అంటే రిస్ట్ అన్నది మణికట్టు అనేది బెండ్ అవ్వకుండా స్ట్రెయిట్గా పెట్టేసి ఉంచితే మీకు చాలా రిలీఫ్ వస్తుంది. తర్వాత ఛాతీ మీద ఒక దిండు పెట్టుకుని చెయ్యి కూడా ఎత్తు అంటే కొంచెం హైట్లో పెట్టుకుంటే కూడా మీకు చాలా రిలీఫ్ వస్తుంది. సో టెంపరీగా ఈ మెథడ్స్ మనం ట్రై చేసి రెండో రోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా మంచిది. అలాగే హాట్ వాటర్లో కూడా మనం చెయ్యి అట్లా పెట్టినప్పుడు లోకల్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఆ నరువు మీద ప్రెషర్ తగ్గుతుంది. సో ఈ మనకు వచ్చే సింప్టమ్స్ అన్ని కూడా చాలా రిలీఫ్ వస్తుంది.
0: టాబ్లెట్కి వెళ్లకుండా అప్పటి మంద మీరు చెప్పినట్టుగా తాత్కాలిక ఉపశమనం తీసుకుని మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు సూచించిన మేరకు ఆ చికిత్సా విధానాన్ని పాటించినట్లయితే ఖచ్చితంగా ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్లో మంచి ఫలితం ఉంటుందండి.
1: అవునండి.
0: అలాగే డాక్టర్ గారు, సర్జరీ అంటూ చేస్తే ప్రస్తుతం ఉండే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ లో ఏ రకమైన శస్త్రచికిత్స లభ్యంగా ఉంది, అలాగే ఇంతకు ముందులాగా కాకుండా సులభతరంగా అయ్యే అవకాశం ఉందా?
1: అవునండి. ఇప్పుడు ఇంతకుముందు మేము కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటే కంప్లీట్గా కట్ చేసి మళ్ళీ కుట్లు వేసేవాళ్ళం, ఓపెన్ చేసి మేము అట్లా చేసేవాళ్ళం. ఇప్పుడు అది కూడా ఎండోస్కోపిక్ సర్జరీ వచ్చేసిందండి. సింపుల్గా ఒక చిన్న రంధ్రం ద్వారా ఎండోస్కోపీ అంటే టీవీలో చూస్తూ ఎండోస్కోప్ లాగా అది చేసే చాలా టెక్నిక్స్ వచ్చాయి. అది కూడా సింపుల్ డే కేర్ ప్రొసీజర్, పొద్దున అడ్మిట్ అయిపోయి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇవన్నీ కూడా లేటెస్ట్ అడ్వాన్సెస్ అండి.
0: డాక్టర్ గారు, పోస్ట్ సర్జరీ, ఈ చిన్న సర్జరీ అయినప్పటికీ పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ రాకూడదంటే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి?
1: అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక కంప్యూటర్ ప్రొఫెషనల్స్కి మేము సర్జరీ చేశాము. సో అది ఏం లేదండి, సింపుల్గా కుషన్డ్ మౌస్ ప్యాడ్స్, కుషన్డ్ టైపింగ్ అవి ప్యాడ్స్ దొరుకుతాయండి మనకి. సో ఆ చెయ్యి మీద మణికట్టు మీద ఒత్తిడి పడకుండా అలాంటివి ప్యాడ్స్ యూస్ చేసినప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఎక్కువ ప్రెషర్ పడకూడదు, చేతి పని వాళ్ళు అన్నాం కదా, సో ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉండాలి. తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న రిస్ట్కి సంబంధించిన వేళ్లకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తుంటే మనకు ఎంతో రిలీఫ్ ఉంటుంది.
0: అంటే సర్జరీ అయిన తర్వాత కూడా అక్కడ ఉండే ఏరియా మజిల్స్ కానీ నర్వ్స్లో సామాన్యమైన రక్త ప్రసరణ స్ట్రెంగ్త్ పెరగడానికి కూడా రిస్ట్కి సంబంధించిన అంటే చేతికి సంబంధించిన అరచేతి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా చేయాలి,
1: చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి.
0: ఆహారం పాత్ర ఎంతవరకు ఉంటుంది అంటారు డాక్టర్?
1: ఆహారం పాత్ర అండి, జనరల్గా అంటే డయాబెటిక్స్ అయితే చాలా అంటే షుగర్ మంచిగా కంట్రోల్లో ఉంచుకోవాలి, థైరాయిడ్ పేషెంట్స్ కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. అది కాకుండా బీ12 లోపం ఎస్పెషల్లీ వెజిటేరియన్స్లో బీ12 చాలా కామన్గా మనకి లోపం కనబడుతూ ఉంటుంది. సో బీ12 అన్నది మనం సప్లిమెంట్స్ లాగా తీసుకోవాలి వెజిటేరియన్స్. నాన్ వెజిటేరియన్ కూడా మటన్ చికెన్ అలాంటివి తీసుకున్నప్పుడు కూడా బీ12 మనకి చాలా లభిస్తుంది దాంట్లో. వెజిటేరియన్స్ మటుకు కంపల్సరీగా బీ12 లెవెల్స్ ఎంత ఉన్నాయో మనం చెక్ చేసుకుని బీ12 సప్లిమెంట్స్ కానీ ఇంజెక్షన్స్ రూపంలో కానీ తీసుకోవాలి.
0: అలాగే డాక్టర్ గారు, ఈ మధ్యలో ఎక్కడ చూసినా కానీ విటమిన్ బీ12, విటమిన్ డి అని అంటున్నారు. విటమిన్ డి పాత్ర కూడా ఈ అరిచేతికి సంబంధించిన ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్లో ఏమైనా పాత్ర ఉందంటారా?
1: విటమిన్ డి డైరెక్ట్ ఏం రోల్ లేదండి. విటమిన్ డి ఏమవుతుందంటే మనం విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు మనం ఆహారంలో తీసుకున్న కాల్షియం అంతా కూడా అంత పూర్తిగా అబ్జర్వ్ కాకపోవచ్చు. అంటే కాల్షియం లోపంలో కూడా మనకి ఇలాంటి తిమ్మిర్లు వస్తూ ఉండొచ్చు. సో విటమిన్ డి తీసుకున్నప్పుడు ఏంటంటే కాల్షియం మనం తీసుకునే ఆహారంలో మంచిగా మనకి అబ్జర్వ్ అవుతుంది, కాబట్టి విటమిన్ డి లోపంలో కూడా ఇలాంటి లక్షణాలు ఇండైరెక్ట్గా కనబడుతూ ఉంటాయి.
0: కాబట్టి ఆహారం పట్ల విహారం పట్ల సరైన జాగ్రత్తలు పాటించినట్లయితే ఇటువంటి సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా కానీ ఇప్పుడుండే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్లో సులభంగానే ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ నయం చేసుకోవచ్చు.
1: అవునండి. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ దాని లక్షణాలు గుర్తించినప్పుడు మనం నిర్లక్ష్యం చేయకుండా ఎర్లీ మెడికల్ ట్రీట్మెంట్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి సలహా తీసుకొని దానికి మెడిసిన్స్ రూపంలో కానీ ఫిజియోథెరపీ రూపంలో కానీ లేకపోతే సర్జరీ రూపంలో కానీ మనం తీసుకుంటే పేషెంట్కి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మళ్ళీ మన పనులు మనం కొనసాగిస్తూ హ్యాపీగా ఉండొచ్చండి, నార్మల్ లైఫ్ మనం లీడ్ చేయొచ్చు.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం.
1: నమస్కారం అండి.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

మీరింతవరకు కార్పల్ టనల్ సిండ్రోమ్ డాక్టర్ రాపక రాధాకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: మీరు టించేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం పాటతో ప్రయాణం శుభప్రదం సినిమా నుంచి కార్తీక్ సునీత పాడిన పాట

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೆ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కు కాల్ చేయండి.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. పాటతో ప్రయాణం వింటున్నారు. స్వయం కృషి సినిమా కోసం ఎస్ జానకి పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, రమేష్ నాయుడు సంగీతం.

0: మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
6: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
5: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: எஸ்பி பாலசுப்ரமணியம் பி சுசீலா பாடின பாட்டு அது. சங்கீதம் இளையராஜா, சாகித்யம் வேற்று சுந்தரமூர்த்தி.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తూర్పు సింధూరం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట రాజశ్రీ, సాహిత్యం ఇళయరాజా సంగీతం.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: పాటతో ప్రయాణం వింటున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్ లో వీటూరు రాసిన పాట వచ్చేస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శ్రీకుమార్, చిత్ర బృందం పాడిన పాట గాంధీవం సినిమా కోసం.

ఎదిగిన బాల సొగసుల మాటలు ఉగ్గందాల ఇల్లు నవ్వి సిగ్గందాల ఇళ్ళ నవ్వి బాలయ్యొచ్చి కోలతాడి వీళ్ళల్లు వైరంగాల చీలు నవ్వి తీరంగాల పూలు నవ్వి ఉబ్బిమ్ముచ్చి ఉబ్బిల్లాడే బుద్ధులు.

కలిపే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి చెప్పారు. శాస్త్రీయ పరిశోధనలు, ఆటోమొబైల్ ఆయిల్ మార్కెటింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లతో సంప్రదింపులు జరిపాకే తుది నిర్ణయం తీసుకుంటామని లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. బ్యారేజీలపై శాస్త్రీయ పరీక్షలు చివరి దశకు వచ్చాయని ఆయన తెలియజేశారు. కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో నిరసనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు నిరసనకారుల నుంచి ప్రతిపాదన వచ్చిందని, స్నేహపూర్వక వాతావరణంలో సమావేశం జరిగిందని ఆయన చెప్పారు. ఎల్నీనో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని, రైతులు ప్రజలను కాపాడేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ఆదేశించారు. కేశవ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ 86వ వ్యవస్థాపక దినోత్సవంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొన్నారు. విద్యార్థులు దేశ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న క్రమాలపై బీజేపీ ప్రతినిధి బృందం ఈరోజు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో ఈ నివేదికను సమర్పించారు. 4 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు వారి కోసం తక్కేడియా బయోఫార్మస్యూటికల్స్ అభివృద్ధి చేసిన దేశంలో మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ క్యూడెంగాను భారతదేశ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆమోదించారు. ఇన్ఫెక్షన్కు సంబంధించి ముందస్తు పరీక్ష అవసరం లేకుండా ఈ 2 డోసుల వ్యాక్సిన్ 4 రకాల డెంగ్యూల నుంచి దీర్ఘకాలిక రక్షణ కల్పిస్తుంది. లోక్సభ రేపటికి వాయిదా పడింది. విపక్షాల ఆందోళన నడుమ సభ రేపటికి వాయిదా వస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈవేళ తొలి రోజు ఉదయం నుంచే నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్తో పాటు ఎస్ఐఆర్ వివాదంపై చర్చ జరగాలంటూ విపక్షాల ఆందోళనకు దిగడంతో పలుమార్లు సభ వాయిదా పడ్డా పరిస్థితి మారకపోవడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు ఉదయం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మస్తీ మజా వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. ఇంట్రెస్టింగ్ విషయాలను ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టి ప్రజెంట్ ట్రెండింగ్ ఇది అని అండర్స్టాండ్ అయ్యేలా చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కటిగా మీకోసం కేర్ఫుల్గా ఏర్కొని వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వింత వింత సంగతుల్ని, ఇంట్రెస్టింగ్గా అనిపించే వార్తలను డీటెయిల్గా మాట్లాడుకుని మస్తీ మజాలో ఇవాళ కూడా మీకు చెప్పాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఈ హాఫ్ అన్ అవర్లో ఎన్ని వీలైతే అన్ని విషయాల గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ పాట తర్వాత స్టే ట్యూన్డ్ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలవించే సంపూర్ణ వినోదం.

నిన్నే పెళ్ళాడత ఈ సినిమా కోసం హరిహరన్ సౌమ్య పాడిన పాట సందీప్ చౌత సంగీతం సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం. మస్తీ మజా వింటున్నారు. మనం ట్రైన్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చెప్తాం? ఆ ఊరి పేరు లేదంటే స్టేషన్ పేరు చెప్తాం కదా. కానీ నేనిప్పుడు చెప్పబోయే చోటుకు వెళ్ళాలంటే స్టేషన్ పేరు చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఆ స్టేషన్కి పేరే లేదు. షాక్ అవ్వకండి, మీరు సరిగ్గానే విన్నారు. రైళ్ళు ఆగుతాయి, ప్యాసింజర్స్ ఎక్కుతారు, దిగుతారు, టికెట్లు కూడా ఇస్తారు, కానీ స్టేషన్ బోర్డు మీద మాత్రం ఒక్క అక్షరం కూడా ఉండదు, ఎంటీగా అలాగే ఉంటుంది. ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఇదేదో పాతకాలం నుంచి మూసేసిన స్టేషన్ మాత్రం అనుకోకండి, చాలా ట్రైన్స్కి అక్కడ హాల్ట్ ఉంది. అంటే రోజు అక్కడ రైళ్ళు ఆగుతాయి అండ్ అందరూ రెగ్యులర్గా జర్నీ చేస్తుంటారు. అసలు ఒక స్టేషన్కి పేరు లేకపోతే రైల్వే మ్యాప్లో ఎలా ఉంటుంది, అనౌన్స్మెంట్ ఎలా చేస్తారు, మరి టికెట్ ఎలా బుక్ చేస్తారు? ఇదంతా వింటుంటే నిజంగానే ఇలాంటి స్టేషన్ ఉందా అనిపిస్తుంది కదా. ఇది సినిమా సెట్ మాత్రం కాదు, ప్రాంక్ అంతకన్నా కాదు, మన ఇండియాలోనే జరుగుతున్న ఒక రియల్ స్టోరీ. అసలు ఆ స్టేషన్ ఎక్కడుంది, పేరెందుకు లేదు, మరి టికెట్ ఎలా ఇస్తారు, ఈ సస్పెన్స్ మొత్తం రివీల్ చేస్తాను కాసేపట్లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: నరసింహుడు సినిమా కోసం మణిశర్మ స్వరపరిచిన పాట అది. వీటిని సుందరరామూర్తి రచన, శంకర మాదేవన్ సుచిత్ర గానం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మస్తీ మజా వింటున్నారు విత్ యువర్ ఆర్జేనా. పేరు లేని రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు అసలు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ వింత రైల్వే స్టేషను పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్ అనే జిల్లాలో ఉంది. 2008లో రైనా అండ్ రైనాగఢ్ అనే ఈ రెండు విలేజెస్ మధ్య ఈ స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేశారు. రైల్వే ఆఫీసర్స్ ఫస్ట్ దీనికి రైనాగఢ్ అని పేరు పెట్టారు. అంతే, ఆ విషయం తెలిసిన పక్కనే ఉన్న రైనా గ్రామ ప్రజలు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి స్టేషన్ ఉంది మా ఊర్లో కదా, మా ఊరి పేరు కూడా పెట్టొచ్చు కదా, రైనా స్టేషన్ అని పెట్టండి, రైనాగఢ్ ఎందుకు, పక్క ఊరి పేరు ఎందుకు, ఇలా గొడవ చేశారు. ముందు పెట్టింది కూడా మా పేరే కదా, ఐ మీన్ మా ఊరి పేరే కదా, అదే కంటిన్యూ చేయండి అని కూడా రిక్వెస్ట్ చేశారు. ఆ చిన్న ఇష్యూ చాలా పెద్ద ఉద్యమం అయిపోయింది, ధర్నాలు జరిగాయి, విషయం కోర్టు దాకా వెళ్ళిందంట. ఫైనల్గా రైల్వే అధికారులు కూడా ఒక డిఫరెంట్ డెసిషన్ అయితే తీసుకున్నారు, మీ రెండు ఊర్ల పేర్లు వద్దు అంటూ బోర్డు మీద ఉన్న పేరునే కంప్లీట్గా తీసేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 17 సంవత్సరాలుగా ఆ స్టేషన్ బోర్డు అలా ఖాళీగా ఉంది. ఇప్పుడు మీకు వచ్చిన పెద్ద ప్రశ్న, మరి టికెట్ ఎలా ఇస్తారు? అదే కదా ట్విస్ట్. బోర్డు మీద పేరు లేకపోయినా రైల్వే కంప్యూటర్ సిస్టంలో మాత్రం ఆ స్టేషన్ ఇప్పటికీ రైనాగఢ్ అనే పేరుతో రిజిస్టర్ అయింది. అందుకే టికెట్ బుక్ చేసేటప్పుడు కూడా రైనాగఢ్ అనే పేరే కనిపిస్తుంది. ఒక్క పేరు కోసం రెండు గ్రామాలు రాజీ పడకపోతే చివరకు స్టేషన్కే పేరు లేకుండా పోయింది. ఇది కేవలం ఒక రైల్వే స్టేషన్ స్టోరీ కాదు, కొన్నిసార్లు అహం గెలుస్తుంది కానీ అందరూ ఓడిపోతారు అని తెలియజేసే జీవిత పాఠం కూడా. ఇప్పుడు ఈ పాట విందాము.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: మస్తి మజ వింటున్నారు. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. చెలరేగే మంటలు, దట్టమైన పొగ, చుట్టూ గందరగోళం, అలాంటి టైంలో మన కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ ఎక్కడ ఉంటుంది? అదే క్వశ్చన్ అలా అడుగుతావు. ఆఫ్ కోర్స్ ప్రాణాల మీదే ఉంటుంది. ఒకవేళ మనం ఆ చోట్ల లేకపోతే ప్రాణాలని కాపాడడం పైన ఉంటుంది, అంతే కదా. కానీ ఇమేజిన్ చేసుకోండి, అలాంటి హడావిడిలో ఒక్కసారి ఒక చిన్న జీవి అందరినీ అలర్ట్ చేస్తూ వాళ్ళ దృష్టిని తన వైపుకు తిప్పుకుంటే ఎలా ఉంటుంది? అది మాటలు చెప్పలేదు, హెల్ప్ అడగలేదు, అయినా దాని బాధను ఎవరో ఒక మంచి మనిషి రికగ్నైజ్ అయితే చేశారు. ఇక్కడే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎంత పెద్ద హీరో అయినా ఆ గ్రేట్నెస్ అతను కాపాడిన పెద్ద పెద్ద ప్రాణాల్లో కాదు, గమనించిన చిన్న ప్రాణంలో ఉంటుంది అంటారు. ఆ మాట నిజమని ప్రూవ్ చేసిన ఇన్సిడెంట్ ఇది. అమెరికాలో జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది మనసుల్ని టచ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగింది కేవలం ఒక రెస్క్యూ మాత్రం కాదు, మానవత్వం అనే పదానికి కొత్త అర్థం చెప్పిన సంఘటన అది. అసలు ఆ చిన్న జీవిది ఎందుకు ప్రపంచమంతా దాని గురించి మాట్లాడుకుంటుంది? ఆ అగ్నిమాపక సిబ్బంది ఏం చేశారు? ఆ హృదయమైన కథ చెప్తాను ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక కారుకి మంటలు అంటుకున్నాయంట. వెంటనే ఆ ఫైర్ స్టాఫ్ అందరూ వచ్చి ఆ పని అంతా కంప్లీట్ చేశారు. అంతా అయిపోయింది అనుకునే టైంలో పొగలో తూలుతూ బలహీనంగా వాళ్ళ వైపు నడుచుకుంటూ వస్తున్న ఒక పావురం కనిపించింది. కానీ దాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేయలేదు. మంటల పొగ వల్లనేమో ఊపిరి పీల్చుకోలేక చాలా ఇబ్బంది పడుతుందని ఆ స్టాఫ్ ఒకరు రికగ్నైజ్ చేసి మనుషుల కోసం వాడే చిన్న ఆక్సిజన్ మాస్క్ని ఎంతో కేర్ఫుల్గా ఆ పావురం ముక్కుకు పెట్టాడు. కొన్ని క్షణాల్లో తర్వాత జరిగింది అక్కడ ఉన్న వాళ్ళనే కాదు, వీడియో చూసిన ప్రపంచాన్ని మొత్తం అది షాకేలా చేసింది. కొద్దిసేపటి క్రితం కదలలేని ఆ పావురం ఒక్కసారిగా శక్తినంతా పుంజుకొని రెక్కలు విప్పి ఆకాశంలోకి తుర్రుమని ఎగిరిపోయింది. ఈ వీడియో ఇప్పుడు 26 మిలియన్లకు పైగా వ్యూస్ తెచ్చుకుంది. కానీ ఆ సంఖ్య కంటే పెద్దది ఆ వీడియో ఇచ్చిన మెసేజ్, దయకు పరిమాణం ఉండదు, మనసుంటే ప్రతి ప్రాణం విలువైనదే అని. ఒక చిన్న ఆక్సిజన్ మాస్క్, ఒక చిన్న సహాయం, కానీ ఒక ప్రాణానికి అది కొత్త

మనుషుల కోసం వాడే చిన్న ఆక్సిజన్ మాస్క్ని ఎంతో కేర్ఫుల్గా ఆ పావురం ముక్కుకు పెట్టాడు. కొన్ని క్షణాల్లో తర్వాత జరిగింది, అక్కడ ఉన్న వాళ్ళనే కాదు వీడియో చూసిన ప్రపంచాన్ని మొత్తం అది షాకేలా చేసింది. కొద్దిసేపటి క్రితం కదల్లేని ఆ పావురం ఒక్కసారిగా శక్తినంతా పుంజుకొని రెక్కలు విప్పి ఆకాశంలోకి తుర్రుమని ఎగిరిపోయింది. ఈ వీడియో ఇప్పుడు 26 మిలియన్లకు పైగా వ్యూస్ తెచ్చుకుంది. కానీ ఆ సంఖ్య కంటే పెద్దది ఆ వీడియో ఇచ్చిన మెసేజ్, దయకు పరిమాణం ఉండదు, మనసుంటే ప్రతి ప్రాణం విలువైనదే అని. ఒక చిన్న ఆక్సిజన్ మాస్క్, ఒక చిన్న సహాయం, కానీ ఒక ప్రాణానికి అది కొత్త జీవితం ఇచ్చింది. అందుకే మనం చేసే మంచి పని ఎంత చిన్నదైనా, చిన్నవారికి అయినా, అది వాళ్ల దృష్టిలో ఆకాశమంతా ఒక పెద్ద ఆశ కావచ్చు. సో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ హెల్ప్ చేద్దాం డ్యూడ్. పోయేదేముంది, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అంతే కదా. స్టే ట్యూన్డ్.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. పాటలు పాడడమే కాదు, వాటిని వింటూ ఎంజాయ్ చేయడం కూడా ఒక ఆర్టే. అండ్ ఆ పాట వెనుకున్న విశేషాలను తెలుసుకుంటూ ఆ పాటలు వినడం నిజంగా ఒక మంచి మధురమైన అనుభూతిని ఇస్తుంది కదా. ఆ బ్యూటిఫుల్ ఎమోషన్ను మీ ముందుకు తీసుకువస్తున్న మీ ఫేవరెట్ ప్రోగ్రాం ఏకచిత్ర గానం. ఏకచిత్ర గానం ఇవాల్టి సినిమా కుదిరితే కప్పు కాఫీ. కొన్ని పరిచయాలు ఒక కప్పు కాఫీతో స్టార్ట్ అవుతాయి, కొన్ని స్నేహాలు ఒక కప్పు కాఫీతో స్ట్రాంగ్ అవుతాయి, కొన్ని ప్రేమలు ఒక కప్పు కాఫీ దగ్గరే పుడతాయి. అందుకనేమో కుదిరితే కప్పు కాఫీ అనే టైటిల్ వినగానే మనసులో ఒక చిరునవ్వు, ఓ ప్రశాంతత, ఓ మెలడి వినిపిస్తుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అబ్బాయి యోగీశ్వర శర్మ కంపోజ్ చేసిన ఈ పాటలు రాత్రి ఒంటరిగా డ్రైవ్ చేస్తూ విన్నా, వర్షంలో టీ తాగుతూ విన్నా, ఇంట్లో ఒంటరిగా కూర్చొని విన్నా సేమ్ ఫీల్ ఇస్తాయి. ఒక మంచి కాఫీని ఒక్కసారిగా తాగేయలేం కదా, నెమ్మదిగా సిప్ చేస్తూ ఆస్వాదిస్తాం. అలాగే ఈ పాటలు వినే కొద్దీ చాలా చాలా బాగుంటాయి. ఎనీవే, ఇక లేట్ చేయకుండా ఆ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ వినడానికి శ్రీకారం చుడదాం. ఆ తర్వాత ఆ పాట విశేషాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: వండర్ఫుల్ సాంగ్ అన్నాం కదా. మన లైఫ్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి, ఎవరైనా మన జీవితంలోకి అడుగు పెట్టే ముందు మనసు ముందే పండుగ చేసుకుంటుంది. ఎందుకో తెలియదు, ప్రతి చిన్న విషయం కొత్తగా కనిపిస్తుంది అప్పటి నుంచి. అలాంటి కొత్త అనుభూతికి సంగీత రూపమే ఇంతవరకు మీరు విన్న శ్రీకారం చుడుతున్నట్టు. ఒక మనిషి లైఫ్లోకి ప్రేమ అడుగు పెడితే అది కూడా కొత్త ప్రారంభమే కదా. అందుకే ప్రేమకు శ్రీకారం అన్న అర్థంలో రాశారు రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆయన సాహిత్యం మనసులో మొదలయ్యే చిన్న చిన్న చేంజెస్ను కూడా చాలా న్యాచురల్గా చెప్తాయి. నీ నడకలు నీవేనా, చూశావా ఏనాడైనా, నీ మెత్తని అడుగుల కింద పడి నలిగిన ప్రాణాలెన్నో, గమనించవు కాస్తైనా నీ వెనకాలేమవుతున్నా, నీ వీపుని ముల్లైగుచ్చి కునుకెరుగని చూపులు ఎన్నో. అంటే అసలు ఏం పట్టించుకోవా, నీ వల్ల నీకోసం ఏమవుతుందో నీకు తెలియడం లేదు, అసలు ఎందుకంత బిజీగా ఉన్నావు అని క్వశ్చన్ చేస్తారు. అండ్ యోగేశ్వర శర్మ గారి కంపోజిషన్ మనసుకు హాయినిచ్చే వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులో వినిపించే ఆ ప్రశాంతత ఆ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. దర్శకుడు రమణ సాల్వ గారు కూడా ఈ పాటను కథలో భాగంగానే చూపించారు తప్ప ఇది సపరేట్ సాంగ్ అనిపించదు. పిక్చరైజేషన్ కూడా చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు పాటలో. మిగిలిన పాటల గురించి కూడా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాల గని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసుని మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఏక చిత్ర గానం వింటున్నారు. కుదిరితి కప్పు కాఫీ సినిమా నుంచి ఒక అమ్మాయి మనసు ఏంటో ఇప్పుడు వినబోయే ఈ పాట చెప్తుంది. ప్రపంచంలో కోట్లాది మంది ఉంటారు, కానీ ఒక వ్యక్తి మాత్రం మనకు అందరిలా అనిపించడు. అతని నవ్వు, అతని మాట, అతని నడక అన్నీ ప్రతీకంగానే కనిపిస్తాయి అనే భావాన్ని ఎంతో అందంగా అక్షరాల్లో బంధించిన పాట అందరిలాగా. ఈ ఒక్క పదంలోనే సిరివెన్నెల గారి మాయ ఏంటో తెలిసిపోయింది. అందరిలా కాదు అని నేరుగా చెప్పకుండా అందరిలాగా అని మొదలుపెట్టి ప్రేమలో మనసు చేసే పోలికల్ని అద్భుతంగా పలికించారాయన ఈ పాటల్లో. డెఫినెట్గా ఈ పాట మాత్రం సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలో ఒక ప్రత్యేకమైన పాట. ఆయన ప్రేమను జస్ట్ అందంతో పోల్చకుండా ఆలోచనలతో పోలుస్తుంటారు. ఈ పాటలు కూడా అదే జరిగింది. ఒక మనిషి ఎందుకు స్పెషల్గా కనిపిస్తాడో చిన్న చిన్న భావాలతో చెప్తారు. అందుకే ఈ పాట వింటుంటే సినిమా పాట కంటే ఒక మనసు రాసుకున్న డైరీలా అనిపిస్తుంది చాలామందికి. ఈ పాటను ఆలపించింది మధుర గాన కోకిల కెఎస్ చిత్ర గారు. కొన్ని పాటలకు గాత్రం అవసరం, కొన్ని పాటలకు ప్రాణం అవసరం. అందరిలాగా పాటకి చిత్ర ప్రాణమే పోశారు. ఎక్కడ అతిగా కాదు, ఎక్కడ తక్కువ కాదు, ఒక చిరునవ్వులాగా, ఒక చల్లని గాలిలాగా పాట అంతా హాయిగా అలా ప్రవహిస్తూ ఉంటుంది. యోగేశ్వర శర్మ ఈ పాటలో సింగర్ గొంతునే ప్రధానంగా వినిపించారు తప్ప ఇన్స్ట్రుమెంట్స్ జస్ట్

వాయిస్ కి ఒక తోడుగా నిలిచాయి అంతే. ప్రేమలో మనకు నచ్చిన వ్యక్తి అందరిలా ఉండడు, అందుకే జీవితాంతం గుర్తుండిపోతాడు. ఆ అనుభూతిని చిత్రస్వరంలో, సిరివెన్నెల అక్షరాల్లో యోగేశ్వర శర్మ మధుర స్వర రచనలో ఇప్పుడే వినిద్దాం. స్టే ట్యూన్డ్.

ఏక చిత్ర గానం వింటున్నారు విత్ యువరాజ్ జేనా గెస్ట్ టుడే క్లాట్లో టైం 8:45 క్రాస్ చేసి 52 సెకండ్స్ అవుతుంది. మనకు ఎవరైనా నచ్చితే చాలాసార్లు వాళ్ళ పేరు నచ్చదు, నాట్ ఆల్ ద టైమ్స్ బట్ చాలాసార్లు వాళ్ళ రూపం కూడా పెద్దగా నచ్చదు, బట్ ఎందుకో వాళ్ళలో ఏదో ఒకటి మాత్రం

మనసుని తాగుతుంది. ఆ ఏదోని మాటల్లో చెప్పలేం, కానీ మనసు మాత్రం వెంటనే గుర్తుపడుతుంది. ఆ చెప్పలేని భావాన్ని శ్రీవెన్నెల గారు ఒక పాటగా మార్చేశారు. అతడిలో ఏదో, ఇది ఒక ప్రేమ గీతం మాత్రమే కాదు, ఒక అమ్మాయి మనసులో నిశ్శబ్దంగా మొదలయ్యే ప్రేమ ప్రయాణం. శ్రీవెన్నెల గారి రచనలో ప్రేమను పెద్ద పెద్ద మాటలతో చెప్పారు. ఒక చిన్న సందేహం, ఒక చిన్న నవ్వు, ఒక చిన్న చూపు, అంతే. అక్కడే ఒక అందమైన కవిత పుడుతుంది. అతడిలో ఏదో అనే మాట మనలో ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకసారి అనుకున్న మాటే. అండ్ ఈ పాటను ఆలపించిన హన్సిక అయ్యర్ స్వరంలో ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది, గొంతులో ఎలాంటి హడావిడి ఉండదు, చాలా న్యాచురల్ స్మైల్ మాత్రమే ఉంటుంది. అందుకే ఈ పాట వింటుంటే ఎవరో మనతో కూర్చొని తమ మనసులోని మాట చెప్తుంటే మనకు వింటున్నట్టు ఉంటుంది. యోగీశ్వర శర్మ ఈ పాటలో మెలడీని చాలా సింపుల్గా ఉంచారు, ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ని వాడలేదు. ఒక మృదువైన పియానో, కొన్ని స్ట్రింగ్స్, చిన్న గిటార్ టచ్, అంతే. మిగతా ప్రయాణం మొత్తం గాత్రం సాహిత్యానికి వదిలేశారు. అదే ఈ పాటకు అందం. సినిమాలో ఈ పాట ప్రేమని ప్రకటించే సందర్భంలో కాదు, ప్రేమని మనసు గుర్తించే క్షణంలో వస్తుంది. అందుకే ప్రతి ఫ్రేమ్లో హడావుడి కంటే అనుభూతి ఎక్కువగా కనిపిస్తుంది. ఎనీవే, ప్రేమకి ఎప్పుడో ఒక కారణం ఉండదు. కొన్నిసార్లు ఏదో ఉంది అనే ఒక భావమే ఒక జీవితాన్ని మార్చేస్తుంది. ఆ చెప్పలేని అనుభూతిని హన్సిక అయ్యర్ మధురస్వరంలో వినేద్దాం. స్టే ట్యూన్డ్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

మధురిమ. ఏక చిత్రగానం వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, నిన్నటి వరకు ఇదే ప్రపంచం కానీ ఈరోజు ఎందుకో కొత్తగా కనిపిస్తుందని? అది ప్రపంచం మారడం కాదు, మనసు మారడం. మనసు మారితే వానలోని చినుకు కూడా సంగీతంలా వినిపిస్తుంది, గాలిలోని స్పర్శ కూడా ఒక జ్ఞాపకంలా అనిపిస్తుంది. అలాంటి కొత్త చూపుని, కొత్త అనుభూతిని ఒక అందమైన మెలడీగా మార్చిన పాట ఏదో ఏదో. ఈ లోకం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ లోకం గురించి రాసిన పాట, ప్రేమ గురించి రాసిన, జీవితం గురించి మాట్లాడుతుంటారు ఆయన. ఈ పాటలో ఈ లోకం మారిపోయింది అని చెప్పడం లేదు, చూసే చూపే మారింది అనే భావాన్ని చాలా అందంగా అల్లారు ఆయన. అదే గొప్ప కవిత్వం. పదాలు చిన్నవే కానీ అర్థాలు జీవితం అంత పెద్దవి. యోగేశ్వర శర్మ కంపోజ్ చేసిన ఈ మెలడీ ఒక్కసారి కళ్ళు మూసుకొని వినండి, నిశ్శబ్దం కూడా సంగీతంలా వినిపిస్తుంది. సింగర్ రంజిత్ అండ్ బాలాజీ పాడిన ప్రతి లైన్ మనలోనే ఎక్కడో జరిగిన అనుభవంలా అనిపిస్తుంది. మంచి పిక్చరైజేషన్ వల్ల ఈ పాట చూస్తున్నప్పుడు కూడా ఒక చిన్న కవిత చదువుతున్నట్టే ఉంటుంది. సో మన జీవితంలో ప్రపంచం మారదు, కానీ మనల్ని ప్రేమించే ఒక మనిషి వస్తే ప్రపంచం మొత్తం కొత్తగా కనిపిస్తుంది. అదే ఈ పాట చెప్పే అందమైన నిజం. ఒక మంచి కాఫీ చల్లారిపోయినా దాని రుచి గుర్తుంటుంది, అలాగే కొన్ని పాటలు ముగిసిపోయినా వాటి అనుభూతి మాత్రం మనసులో అలాగే ఉంటుంది. అలాంటి ఓ మధురమైన అనుభూతిని అందించే ఈ పాట మీ అందరి కోసం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉండి గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్లో టైం 9 o'clock ఎగ్జాక్ట్గా అయింది. అనగా అనగా ఈ రెండు పదాలు వినగానే చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన కథలు గుర్తొస్తాయి కదా. అనగా అనగా ఒక ఊరు, అనగనగా ఒక రాజు. కానీ ఈ పాటలో మాత్రం అనగా అనగా ఒక ప్రేమ కథ. అవును, ప్రేమని కూడా ఒక అందమైన కథలా చెబితే అది ఈ పాటలాగే ఉంటుంది. ఇది ప్రేమ కాదు, ఒక కథ. ప్రేమకి మొదలుంటుంది, ముగింపు కూడా ఉండొచ్చు. కానీ ఒక మంచి ప్రేమ కథకి ముగింపు ఉండదు, అది జ్ఞాపకంగా మిగిలిపోతుంది, పాటగా మారిపోతుంది. ఈ అనగా అనగా కూడా అలాంటి పాటే. సిరివెన్నెల గారు ప్రేమని ఒక మనిషితో పోల్చకుండా ఒక ప్రయాణంతో పోల్చారు. ఈ పాటలు కూడా ప్రేమలోని ఆనందం, భయం, ఆశ, నిరీక్షణ అన్నింటినీ ఒక కథలా అల్లారు వినేవాళ్ళు.

పాటలకి నా కథే కదా అనిపించేలా రాశారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు పాడడం మరో స్పెషాలిటీ. ఆయన గొంతులో ప్రశాంతత ఈ పాటకి సరిగ్గా సరిపోయింది. ప్రతి పదాన్ని అర్థంతో పలిగించడం కీరవాణి గారి స్టైల్. అందుకే ఈ పాట వింటే ఎవరో కథ చెబుతున్నట్టు అనిపిస్తుంది. యోగేశ్వర శర్మ ఈ పాటలో యూజ్ చేసిన గిటార్, ఫ్లూట్, మృదువైన స్ట్రింగ్స్ ఇవన్నీ కీరవాణి గారి గొంతుకి ఒక అందమైన నేపథ్యంలా అనిపించే మంచి కంపోజిషన్. అనగా అనగా ఒక పాట వింటే ఒక కథ, అనుభవిస్తే ఒక జ్ఞాపకం. ఎంఎం కీరవాణి గారి హృదయమైన గాత్రంలో, యోగేశ్వర శర్మ మధుర స్వరాల్లో, సిరివెన్నెల గారి అక్షరాల సువాసనతో వినిపించే ఆ పాట విందామా? స్టే ట్యూన్డ్.

ఒక మంచి కాఫీ 5 నిమిషాల్లో అయిపోతుంది, కానీ దాని రుచి మాత్రం గంటల తరబడి మనతోనే ఉంటుంది. కొన్ని సినిమాలు కూడా అంతే, వచ్చి వెళ్ళిపోతాయి, కానీ వాటి పాటలు మాత్రం మన జీవితంలో ఎక్కడో ఒక చోట కూర్చుంటాయి. కుదిరితే కప్పు కాఫీ అలాంటి

0: సంగీత ప్రయాణమే. సినిమా సంగీతం అంటే పెద్ద బీట్స్, మాస్ పాటలు, హడావిడి అనే ట్రెండ్ నడుస్తున్న ఈ సమయంలో ఒక యువ సంగీత దర్శకుడు, లేదు నేను మెలోడీతో మాట్లాడతానని ముందుకొచ్చారు ఆయన, యోగేశ్వర శర్మ. సంగీత ప్రపంచంలో తండ్రి కొడుకులు కలిసి పనిచేయడం కొత్త కాదు, కానీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పదాలకు ఆయన కుమారుడు స్వరాలు కట్టడం ఈ ఆల్బంకు మరో అందమైన ఎమోషన్. ఒకరు అక్షరాలతో చిత్రాలు గీస్తే మరొకరు ఆ చిత్రాలకు రంగులు అద్దినట్టు అనిపిస్తుంది. హిట్ చార్ట్స్లో నెంబర్ వన్ కాకపోవచ్చు, కానీ హాట్ చార్ట్స్లో మాత్రం ఈ సినిమా ఆల్బమ్ నెంబర్ వన్. దీనికి స్పెషల్ ప్లేస్ ఉంది. నిజం చెప్పాలంటే కొన్ని పాటలు విన్నాక మనకు ఒక పర్సన్ గుర్తొస్తారు, కొన్ని పాటలు విన్నాక ఒక ప్లేస్ గుర్తొస్తుంది, కానీ కుదిరితే కప్పు కాఫీ పాటలు వింటే మనమే మనకు గుర్తొస్తాం. ఒక కప్పు కాఫీ, ఒక మంచి స్నేహితుడు, ఒక ప్రశాంతమైన సాయంత్రం, వీటికి తోడు కుదిరితే కప్పు కాఫీ పాటలు. మళ్ళీ ఇంకో గొప్ప సినిమా పాటతో రేపటి ఏకచిత్ర గానంలో కలుద్దాం. స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆకాశవాణి అలవరుసలపై తేలివచ్చి వివిధ భారతీ వినువీధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. దుష్టు శిక్షణ శిష్టరక్షణ చేసే రఘుకుల రాముని జలనిధి సోముని అర్చిస్తూ సమర్పిస్తున్న అలనాటి గీతం జయసింహ చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు జూనియర్ సముద్రాల రచన టీవీ రాజు సంగీతం.

మరులు పూచినప్పుడు, మనసు వేచినప్పుడు జాబిల్లి పలుకుతుంది. మల్లియ మాట్లాడుతుంది. దాందేముంది, ఇదంతా ఊహించుకోవటమే కదా. ముకిళించిన కణుల్ని, వికసించిన తనువుని, ఒదిగువున్న సిగ్గుని గీతిగా రచించారు ఈ సినీ రచయిత. ఆదర్శ కుటుంబం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

మొయ్యలు అంటే మబ్బుచాటును నిలిచి పిలిచే రేరాజు చంద్రుణ్ణి పిలుస్తూ, ఆ పిలుపులో నా మది పులకించింది అని, ఇది ఏనాటి ప్రేమబంధం అని మనసు మోహాల్ని, లోపల సందేహాల్ని తెలియచేస్తూ, ఈ అనుతాపం పశ్చాత్తాపం తీరేనా అంటూ ప్రశ్నిస్తున్న సాహిత్యానికి మరులు కలిపే సంగీతాన్ని అందించిన పాట. దొంగరాముడి చిత్రంలో పి సుశీల పాడిన పాట. సముద్రాల రచన, పెండ్యాల సంగీతం.

గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కంలోని గిరీశం పద్యం గుర్తుంది కదా, కగపతి అమృతము తేగా అంటూ. అది భుగభుగమని పొంగి ఒక చుక్క భూమిపై వాలగా పొగచుట్టయి.

జన్మించింది అంటూ. ఏ చుట్ట గురించో ఆ పద్యం పుడితే, ఆ చుట్టని సన్నని ముక్కలు చేసి తెల్లని జుబ్బా వేసి అంటించేసి దాన్ని సిగరెట్గా తాగటం ఈ తరానికి ఫ్యాషన్. సిగరెట్ ఎందుకు తాగాలనిపిస్తుందో, ఒకవేళ తాగితే ఏమవుతుందో, రెండింటినీ ఒకే పాటలో పెట్టి హాస్యం ఆలోచన రంగరించిన రసరమ్య గీతం ఇది. రాముడు భీముడు చిత్రంలో జమునారాణి, మాధవపెద్ది సత్యం, కొసరాజు రచన, పిండ్యాల సంగీతం.

ధ్వని ప్రతిధ్వనిలో ఎంతో అందంగా ఉంటుంది. ఇటు పిలిచే పిలుపు అటు పలికే వలపుపై ప్రతిధ్వనిలా వినిపిస్తుంది. ఆ కంటి నీడలో స్వర్గం, ఆ మాట పొందికలో అమృతం, గుండె నిండా అదే రూపం. తీరిన కోరికలతో ప్రేమ ప్రాణం చట్టపట్టాలేసుకుని కలకాలం కలిసి నడిచే వలపు తలుపుల ఆశల గీతం ఒకళాభరణంగా అభోగి రాగఛాయల నీడల్లో మూగనోము చిత్రంలో ఘంటసాల పిశుశిలా పాడిన పాట. దాశరథి రచన, ఆర్ గోవర్ధనం సంగీతం.

మమతకు ఒక రుచుంటే బహుశా తీయగా ఉంటుందేమో. మమతకు ఒక రంగు ఉంటే బహుశా అది తెల్లగా ఉంటుందేమో. మల్లెల్లా వెన్నెల్లా కలలుకనే మనస్సులోని విరజాజుల మోజని, ఆ విరజాజుల ఆవురిలో పొందిన గుబాళింపుల విందుల గురించి ఎన్నో గొంతుకలను తన గళంలో పలికించగల అద్భుత గాయకుడు పాడిన పాట, ఇంటింటి రామాయణం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, వేటూరి సుందరరామ్మూర్తి రచన, రాజన్ నాగేంద్ర సంగీతం.

అది ఒక కళ్యాణ గంధం, రసరమ్య బంధం, అనంతంగా సాగే అనురాగానికి ఒక శ్రీకారంగా పడుచుజంటల ఎదలో ప్రతిధ్వనిస్తూ ముంగిట ముగ్గుల మిన్నేటి చుక్కల పున్నమి జాబిల్లిలా చిన్నారి బోసునవ్వుల కళలు కని పండించుకున్న వలపుగని కరిగిపోని చెరిగిపోని ప్రేమబంధంగా మార్చుకుంటూ మధురంగా సాగే ఈ పాట అంకుశం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటిరుగేయం, సంగీతం సత్యం.

పూలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో మన మనస్సు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటే ఆ గుబాళింపు మరింత పరిమళంగా ఉంటుంది. ప్రకృతికి చలాకీతనాన్ని తెచ్చే వసంతం మన కోసమే వచ్చింది అనుకున్నప్పుడు ఆ ఆనందం భలే హుషారుని తెస్తుంది. మయూరి నాట్యం, వయ్యారి వలపు తలపు జీవితం నిండా నిండితే యుగయుగాలుగా అనంతకాలంగా హాయిగా సాగిపోయే యుగల గీతమవుతుంది. అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, దాశరథి రచన, సత్యం సంగీతం.

తొలినాటి భావజాలంలో మదిలోని ప్రణయాన్ని మనస్సులోని ప్రణవంగా భావించేవారు. ఆ రాగం నుంచి పెళ్లుబుకిన అనురాగంలో మానవ జీవితాన్ని పావనం చేసుకునేవారు. కూరిమిలో కోరికలను, మాటల్లో భావాలని తన గానమే పావనంగా జీవితం గడిపేస్తూ అనుభవాన్ని ప్రబోధంగా పాడుతున్న పాట. కనకదుర్గ పూజామహిమ చిత్రంలోని ఘంటసాల బృందం పాడిన పాట. జి కృష్ణమూర్తి రచన, రాజన్ నాగేంద్ర సంగీతం.

గాలి బ్రతుకుని ఇవ్వటమే కాదు, దుమ్ము స్తంభాలను లేపి తీగల్ని లతల్ని నేలరాలుస్తుంది. అలా వాలిపోయిన వాటిని అరిచేతుల్లో పెట్టుకుని కాపాడి తిరిగి జీవించేలా చేయటం ఎంత అందమైన పనో. అలాగే ఒక మనిషి బాధల భవసాగరాల్లో కొట్టుకుపోతూ ఉంటే తన మనస్సుతో కప్పి తన వలపును చేయుతుగా ఇచ్చి సొగసును కానుకగా ఇచ్చి సగమై నిలిస్తే బ్రతుకంతా పున్నమవుతుందని, వలపంతా వెన్నెలవుతుందని అంటున్న ప్రణయ గీతం. గాంధీ పుట్టిన దేశం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. దాశరథి రచన, ఎస్పి కోదండపాణి సంగీతం.

కళ్ళని మనసు వాకిళ్ళని, అవి వాకిళ్ళు కాదు, రసగుళ్ళు, సెలయేళ్ళు అని అంటూ చీకట్లో చుక్కలు కప్పుకున్న మబ్బు ముసుగులు అచ్చం ఉల్లిపర చీరలా ఉన్నాయి అని అంటూ కురిసే వాన పొంగి వచ్చే పర్వంలా ఉందని, పొంగే వరద చిలిపి సయ్యాటలా ఉందంటూ చిటపట చినుకులు తడిసి మెరిసిన పాట ఈ పాట. అక్కా చెల్లెళ్ళు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పి సుశీల పాడిన పాట, ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

లాలిత్య లాళనలో జోళాలలు ఉయ్యలలు ఉంటూనే ఉంటాయి, వింటూనే ఉంటాం. నిద్రపుచ్చే ప్రయత్నంలో భాగంగా లాలిలా ఉండే పాట శుభరాత్రి గీతం.

పాడాలంటే పాటక్కర్లేదు. మనసు పాడేది మౌనం. అది గాత్రం కాదు, అది వేణుగానం. అది విన్నవారికి మనసు గెలుచుకునే విషయం తెలిసిపోతుంది. అటువైపు ముసిముసి నవ్వులు, ఇటువైపు వాలిజడ విసరులు. ఈ వలపు పాశా స్మృతుల్లో సహజీవనం చేసేస్తున్న ఈ గీతం గుండమ్మ కథ చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు. పింగళి రచన, ఘంటసాల సంగీతం.

తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: రేపు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పంచకర్మ చికిత్స డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. రేపు ఉదయం 7:15

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

రాత్రి 7:15కు ఇది మన చట్టం కార్యక్రమంలో క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ న్యాయవాది సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం మొదటి భాగం వినవచ్చు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం సరిగ్గా 11 గంటలు. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.